0: without having attachment to any kind of work, without owning responsibility for any kind of work, but putting all the work that you do on God, and without swerving from the path of Dharma, from the righteous path. If one does all his work, then without fail, God will be with you in all good and bad, in all happiness and in all sorrow. He will be the witness and He will be with you.
1: Ananto vai vedaha. Ananta vedamu swarupudainatundi parabrahmaku ananta naamamu undatamu sahajamu.
0: For the infinite Parabrahma, for Parabrahma who has no limit and the Vedas themselves are infinite, it is quite natural that He has manifold large number of names.
1: Sahasrasirsha purushaha sahasraaksha sahasrapad. Ananta swarupudainatundi vaniki ananta sirasulu, ananta padamulu, ananta netramulu kaligi untuntamu kudanu sahajamu.
0: It is only natural that for one who has so many different forms, it follows that he may also have a large number, an infinite number of eyes, an infinite number of legs, and an infinite number of heads.
1: Atuvanti parabrahma swarupamulaku prathamaja, purvaja aneetvanti yokka perulu kudanu ఒక విధమైనటువంటి యొక్క వర్ణనలుగా తీసుకుంటూ వచ్చారు.
0: ఫర్ సచ్ ఎ పరబ్రహ్మన్ హూ హ్యాస్ దీస్ డిస్క్రిప్షన్స్ దే హ్యావ్ ఆల్సో టేకెన్ దీస్ టూ నేమ్స్ ప్రథమజ అండ్ పూర్వజ యాజ్ డిస్క్రిప్టివ్ ఆఫ్ హిస్ నేచర్.
1: ఇంతే కాక అతనికి సుపర్ణుడు అనేటువంటి యొక్క పేరు కూడా సార్థకం.
0: నాట్ ఓన్లీ దిస్ దేర్ ఇస్ ఆల్సో ఎ మీనింగ్ఫుల్ నేమ్ ఫర్ హిమ్ అండ్ దట్ ఈస్ సుపర్ణ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అంతరాత్మను కూడుకున్నటువంటి యొక్క బ్రహ్మస్వరూపాన్ని మనము తెలుసుకోవటము ఇది అత్యవసరము.
0: టు నో ది మీనింగ్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ హూ హాస్ గాట్ సో మెనీ డిస్క్రిప్షన్స్ అండ్ సో మెనీ డిఫరెంట్ నేమ్స్ టు నో హిమ్ ఈజ్ ఎ నెసెసిటీ అండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అస్.
1: మానవుడు తాను సంకల్పించినటువంటి అర్థములను పరసిద్ధులనర్చుకున్నట్టుకై అనేక రకములైనటువంటి ఈ అర్థ శబ్దములను లోపల తాను స్మరించి తదుపరి ఆచరించి అనుష్ఠాన పరచి దానిని ఒక స్వరూపమైనటువంటి ఒక స్థితికి తేవటం ఇది లోక ఒక సహజం.
0: మ్యాన్ హూ హాస్ డిస్క్రైబ్డ్ పరబ్రహ్మన్ విత్ దీస్ నేమ్స్ థింక్స్ ఆఫ్ దీస్ నేమ్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ థింక్స్ ఆఫ్ ది మీనింగ్స్ దట్ హీ హాస్ క్రియేటెడ్ ఫర్ దీస్ నేమ్స్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే గెట్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ టు ది మీనింగ్స్ విచ్ హీ హాస్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ and to put the meaning into practice and to think of it repeatedly in his mind is a sort of natural action.
1: Loka samanyamuga manamu aneka rakamulainatundi yokka kavyamulu grandhamulu padyamulu gadyamulu ilanti natyamulu ilantivi rachincheetundi yokka kavula yokka tattvanni manaku telisiye untuntadu.
0: In the common worldly practice, we know the nature of the writers, of the poets who write stories, who write books, and who write legends, and who write poetry. We know how they work.
1: Ade vidhamugane oka kavi oka drama ani kani leka oka cinema ani kani vrayalanukunnappudu mottamodata taanu tana yokka chitramulo tana bhava chitramulo oka vidhamainatundi daarini chitrinchukoni తదుపరి దానికి అన్ని రకములైనటువంటి అంగములు కూడాను కల్పించుకొని ఆ అంగములు స్వరూప సిద్ధమైనటువంటి రూపకంగా తాను ఒక నాట్య రూపకంలో దర్శించడానికి ప్రయత్నం చేస్తుంటాడు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఎ రైటర్ వాంట్స్ టు ప్రొడ్యూస్ ఎ స్టోరీ యాజ్ ది బేసిస్ ఆఫ్ ఎ డ్రామా ఆర్ ఆఫ్ ఎ సినిమా వాట్ హీ డస్ ఇస్ హీ ఫస్ట్ క్రియేట్స్ ఎ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ ఎ మెంటల్ ఫార్మ్ అండ్ దెన్ హీ గివ్స్ ఇట్ డిఫరెంట్ ఆర్గన్స్ అండ్ అవుట్ ఆఫ్ దట్ హీ క్రియేట్స్ ఎ పిక్చర్ అండ్ హీ గివ్స్ సో మెనీ డిఫరెంట్ క్వాలిటీస్ and builds the story with that as the basis.
1: Adhe vidhamugane daivamu anaga parabrahma tattvamainatundi yokka divya shakti ee jagattunu kontha varakunu srushtincheatundi yokka sankalpam cheta prapradhamalo ee jagattuku sankalpimpa chesinatundi yokka aadi bhootamainatundi shabdanni taanu srujinchadu.
0: In the same manner, God the creator, when he wanted to create this world, that is in his aspect of the Parabrahma power, the strength of Parabrahma, the divine strength which was in him, in order to create in his own mind this picture of the entire world, he first created the basis, and that is the sound.
1: Ayokka shabda swarupame అలాంటి వాచస్పతియే, అలాంటి బృహస్పతియే, అలాంటి ప్రజాపతియే, అలాంటి హిరణ్య గర్భుడే కేవలము ఒక రూపమైనటువంటి యొక్క వేద స్వరూపములో రూపొందించుకుని ఉద్భవింపజేశాడు. కాని అది ప్రథమములో రావటం చేత దానికి ప్రథమ అనేటువంటిది కూడా ఒక పేరు సార్థకమైనటువంటిది.
0: This kind of sound, which was the first picture created in the mind of Parabrahman, this has been referred to because it represents the sound, it represents the word, it has been called the Vachaspati or Bruhaspati or Prajapati or the originator Hiranyagarbha. And since this is the first aspect in creation, it has also been called the Prathama.
1: Anaga Vedamunaku Prathama Saddamainatvantiti Vaku Kanuka Vakunu Prathamaja అనేటువంటి యొక్క నామముతో ప్రసిద్ధిగాంచి చేశాడు.
0: బికాస్ ఫర్ వేదాస్ ది సౌండ్ ది వర్డ్ విచ్ అరైజెస్ ఫ్రమ్ ది సౌండ్ ఈస్ ది ఫస్ట్ బేసిస్ దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ ప్రథమ ఆర్ ది ఫస్ట్ వర్డ్ హెస్ బిన్ కాల్డ్ ప్రథమజ.
1: ఇదే రూపములో ప్రథమజ రూపమును ధరించినటువంటి యొక్క వేద వాక్కునకు ఆధారమైనటువంటి వాడు అనగా దానికి పూర్వమైనటువంటి వాడు ఎవరనగా ప్రజాపతి. కనుకనే ప్రజాపతి కొడును పూర్వజ అనేటువంటి ఒక పేరు సార్థకం.
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది వర్డ్స్ ఇన్ ది వేద? ది వర్డ్స్ ఇన్ ది వేద హావ్ బీన్ కాల్డ్ ప్రథమజ. అండ్ ఇఫ్ వి ఆస్క్ ఎ క్వశ్చన్, హూ హాస్ బీన్ బిహైండ్ ఇట్, హూ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ ప్రథమజ, ఇట్ ఈస్ ప్రజాపతి. అండ్ సిన్స్ ప్రజాపతి ఈస్ ది ఎర్లియర్ బేసిస్ ఫర్ ప్రథమజ, హీ ఈస్ ఆల్సో కాల్డ్ పూర్వజ.
1: కనుకనే ఈ యొక్క వేదమునకు పూర్వజ లేక ప్రథమజ అనేటువంటి ఒక పేర్లను మనము గుర్తించడానికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడా తలపాలి.
0: దీస్ నేమ్స్ విచ్ ఆర్ గివెన్ టు ది వేద, పూర్వజ అండ్ ప్రథమజ, వీ మస్ట్ మేక్ అన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది రీజన్స్, వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ గివింగ్ దీస్ టూ నేమ్స్, పూర్వజ అండ్ ప్రథమజ ఫర్ ది వేద.
1: ఈ పూర్వజ అనేటువంటి యొక్క హిరణ్య గర్భుడు మొట్టమొదట బూహ్ అనేటువంటి యొక్క శబ్దమును ఉచ్చరించాడు.
0: The one who was even before Prajapati, that is Purvaja or Hiranyagarbha, the very first in creation, he has first uttered the sound Bo.
1: Tadupari akkadunchi Bhuradhi aneetvanti yokka swaroopanni nirminchesadu.
0: After uttering the sound Bo, he created the form called Bhuradhi.
1: Kanukane deeniki Bhumi ani kudanu oka sarthaka naamam.
0: Therefore, this created earth has also got a significant name, Bhumi.
1: కనుకనే దీనిని కూడాను భూమము అని కూడాను వేదములో పలుకుతూ వచ్చారు.
0: In the Veda, it has also been referred to as Bhumamu.
1: ఇది ఒక స్థిర ప్రవాహము అని కూడాను దీనికి ఒక మరొక పేరు.
0: This has also been referred to by another name, Sthira Pravaha.
1: అనగా దీనికి ఆద్యాంతములు లేనటువంటి యొక్క సృష్టి ఈ భూమము.
0: This Bhumi or Bhumamu has been called Sthira Pravaha because it has neither a beginning nor an end. It is a creation which has neither a beginning nor an end.
1: Bhumanaga kudanu mantramu, pavitramu, sthiramu, nityamu, satyamu.
0: Bhumamu also means a mantra, a sacred thing, something which is permanent, something which is truth.
1: Mantra bhutatmakamainatvanti yokka ee jagattunandu, mantra brahmanatmakamainatvanti ee jagattunandu యంత్ర స్వరూపుడుగా జన్మించి తదుపరి మంత్రమునందే లీనము గావించుకోవటమే ఈ భూమి యొక్క భూమము యొక్క అంతరార్థము.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ భూమి ఈస్ దట్ ఇన్ దిస్ వర్ల్డ్ విచ్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ ది మంత్రాస్ అండ్ ది బ్రాహ్మణాస్ టు బి బోర్న్ లైక్ ఎ భూమి అండ్ దెన్ టు బికమ్ వన్ విత్ ది మంత్రాస్ అండ్ ది బ్రాహ్మణాస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్ల్డ్.
1: అందువలననే శాస్త్రములు మంత్రము, యంత్రము, తంత్రము అని మూడు రకములైనటువంటి యొక్క స్వరూపములు మానవుని యొక్క శరీరమునందు కల్పింపజేస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ ది రీజన్ వై ది శాస్త్రాస్ హావ్ బీన్ క్రియేటింగ్ త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్. దీస్ త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ హావ్ బీన్ కాల్డ్ మంత్ర, యంత్ర అండ్ తంత్ర.
1: యంత్రమే ఈ దేహము, మంత్రమే శ్వాసము, తంత్రమే హృదయము. కనుక హృదయము, దేహము, శ్వాసము మూడింటి యొక్క సమ్మిళితమే మన యొక్క వేద స్వరూపము.
0: The yantra is the body itself. The mantra is the breath which we take in and give out. The tantra is the heart inside.
1: ఈ మంత్రం అనగా మనము ఉచ్ఛ్వాస నిశ్వాసములతో చేసుకునేటువంటి యొక్క తత్వానికి మంత్రం అని పేరు. కానీ ఇది మంత్రం ఏ రీతిగా అవుతుందనగా సో అమ్ సోహం అనేటువంటి యొక్క సో దట్ అనగా గాడ్ హం నేను ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ తత్ త్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క వేద సూత్రములను ఈ యొక్క శ్వాసము ద్వారా మనకు ప్రబోధిస్తూ వచ్చింది. కనుకనే ఇదియే మనకు శ్వాసం స్వస్వరూపం. కనుక ఇటువంటి స్వస్వరూపం సంబంధమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని హంస గాయత్రి అనేటువంటి స్వరూపంలో కూడాను మన భారతీయులు దీన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: హౌ డస్ వన్స్ బ్రెత్ బికమ్ ది మంత్ర? వి హావ్ కాల్డ్ ది బ్రెత్ మంత్ర. ఇట్ బికమ్స్ మంత్ర బికాస్ ది బ్రెత్ ఇట్సెల్ఫ్ కంటైన్స్ ది వర్డ్స్ సోహం. వెన్ వి టేక్ ఇన్ ది బ్రెత్ అండ్ గివ్ అవుట్ ది బ్రెత్ వి సే సోహం సోహం. సో స్టాండ్స్ ఫర్ దట్, హమ్ స్టాండ్స్ ఫర్ ఐ. I am that, I am that is simply the meaning of thou art thou, that is he, tatvam asi, tatvam asi, that stands for soham, I am that. All the significant mahavakyas simply say I am that, I am that, that is contained in this soham, taking in the breath and giving out the breath. Therefore this mantra represents the swasvarupa, our own breath represents the swasvarupa and that is the mantra.
1: మనము పుట్టిన తక్షణమే ఏవి మనకు కనిపించకపోయినను, వేటిని మనం అనుభవించకపోయినను, ఈ యొక్క శ్వాసం అనేటువంటిది ప్రప్రథమంలో మనకు ఒక జీవతత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: As soon as one is born, even before one is able to see anything, even before one is able to experience anything, even if you do not see and do not experience, well before that, this kind of breath, this soham, taking in the breath and giving out the breath is the very first thing that a newborn baby will experience.
1: కనుకనే ఈ ప్రథమములో ప్రాణ తత్వాన్ని మనకు బోధిస్తుంటూ కేవలం పుట్టిన తక్షణమే కోహం కోహం కోహం అనేటువంటి శబ్దంతో మన యొక్క జీవతత్వాన్ని జగత్తుకు ప్రకటింపచేస్తూ వచ్చింది.
0: దిస్ బ్రెత్ ఆర్ మంత్ర టెల్స్ us ది ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వన్ ఇస్ బోర్న్ అండ్ వన్ లైఫ్ కమ్స్ ఇన్ టు హిమ్. దిస్ ఎక్స్ప్లెయిన్స్ అండ్ ఎక్స్పౌండ్స్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ త్రూ దిస్ సౌండ్ కోహం కోహం. హూ ఎమ్ ఐ హూ ఎమ్ ఐ.
1: కనుక ఇటువంటి కోహం అనేటువంటి యొక్క శబ్దము ఒక మంత్ర స్వరూపంగానే వచ్చి ఒక ప్రశ్న రూపకంగా తయారైపోయి ఉంటుంది.
0: దిస్ వర్డ్ కోహం కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అ మంత్ర అండ్ ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ ఎ క్వశ్చన్.
1: నేనెవరు నేనెవరు నేనెవరు ఈ ప్రశ్న వేసుకుని ప్రారంభము లోపలే తన జీవితాన్ని ఈ జగత్తులో కొంత అభ్యసింపడానికి పూనుకున్నాడు.
0: By asking the question, who am I? Who am I? With this question, everyone begins his life. Everyone begins to put his life in this world by asking this question, koham, who am I?
1: Kanuka prapradhamamlone nenavaru aneetvanti yokka prashnani veskunnatvanti yokka brahaspatiga undatam cheta deenini prathamaja aneetvanti yokka shabdamukundukulanu deenini roopandinchavachunu.
0: Because one starts his life with the question, very first question, who am I? In the very first instance, this one who is in the form of Brihaspati can also be called Prathamaja.
1: Aite ee Brihaspatulu gaani Vachaspatulu gaani ee yokka question ku anaga prashna ku answer nu vaallu telusukogaligaru kanukane vaaru kevalam maharshuluga maaripoyaru.
0: These rishis, Brihaspati or Vachaspati, because they could answer this question, they could find an answer to this very first question, koham, they turned into maharshis.
1: Kani prarambhamlo koham koham aneetvanti prashnaku katta kadapada sthitilo soham soham ane answer cheppi vaallu prarambhamlo vadalaru.
0: These persons have in the end given an answer to the very first question with which they started their life, koham, who am I, who am I. The answer they gave towards the end of their life is soham soham, I am that, I am that. This is the answer they have given to the question, who am I?
1: Kanuka manamu prishuli yokka tattvanni chakkaga artham chesukotam lopala prashna daniki tagineatvanti jababu ee rendintini vallu chakkaneinaatvanti yokka answer ga raasukunnaru kanakane vaaru ee jagattaneatvanti manavattam nunchi vaaru first class lo pass ayi vellaru.
0: If we really understand the aspect of rishis, these rishis have given the question, koham, who am I, and have gone through the sadhana by which they could give the answer to this question, soham, I am that, I am that. Because they were able to give the answer to the very basic question, they have passed from the test of this worldly questions in first class.
1: జీవితమునకు ప్రాణాధారమే ప్రధానమైనటువంటిదని కూడా మనకు తెలిసినటువంటి విషయమే.
0: ది బేసిస్ ఆఫ్ లైఫ్ ఇస్ ది వెరీ ఫౌండేషన్ ఫర్ లివింగ్ అండ్ దిస్ ఇస్ ద థింగ్ విచ్ వీ నో.
1: కనుకనే జీవితమునకు ప్రాణం ఎట్టి ఆధారము, సృష్టికి మంత్రం అట్టి ఆధారమైనటువంటిది.
0: జస్ట్ యాజ్ ఫర్ లివింగ్ లైఫ్ ఇస్ ది బేసిస్ ఫర్ క్రియేషన్ మంత్ర ఇస్ ది బేసిస్.
1: కానీ ఈ సృష్టి కాని ఈ ప్రాణము కాని రెండు కూడాను మానవుని యొక్క స్వాధీనంలో లేవు.
0: Neither the creation nor the life are in the control of man.
1: కేవలం మానవుడు ఒక్కడను పరమాత్మని యొక్క స్వాధీనంలో ఉండటం చేతనే పరమాత్మునికి ప్రజాపతి అనేటువంటి యొక్క పేరు కూడాను ప్రసిద్ధము.
0: Because man is fully in the control of Paramatma, Paramatma has also got a name which is Prajapati.
1: కనుక అట్టి ప్రజాపతి తత్వము మానవత్వంలో అంతర్లీనమై ఉండటం చేత దైవత్వం అనేటువంటి యొక్క వాక్ స్వరూపం కూడాను అనగా వేదస్వరూపం కూడాను మానవుని యొక్క అంతర్భూతంలోనే తానొక భూతంగా కూడాను సంచరిస్తూ వస్తుండాలి.
0: Such aspect of God, such aspect of creation of Prajapati is latent, is contained in man, within man. So also that is the reason why the sound, the Vakpati is also latent in man.
1: ఇంకా మూడవ దాని యొక్క పేరు యొక్క తత్వాన్ని మనం గ్రహించుకోవటానికి సుపర్ణ అనుకున్నాం, సుపర్ణుడు అని పిలుస్తున్నాం.
0: ది థర్డ్ నేమ్ దట్ హస్ బీన్ గివెన్ టు యు ఇన్ ది బిగినింగ్ ఈజ్ సుపర్ణ.
1: ఇటువంటి సుపర్ణుని యొక్క తత్వము ఏమి అర్థము అని మనం విచారణ చేసినప్పుడు హిరణ్య గర్భునికి సుపర్ణుడు అని కూడా ఒక పేరు.
0: వెన్ వి ఆస్క్ వాట్ ఈస్ ది మీనింగ్, వాట్ ఈస్ ది ఆస్పెక్ట్, వై డు వి యూజ్ ది నేమ్ సుపర్ణ, దెన్ వి కమ్ టు అండర్స్టాండ్ దట్ సుపర్ణ ఈజ్ ఆల్సో ఏ నేమ్ ఫర్ హిరణ్య గర్భ.
1: అనుగా బ్రాహ్మణం బ్రహ్మవాహనం అని మనం చెప్తాము. బ్రాహ్మణం బ్రహ్మవాహనం, బ్రహ్మవాహనం అనగా మంత్రవాహమును ధరించినటువంటి వాడు ఈ యొక్క బ్రహ్మస్వరూపుడు అని కూడాను పూర్వం మనం తెలుసుకున్నాం.
0: We have said earlier Brahmanam Brahmavahanam. That means we have understood that Brahma has for his vahana as the mantras or the brahmanas.
1: ఇక్కడ యజ్ఞ యాగాది కృతువులు ఆచరించేటువంటి సమయం లోపల యజ్ఞాంగ యజ్ఞవాహనం అని దీనికి ఒక సార్థకమైనటువంటి పేరు.
0: While we perform the ceremonies of yajna and yaga, we come across the statement yajnanga yajnavahana.
1: ఈ యజ్ఞవాహనమును కూడాను బృహవాహనం అని కూడాను లేక వృషవాహనం అని కూడాను చెప్తూ వచ్చారు.
0: దిస్ యజ్ఞవాహన హాజ్ ఆల్సో బీన్ రిఫర్డ్ టు యాజ్ వృషవాహన.
1: కనుక వృషవాహనం అనగా ఇక్కడ ధర్మము యొక్క స్వరూపమే దీనికి నిరూపిస్తూ వచ్చారు.
0: వృషవాహన హియర్ ఇంప్లైస్ దట్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: ధర్మం అనగా నాలుగు పాదములు ఎందు నిలిచినటువంటిదని కూడాను దీనికి ఒక ప్రసిద్ధము.
0: Dharma is also reputed to be understood as something which is standing on four different legs.
1: Satyamu, yajnamu, tapasu, danamu. ఈ నాలుగు అనేటువంటి యొక్క పాదములపైన నిలిచినటువంటిది ఈ వృష అనేటువంటి యొక్క ధర్మం. కనుకని పరమాత్ముడు వృషభవాహనుడు అని కూడాను ఈశ్వరునికి ఒక సార్థక నామం.
0: దిస్ వృష ఈస్ ది మీనింగ్ ఆఫ్ ధర్మ అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఫోర్ లెగ్స్. The four legs on which it is supported, they are satya, yajna, tapa and dana. Because these four legs constitute the support for dharma, one also takes paramatma as the vrushavahana.
1: Inka suparnudu anaga garudaku suparnudu ani kudanu peru.
0: Suparna is also a name for garuda.
1: Suparnudu anaga garuda.
0: Suparna is an alternative name for garuda.
1: Kanuka సుపర్ణ వాహనుడు విష్ణు అనగా గరుడ వాహనుడు విష్ణువు అని కూడాను ఇందులో ఒక ప్రత్యక్ష నిదర్శనము.
0: వెన్ వి కాల్ సుపర్ణ వాహన యాజ్ విష్ణు, విష్ణు ఇస్ ఆల్సో ఎ గరుడ వాహన, గరుడ ఇస్ ది వాహన ఫర్ విష్ణు.
1: అనగా గరుడం అనగా కూడాను ఇక్కడ మంత్రములనే అర్థం.
0: హియర్ గరుడ హూ ఇస్ లుక్డ్ అపాన్ యాజ్ ది వాహన ఫర్ విష్ణు హాజ్ ఆల్సో ఎ మీనింగ్ అండ్ సిగ్నిఫైస్ ది మంత్ర.
1: గజేంద్రుని రక్షించేటువంటి నిమిత్తములో తాను ప్రయాణం అవుతూ గరుడ వాహనమును కూడాను గైకొనక వెళ్లినాడని కూడాను లక్ష్మి చాలా పరితపించున్నటువంటి యొక్క పురాణములు కూడాను మీరు చదివే ఉంటుంటారు.
0: ది పురాణాస్ టెల్ అస్ దట్ వైల్ గోయింగ్ టు ది రెస్క్యూ ఆఫ్ గజేంద్ర విష్ణు డిడ్ నాట్ టేక్ హిజ్ వాహన గరుడ, దట్ విష్ణు డిడ్ నాట్ టేక్ హిజ్ వాహన ఆర్ గరుడ, లక్ష్మి వాజ్ ఫీలింగ్. దిస్ ఇస్ ఎ థింగ్ విచ్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ అవర్ పురాణాస్ అండ్ ఇన్ అవర్ స్టోరీ.
1: అనగా మంత్రవాహనులను తాను తీసుకునక వెళ్లినా తనకు అపజయం ఏమైనా కలుగుతుందో ఏమో అని లక్ష్మి యొక్క భయం.
0: ది signifies that Lakshmi was afraid that Vishnu has not taken his Garuda Vahana. Garuda Vahana here stands for Mantra Vahana. Without mantras, if he has gone, maybe he will get into some difficulties.
1: Anaga mantramanandu enta shakti kaladaneetvanti kudanu aa Lakshmi yokka tana yokka aavesham lopala kudanu nirupistu vachindi.
0: This means Lakshmi in her excitement knew, and she was showing up that she is aware of the fact that in mantras there was considerable strength.
1: Kaani ee mantramanu gaikoni pommani ee Lakshmi aa patiki aadeshinchadaniki poonukottamlo kudanu chaala gadichipoyindi.
0: But in wanting to tell her husband that he must take the mantras which constitute his vahana with him, she was rather perturbed and she was afraid.
1: ఈ పరిస్థితిని కూడాను కవి చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. అడిగిదనని కడువడిదని అడిగిన తన మగడు నడుగుడు. అడిగదనని కడువడిదను అడిగిన తన మగడు నుడుగదని నెడ నుడుగు. వెడవెడ చిడిముడి తడబడ నడుగిట నడుగిటతో జరిమి నడుగిట నెడలన్నాడు. అనగా ఈ యొక్క లక్ష్మి యొక్క అవస్థ ముందు పోదామా తెలుపుదామా పతికి ఏమంటాడు, వెనుక వెళదామా మంత్రములు తీసుకుని పోలేది అని చాలా భయభ్రాంతితో ముందు పోవటం వెనుకు రావటం ముందు పోవటం వెనుకు రావటం ఈ విధమైనటువంటి ఒక పరిస్థితిలో తన దేహమంతా కూడాను చాలా చెలించిపోయింది. తన దేహము చెలించేటటువంటి టైం కు తన యొక్క ముడి అంతా విడిగిపోయింది. ఈ రకమైనటువంటి యొక్క మహా ఆవేదనతో మహా భయంకరమైనటువంటి యొక్క స్థితిలో ఈ పరమాత్ముని ప్రశ్నించడానికి కూడాను తాను పూనుకున్నటువంటి స్థితిని కూడాను అనేక రీతిలుగా కూడాను మన గజేంద్ర మోక్షం నందు ప్రబోధించుకుంటూ వచ్చారు.
0: The situation in which Lakshmi was at that time was described in a beautiful manner by the poet by using words which are in alliteration. Lakshmi was wanting to move forward and ask the question of the Lord, yet she was terribly afraid that if she moved forward and asked the question, the Lord may not reply. So she was going back and forwards, back and forwards. While going back and forwards, her whole body got trembled, and by in this trembling and fear, her hair got disheveled. And this is the description which was given of Lakshmi when she wanted to tell the husband about his having forgotten to take the mantra, and yet she was in such a disturbed condition that she would just put one step forward and one step backward.
1: Anaga daivamunakkunu mantrame aadharam aneetvantidi kudanu indulo manaku spashtam avutu vachindi.
0: It becomes clear here that even for God mantra is a very good support.
1: Mantram aneetvanti rathame lekapothe దైవము కూడాను తాను ఏమాత్రము కూడాను ముందుకు కదలలేదనేటువంటి యొక్క స్థితిని కూడాను ఈ యొక్క గజేంద్ర మోక్షం మన పురాణ రీతిగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: Without the chariot of mantra, without the carrier of mantra, God cannot move forward. Even one step is a story which has been told to us in this Purana of Gajendra Moksha.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని అంతరార్థంగా బోధించుకొని మనం కొంతవరకు కూడాను ఈ యొక్క స్థితిని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఏదో గరుడు నెక్కినటువంటి వాడు విష్ణువని, వృషభము నెక్కినటువంటి వాడు శివుడని, ఈ విధమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి లౌకికమైనటువంటి అర్థములు మాత్రమే మనము తీసుకోవటం చేత మన యొక్క భావములంతా కూడా వ్యక్తమైపోతాయి. కనుకనే మంత్రమే గరుడ, మంత్రమే ఈ వృషభం, ధర్మమే ఈ ఆధారము, మంత్రమే దీనికి ఆధేయము, ఈ రెండింటి యొక్క ఆధేయముల యొక్క సంబంధాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఈ విధమునైనటువంటి వేదమునకు సుపర్ణుడు అనేటువంటి యొక్క పేరు కూడాను సార్థకం అవుతూ వచ్చింది.
0: We must take the sacred aspect into consideration. We must take the inner meaning and try to understand the significance of whatever stories are told in our Puranas. But instead of that, if we simply think that Garuda is a carrier and that Vishnu is being carried by Garuda, this is not right. Garuda stands for mantra, so also Vrishabha stands for dharma. We should see the significant aspects and significant representations, and that is the reason why, because mantra stands for Garuda, dharma stands for Vrishabha. Suparna is a name which has been given to our Vedas.
1: కృష్ణ మృగము యొక్క చర్మమును కూడాను యజ్ఞము అనేటువంటి యొక్క అంతరార్థంగా మనం తెలుసుకోగలిగాం.
0: Yesterday we understood the significance of the deer skin and why they use deer skin has been told yesterday, and we could understand that in terms of the Veda.
1: ఇదే విధముగానే వేదములో అనేక వాహనములు కూడాను మనము కొన్ని రకములైనటువంటి అంతరార్థంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది అవసరము.
0: In the same manner, In Veda, several words come which stand for different kinds of carriers, different kinds of chariots. We should know the significant inner meaning of such carriers.
1: ఇలాంటి అంతరాత్మను ప్రబోధిస్తూ వచ్చినటువంటి పవిత్రమైనటువంటి యొక్క వేదము యొక్క తత్వాన్ని మన భారతీయులైనటువంటి యొక్క పండితులు కాని మహనీయులు కాని సరైనటువంటి రీతి లోపల ఈ యొక్క భారత ప్రజలకు అందించలేకపోవటం చేతనే ఈనాడు ఈ వేదము శాస్త్రము అనేటువంటి వాటిపైన కొంతవరకును అవిశ్వాసం ఏర్పడి కేవలము అవి ఏవో ఒక మూర్ఖులు రచించినవని ఇది కేవలము అంధకారమైనటువంటి యొక్క మార్గమును అనుసరింపజేసేటువంటి కూడాను ఈనాటి యువకులు భావించుకోవటం కూడాను కద్దు కానీ అది సరి అయినటువంటిది కాదు.
0: బికాస్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ ది సిగ్నిఫికెంట్ అండ్ సీక్రెట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది వర్డ్స్ దట్ అకర్ ఇన్ అవర్ వేదాస్ హ్యావ్ నాట్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ప్రాపర్లీ బై అవర్ స్కాలర్స్ టు అవర్ సిటిజన్స్. ఇట్ హ్యాస్ బికమ్ కామన్ ప్రాక్టీస్ ఫర్ యంగ్ పీపుల్ టు లూజ్ ఫెయిత్ అండ్ ది ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ వేదాస్ అండ్ ఇన్ అవర్ శాస్త్రాస్ అండ్ టు థింక్ దట్ దే ఆర్ ఫూలిష్. They only lead us along a dark path. The reason for such thought amongst our youth is the inability on the part of the scholars to explain the sacred and significant meaning of such words which appear in the Veda.
1: Kevalamu Veda Shastramulantai kudanu manavuni yokka kartavyamanta kudanu bandhinchi kevalam vaari unmattulaga chesi oka vidhamainatundi yokka astiramainatundi yokka sthanamlo cherchetundi marganga meeru bhavinchukuntunnaru adi sariyainatundi yokka bhavam kaadu. వేద శాస్త్రములంతా ఇప్పుడు కేవలము అజ్ఞానమనేటువంటి మార్గమునందు బయలుదేరేటువంటి వానికి ప్రజ్ఞాన జ్యోతికలుగా బయలుదేరినటువంటి ఈ వేద శాస్త్రములు.
0: యు ఆర్ థింకింగ్ దట్ ది వేదాస్ అండ్ శాస్త్రాస్ కంటైన్ సచ్ థింగ్స్ విచ్ సింప్లీ బైండ్ ఎ మ్యాన్ బైండ్ హిమ్ టు సెవరల్ కంపల్సరీ డ్యూటీస్ అండ్ దట్ దే ఆర్ నాట్ క్లియర్ అండ్ దే డూ నాట్ గివ్ యూ ఎనీ ఎన్లైటన్మెంట్. దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ విచ్ యు ఆర్ హ్యావింగ్. దిస్ ఇస్ నాట్ రైట్. ఇన్ ఫ్యాక్ట్ Vedas and Shastras do give enlightenment to the ignorant people and they give knowledge to the ignorant people.
1: Kevalamu Veda Shastramulu patinchinanta matramuna sarvasanga parityagulai samsaramunu visarjinchi tama kartavya karmalu kudanu visarjinchi aranyamulu pomani kudanu mana yokka vedamulu bodhinchaledu.
0: Just by reciting our Vedas and Shastras, one does not come to the conclusion that the Vedas and Shastras have told us to give up everything, to sacrifice everything, to run away from the family and to go into the forest. This is not what has been told to us in our Vedas and Shastras.
1: Mana kartavyame brahmanga bhavinchukoni manam aacharinchavalsinatundi aashrama dharmamulu kodanu manam konni rakamulainatundi yokka lakshyamulandu unchukoni mana yokka jeevitam aneetundi bhautika jeevitanni taginatundi yokka sukha santoshamulaku tagina reetiga amarchukovatam kodanu idi oka dharmam ani kodanu prabodhisthu vacharu.
0: To regard the duties that are enjoined on us as Brahman and to go through various stages of life through which one has to go and be in the worldly life, adjust your duties and adjust your way of living in the stages of life to suit the worldly life. This is also a necessary purpose, a necessary duty. This has been taught to us by our scriptures.
1: Yetti karma nishtudaina, yetti upasana nishtudaina, yetti jnana nishtudaina, దేశ కాల పాత్రను అనుసరించి కూడాను తాను కొన్ని రకమైనటువంటి యొక్క అనుభూతులను కూడాను కొన్ని కర్తవ్యములు కూడాను ఆచరించక తప్పదు.
0: హౌఎవర్ మచ్ వన్ ఇస్ డివోటెడ్ టు వర్క్, హౌఎవర్ మచ్ వన్ మే బి ఇన్ ఉపాసన, హౌఎవర్ మచ్ వన్ ఇస్ ఆఫ్టర్ అటైనింగ్ జ్ఞాన, యట్ ఇట్ ఈస్ ఇన్ఎస్కేపబుల్ దట్ హీ షుడ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ వర్క్ అండ్ హిస్ ఉపాసన టు సూట్ ది కంట్రీ, టు సూట్ ది ఎన్వైరన్మెంట్ అండ్ టు సూట్ ది కండిషన్స్ ఇన్ విచ్ హీ ఈస్ లివింగ్.
1: మహాభారతము దీని యొక్క ధర్మస్వరూపాన్ని చక్కగా అనేక విధములైనటువంటి మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: మహాభారత ఈజ్ సంథింగ్ విచ్ హెస్ గివెన్ అస్ వేరియస్ స్టోరీస్ అండ్ ఇలస్ట్రేషన్స్ విచ్ ఇలస్ట్రేట్ ది నేచర్ ఆఫ్ ధర్మ.
1: మానవత్వాన్ని దివ్యత్వంలో చేర్చి పవిత్రమనించేటువంటి ఆత్మతత్వాన్ని కూర్చేటువంటి యొక్క మార్గం లోపల మహాభారతము చాలా ప్రథమ స్థానమును అందుకోవటం చేతనే దీనిని పంచమవేదమని కూడాను ఋషులు ప్రబోధిస్తూ వచ్చారు.
0: To take man from the level of human nature to the level of divine nature, to enable him to rise to the heights of divine nature, Mahabharata has shown several paths and several illustrations. For this reason, our ancestors have called it the fifth Veda.
1: ఒకానొక సమయమునందు కొన్ని విధములైనటువంటి యొక్క దిగ్విజయములు సాధించాలని సంకల్పించి అర్జునుడు అశ్వమేధ యాగం చేశాడు.
0: On one occasion, with a view to attain victory and success in different efforts, Arjuna has performed one yaga, and that was the Ashwamedha yaga.
1: అశ్వమేధ యాగం చేసి ఆ అశ్వమును వదిలాడు. కాని ఎవరు ఆ అశ్వమును పట్టరో పట్టగలరో వారు మాత్రమే ఆ యొక్క అశ్వమును పట్టినందుకు తగినటువంటి యొక్క అర్థమునైనా లేక దానికి తగిన సంబంధించినటువంటి యుద్ధ విజయమునైనా కూడా సాధించడానికి సంసిద్ధులై ఉంటుండాలని కూడాను దీని యొక్క అర్థము.
0: After the Ashwamedha Yaga, he let the horse go. According to the traditions and the rules of Ashwamedha Yaga, whoever can hold, can bind that horse, that person must be in a position to pay the wealth that had to be paid or to undertake war and to acquire victory in such a war.
1: ఈ విధమైనటువంటి యొక్క యాగమును కలిపి అశ్వమును వదిలినప్పుడు ఈ అశ్వమును మయూరధ్వజ మహారాజా అనేటువంటి వాడు పట్టాడు.
0: After the Ashwamedha Yaga, when this horse was let free, then this horse was caught by one Maharaja, Mayuradhvaja Maharaja.
1: ఈ మయూరధ్వజ మహారాజు పట్టడం చేత అర్జునుడు అతని పైన దండెత్తి వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు.
0: According to the rules, because this Maharaja, Mayuradhvaja Maharaja, did get at the horse, then Arjuna was prepared to go into battle with him.
1: ఆ మయూరధ్వజ మహారాజు కృష్ణుడికి పరమ భక్తుడు.
0: దిస్ మహారాజా వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: అందువల్ల కృష్ణుడు అర్జునుడికి ప్రబోధించాడు, అర్జున ముందు వెనుక యోచించక నీవు ఈ రీతిగా సైన్యముతో ఈ మయూరధ్వజ మహారాజు పై పట్టడము న్యాయం కాదు. అతను ఏ కారణం చేత పట్టాడు ఆ కారణమును కూడా నువ్వు మొట్టమొదట తెలుసుకుని అకారణంగా పట్టినప్పుడు దానిని సులభంగా వదిలించుకోవచ్చును, లేక యుద్ధమునకే కారణబద్ధుడై ఉంటుండ చేత యుద్ధమునకు నీవు సంసిద్ధుడు కావచ్చును, కనుక విషయమును మొట్టమొదట కనుక్కోమని చెప్పని ఆ అర్జునికి బోధించాడు.
0: కృష్ణ వెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు అర్జున. హీ టోల్డ్ అర్జున దట్ ఇట్ ఇస్ నాట్ ఫేర్ ఫర్ యూ టు గో ఇన్ అ బ్యాటిల్ విత్ దిస్ మయూరధ్వజ మహారాజా విదౌట్ థింకింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్, విదౌట్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ వాట్ మేడ్ హిమ్ టేక్ ది హార్స్. ఇఫ్ హీ వాస్ టేకింగ్ ది హార్స్ విత్ ఎ వ్యూ టు గో టు బ్యాటిల్ విత్ యూ, దెన్ ఇట్ ఇస్ ఆల్ రైట్. But if you know the reason, it may be possible for you to get your horse released by talking to him. So spend some time and find the reason. Do not go to war with him without inquiring into the matter.
1: Intatito manaka arjunaku arjuna mayuradhu mahabhaktudu alanti bhaktunni neevu sadhinchadam sadhyam kadu yuddhamunandaina kodanu vijayamunu neevu andukovatam adi asadhyamu kanuka neevu parama bhaktuni paina నీవు ఈ రకమైనటువంటి పగ పూనటము ఇది ధర్మ విరుద్ధమని కూడా ప్రబోధించాడు.
0: కృష్ణ డిడ్ నాట్ స్టాప్ ఎట్ దట్. కృష్ణ టోల్డ్ దిస్ మయూరధ్వజ మహారాజా దట్ మయూర వాజ్ ఎ గ్రేట్ డివోటీ అండ్ ఇట్ ఇస్ నాట్ రైట్ దట్ అర్జున షుడ్ గో టు ఫైట్ విత్ సచ్ ఎ గ్రేట్ డివోటీ. నాట్ ఓన్లీ దట్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు అటైన్ విక్టరీ బై ఫైటింగ్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ డివోటీ లైక్ మయూరధ్వజ.
1: ఉన్నటువంటి నాలుగు ఆసనములందు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం ఈ నాలుగు ఆశ్రములు ఎందే కాకుండా తాను కాలమును పురస్కరించుకుని కూడాను కర్మ, ఉపాసన, జ్ఞానమును కూడాను తాను స్వాధీనుడై ఆ యొక్క కర్మ బద్ధుడై అనేక రకమైనటువంటి నిబంధనలతో తన జీవితమును గడుపుతూ ఉండేటువంటి వాడు అని కూడాను ప్రబోధించాడు.
0: Krishna also told Arjuna that Mayuradhvaja was a very disciplined person. Not only did he go satisfactorily through the four stages through which everyone has to go, Brahmacharya, Grihastha, Vanaprastha and Sannyasa. In addition to these four, he was also very well versed in the Karmakanda, in Upasana and in Jnana. Thus, Mayuradhvaja was a very capable person. This was also told by Lord Krishna to Arjuna.
1: ఈ విధముగా మయూరుణ్ణి వర్ణించేటప్పటికి అర్జునుకు కొన్ని రకములైనటువంటి కొంచెం అసూయాభావం కూడాను కలిగింది. నేనే కృష్ణునికి పరమభక్తుడని నేను భావించుకుంటుండగా కృష్ణునికి ఇంకొక పరమభక్తుడు ఉన్నాడా అనేటువంటి అసూయ కూడాను తన లోపల కొంత మనకొత్తింది.
0: When Krishna described Mayuradhvaja in these glowing terms to Arjuna, Arjuna started becoming somewhat jealous. Arjuna thought that he was the only devotee, he was the greatest of devotees to Krishna. If so, is there another person who is to be described in such glowing terms by Krishna, who is such a great devotee? Thus, seeds of jealousy started sprouting in Arjuna's mind.
1: ఎట్లయితే ఏమనుకొని కృష్ణుని పిలుచుకొని అర్జునుడు మయూరుని దగ్గరికి వెళ్ళాడు.
0: Arjuna thought, doesn't matter, whatever it may be, and he took Krishna, called him, took him with him and went to Mayuradhvaja.
1: మధ్య మార్గము లోపల కృష్ణుడు ఒక చిన్నని ప్లాన్ వేశాడు. అర్జున నీవు కేవలం రాజ టీవీలో నీవు అతని దగ్గరికి వెళ్ళటం చేత నీవు ఏమాత్రం కూడా అతనికి సరైనటువంటి యొక్క స్వాధీనుడు కావు. నేను కాని నీవు కాని, నేను కృష్ణవేషంతో నీవు అర్జున వేషంతో ఆ మయూరుని చెంతకుపోయినప్పుడు మనల్ని ఏమాత్రం కూడా నువ్వు గౌరవించక తగినటువంటి యొక్క శాంతికి తగిన ప్రయత్నం సలుపుతాడు. కనుక ఈ సమయములందు మనము బ్రాహ్మణుల వేషము ధరించుకోవటం చాలా మంచిదని ఇరువురు కూడా బ్రాహ్మణుల వలె అతని ఇంటికి అతిథులుగా వెళ్లారు.
0: ఆన్ ది వే కృష్ణ హ్యాడ్ ఎ ప్లాన్. కృష్ణ టోల్డ్ అర్జున, లుక్, ఇట్ విల్ నాట్ బి బిఫిటింగ్ ఫర్ అస్ టు గో ఇన్ అవర్ నార్మల్ ఫార్మ్. యూ లైక్ అర్జున అండ్ ఐ లైక్ కృష్ణ. ఇఫ్ యూ గో టు హిస్ హౌస్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ హీ విల్ నాట్ రెస్పెక్ట్ అస్. ఇన్ ఫ్యాక్ట్ హీ విల్ నాట్ కేర్ ఫర్ అస్. If we want him to care for us, it is better not to go in this form. Let us disguise ourselves as two Brahmins. They have gone there as his guests. If we go as two Brahmins and if we go as two guests to his house, then he may look after us. They went to Mayuradhvaja's house as two guests.
1: Guestiga raavatam cheta anaga atithuluga raavatam cheta mayurudu kudanu tana rajatheevini vippi taanu kudanu oka vidhamainatundi okka gruhasthuduga వచ్చి వారికిద్దరికి స్వాగతం చెప్పి తమరు తాము గృహం లోపల భోజనమును ఆరగించాలి అని కూడాను స్వాగతం చేశాడు.
0: యాజ్ దీస్ టూ పర్సన్స్ వెంట్ యాజ్ గెస్ట్ మయూరధ్వజ ఆల్సో ఇన్ అ బిఫిటింగ్ మ్యానర్ టు రిసీవ్ గెస్ట్ హీ సెట్ అసైడ్ హిస్ కింగ్లీ స్ప్లెండర్. హీ డిడ్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఆఫ్ హిస్ కింగ్లీ క్వాలిటీస్. హీ ఆల్సో బికేమ్ ఏ హౌస్ హోల్డర్, ఏ గృహస్థ. వాజ్ రిసీవింగ్ టూ పీపుల్ హూ హ్యావ్ కమ్ టు హిస్ హౌస్ యాజ్ గెస్ట్ in a befitting manner. He received them, welcomed them and took them into his house.
1: ఎవరైనను పరి వాయు వరుసలను అడుగక తమ గృహమునకు ఏతంచినటువంటి వారిని స్వాగతం చేయటం, అతిథి అభ్యాగతులను ఆదరించటం గృహస్థుల యొక్క ప్రథమ ధర్మం.
0: ఇట్ ఈస్ ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ హౌస్ హోల్డర్స్ హూ ఆర్ లివింగ్ యాజ్ గృహస్థాస్ విదౌట్ ఆస్కింగ్ హూ ఇట్ ఈస్ హూ హ్యాస్ కమ్ టు దర్ హౌస్. ఇఫ్ ఎనీవన్ హ్యాస్ కమ్ యాజ్ ఎ గెస్ట్, then it is the duty of the householder to receive the guest, welcome him and honor him. This is our tradition.
1: ee vidhamga taamu swagatham chesi varini sarinaatvanti reetiga variki bhojanamu yerpaadu chesinappudu krishnudu indulo oka chinna parichinchetvanti nimittamai anaga mayurudu parama bhaktudani kudanu taanu anni rakamainatvanti dharmamulo telisinaatvanti vaadani kudanu నీవు పరమ భక్తుడని కూడాను గర్వము నీలో కొంత ఉన్నదని అర్జునికి ఒకవైపున గర్వ తగ్గించడం కోసమని మయూరుని యొక్క భక్తి ప్రపత్తులంతా కూడాను అర్జునికి నిరూపించే నిమిత్తమై కొంత డ్రామా ఆడవలసి వచ్చింది.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వెన్ ది టూ బ్రాహ్మిన్స్ వర్ రిసీవ్డ్ ఇన్ ఎ బిఫిటింగ్ మేనర్ అండ్ వెన్ దే వర్ ట్రీటెడ్ వెరీ వెల్, వెన్ దే వర్ ట్రీటెడ్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ వెన్ దే వర్ గివెన్ ఫుడ్, Krishna also had to play a little trick and a little drama. He wanted to show to Arjuna that Arjuna had the pride that he was the greatest of Krishna's devotees, while Mayuradhvaja also was a great devotee. Krishna had to do something by which to teach a lesson to Arjuna.
1: Bhojanam tinadaniki prarambhinchek puramu ee Krishnudu brahmana veshamto unnatundi Krishnudu oka prashna vesadu Mayurini pai. Mayura, mem iruvaru kudanu brahmanulamu, ఇతనికి నా మిత్రుడు, ఇతనికి ఒక పుత్రుడు ఉన్నాడు, ఈ పుత్రుని యొక్క కళ్యాణ నిమిత్తమై మిమ్మల్ని ఆశ్రయించడానికని వస్తూ ఉంటున్నాము. మార్గం మధ్యము లోపల ఆ పుత్రుని ఒక బెబ్బును మింగి ఉంది. అర్ధం శరీరము లోపల అర్ధం శరీరము బయట ఉంటుండాలి, కానీ అది ఏమి చిత్రమో కాని మేము ఆ కుమారుణ్ణి వదిలించుకోవటానికి తగిన అనేక ప్రయత్నములు చేసినప్పటికీ ఆ బెబ్బుని ఒక పవిత్రమైనటువంటి శబ్దముతో, ఓ రాజా, నీవు నీ కుమారుడు కావాలని కోరినప్పుడు నాకు పవిత్రమైనటువంటి ధర్మదేహమును అనగా అర్ధ దేహమును నాకు అందిస్తే బట్టి నీ పుత్రుని నేను వదిలిపెడతానని కూడాను తాను పలికినట్టుగా ఈ యొక్క కృష్ణుడు మయూరునితో చెప్పాడు.
0: జస్ట్ బిఫోర్ దే బిగాన్ టు టేక్ దర్ ఫుడ్ కృష్ణ టోల్ సంథింగ్ టు మయూర. హీ టోల్ మయూర, వీఆర్ టూ బ్రాహ్మిన్స్, వీ హావ్ కమ్ టు యువర్ హౌస్. ది సెకండ్ బ్రాహ్మిన్ ఈజ్ మై ఫ్రెండ్. కృష్ణ ఈజ్ టాకింగ్ ఇన్ ది డిస్గైజ్ ఆఫ్ ఎ బ్రాహ్మిన్. The second Brahmin is my friend. Both of us were coming along to your house. In the way, my friend has got a son and we are going round to see with a view to fix up the marriage of that son. Halfway, when we came halfway, then there was a tiger. This terrific tiger swallowed up the son of my friend. Swallowed half. Half the body of my friend's son is in the tiger and half the body is outside. We wanted to release this son from the tiger's wrath. We could not do so. But after some time, the tiger uttered a sacred cry, and the tiger said, "Yes, I am willing to release this son whom I have half swallowed, provided you can find for me a body which is full of dharma, that means a good body, and feed half of it, then I will release this son from my clutches." That's what the tiger said.
1: సత్తుడిని అతి ధర్మస్వరూపుడైనటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎక్కడున్నాడని కూడా నేను ప్రశ్నించాను. దానికి ఆ బెబ్బులి, మయూరధ్వజ మహారాజే దీనికి సర్వధర్మ స్వరూపుడు అని కూడాను అది చెప్పింది. కనుకనే తమన్ని ఈ విధమైనటువంటి యొక్క దీనిని కోరే నిమిత్తమై మేము వచ్చినాము కనుక దీనికి మీరు వాగ్దానం ఇస్తే అప్పుడు మేము భుజిస్తాం, కానీ అంతవరకు మాకు భోజనం చేరదని కూడాను తను చెప్పటం చేత భోజనం ముందు కూర్చున్నటువంటి అతిథులను భోజనం లేకుండా పొమ్మని చెప్పటము ఇది గృహస్థుని యొక్క ధర్మం కాదని తాను విశ్వసించి తప్పక నా అర్ధ శరీరం నేను ఇస్తానని ప్రామిస్ చేసి భోంచేయమని చెప్పాడు.
0: కృష్ణ సెడ్ దట్ హీ ఇమీడియట్లీ ఆస్క్ ది టైగర్, యు ఆర్ ఆస్కింగ్ అస్ టు బ్రింగ్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఎ వెరీ రైచువస్ పర్సన్, బట్ విల్ యూ టెల్ అస్ వేర్ సచ్ ఎ రైచువస్ పర్సన్ ఈస్? ఈస్ దేర్ సచ్ ఎ రైచువస్ పర్సన్ హూ విల్ సాటిస్ఫై యువర్ డిమాండ్ ఇన్ దిస్ వరల్డ్? ది టైగర్ ఇమీడియట్లీ రిప్లైడ్, ఎస్, ది ఓన్లీ పర్సన్ హూ విల్ సాటిస్ఫై దిస్ రైచువస్ డిమాండ్ ఈస్ ది మయూరధ్వజ మహారాజా. ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ది మయూరధ్వజ అండ్ గివ్ హాఫ్ హిస్ బాడీ టు మీ, ఐ విల్ రిలీజ్ యువర్ సన్. Then we came here with a view to ask you whether you would offer half of your body to the tiger and release the son to us. Unless you are able to promise that you will do this, we are not willing to take our food. Now Mayuradhvaja was in a peculiar position. Here are the guests who have to take their food. They say they will not take their food unless he promises to give half his body. To send away guests who are about to be fed in a horse house is not in the best of our traditions. So Mayuradhvaja said, "Yes, I promise to give half my body. So do please take your food and after that I will surrender half my body to fulfill the promise."
1: Kani ee mayurudu ichinatundi ee yokka vaagdanamunu Arjunudu visvasinchaledu. Kevalam bhojanam cheyinanta varaku maatrame ee promise ga untundi. తదుపరి భోంచేసిన తర్వాత ఇది సాధ్యం కాదని ఏమైనా చెప్తాడో ఏమో అని ఈ అర్జున్ లోపల కొన్ని రకమైన సందేహములు ఉప్పొంగుతూ వచ్చాయి.
0: బట్ అర్జున డిడ్ నాట్ బిలీవ్ దట్ దిస్ ప్రామిస్ విల్ బి ఫుల్ఫిల్డ్ బై మయూరధ్వజ. అర్జున వాజ్ హ్యావింగ్ డౌట్స్. అర్జున థాట్ దట్ హీ హాస్ మేడ్ దిస్ ప్రామిస్ జస్ట్ టు మేక్ ది గెస్ట్ టేక్ దర్ ఫుడ్. యాజ్ సూన్ యాజ్ ది గెస్ట్ టేక్ దర్ ఫుడ్ దెన్ మయూరధ్వజ మే గో బ్యాక్ ఆన్ హిస్ ప్రామిస్ అండ్ మే సే, ఓ దిస్ ఇస్ నాట్ ఎ ఫీజిబుల్ ప్రామిస్ అండ్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దిస్.
1: కానీ అర్జునుడు సహజమైనటువంటి యొక్క స్థితిని తాను అనుభవించుకోవటము, ఆ సహజమైనటువంటి భావమును తలంచుకోవటము అది కూడా ఒక సహజమే.
0: దీస్ కైండ్ ఆఫ్ డౌట్స్ వర్ కమింగ్ ఇన్ అర్జునస్ మైండ్. ఇట్ ఈస్ ఆల్సో న్యాచురల్ దట్ హీ షుడ్ థింక్ ఆఫ్ సచ్ డౌట్స్ బికాస్ ఎవ్రీవన్ విల్ డౌట్. దిస్ సీమ్స్ టు బి న్యాచురల్ టు ఫుల్ఫిల్ అన్ ఇంపాసిబుల్ ప్రామిస్ లైక్ దట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: కానీ కృష్ణుడు అతనికి సరియైన ధైర్యాన్ని అందిస్తూ వచ్చాడు. అర్జున, మయూరుడనగా నీవు కేవలము ఒక విధమైనటువంటి యొక్క అలంకార పురుషుడుగా నీవు భావించుకోవద్దు. భగవంతునికి సర్వస్వాన్ని కూడా అర్పితం చేసినటువంటి వాడు మయూరుడు. కనుక ఇట్టి ప్రామిస్ లో ఎట్టి లోపం కూడా నువ్వు కలగడానికి సందేహం లేదు, కలగదు అనేటువంటి యొక్క ధైర్యాన్ని తనకు అందించి భోజనమైన తక్షణమే మయూరుడు ఈ ఇరువురు బ్రాహ్మణులను పిలిపించి తానొక మధ్య భాగంలో కూర్చున్నాడు. ఒక రంపమును తెప్పించాడు. అతనికి భార్య, ఒక కుమారుడు, ఏకైక పుత్రుడు. ఆ భార్యను ముందు పెట్టుకుని కుమారుణ్ణి వెనక పెట్టుకుని తన అర్ధదేహమును కోయమని చెప్పటము ఇది సరైనటువంటిది కాదని కూడాను ఆ కోత ఎందు కూడాను తన ధర్మాన్ని ఉంతవరకును యోచించుకొని భర్త యొక్క ముఖము చీలటము భార్య చూడకూడదు అనేటువంటి యొక్క ధర్మాన్ని తాను సంకల్పించుకొని భార్యను వెనుకకు పోమని కుమారుణ్ణి ముందుకు రామని అర్థం రంపం పెట్టి నన్ను కోసి ఇవ్వమని చెప్పని సిద్ధంగా కూర్చున్నాడు.
0: During this conversation, Krishna was telling Arjuna and giving him courage. He was telling him, don't think that Mayuradhvaja is an ordinary person. He is not just a decorated person who will tell lies. This is going to happen. Mayuradhvaja is a very sincere devotee and he is going to fulfill his promise. Don't think that he will go back on his promise. This was the kind of courage which Krishna was giving to Arjuna. They had their food. As soon as they had their food, the Mayuradhvaja had a wife and had only one son. He called both of them. He got a saw for cutting his body into two pieces, brought. And according to our traditions, no wife should see the face of her husband being split into two. Therefore, Mayurabhaja ordered that his wife stand behind him and that his son stand in front of him and take the saw and cut Mayurabhaja's body into two halves in such a situation where the wife will not be put to the necessity of having to see the husband's face being split into two.
1: Brahmana Veshamulo unnatuvanti shishtharthulu mundu kucchunnaru. Veeriruvurunu koyadaniki prayatnam chesaru. Kosaru. Kontha bhagamulaku vacheteppatiki ఎడమ వైపు ఉన్నటువంటి కంటిలో నీరు కారుతూ వచ్చాయి.
0: కృష్ణ అండ్ అర్జున హూ వర్ ఇన్ ది డిస్గైజ్ ఆఫ్ టూ బ్రాహ్మిన్స్ వర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ అండ్ ది కటింగ్ ప్రాసెస్ వాస్ టేకింగ్ ప్లేస్ వైల్ ది కటింగ్ వాస్ టేకింగ్ ప్లేస్ యాజ్ ది సా హ్యాడ్ స్ప్లిట్ ది బాడీ ఇన్ టూ అప్ టు ఎ సర్టన్ పాయింట్ దెన్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ది లెఫ్ట్ ఐ దర్ వర్ టీయర్స్ ఇన్ ది లెఫ్ట్ ఐ.
1: తక్షణమే కృష్ణుడు తన పరీక్షలు ఎంత కఠినంగా తాను ఉంటుంటాడు అనేటువంటిది కూడా నువ్వు కొంత అర్థం అవుతూ వస్తుంది. హృదయమునందు ఎంత మధురమైనటువంటి ఎంత సున్నితమైనటువంటి ఎటువంటి చాలా అనగా సున్నితమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి వాడైనప్పటికీ పరీక్షలు ఎందు మాత్రము వజ్ర హృదయుడిగా తాను నిరూపిస్తూ వస్తుంటాడు.
0: హియర్ వి విల్ అండర్స్టాండ్ హౌ హార్డ్ కృష్ణ ఈజ్ వెన్ హీ పుట్స్ ఎనీవన్ టు ఎ టెస్ట్. Although Krishna has got a very soft heart, although Krishna has got a very sweet heart which will melt as a soft heart, yet if he undertakes to put someone to test how hard he can be as hard as the diamond. Such hardness we will find here in the test that he is conducting.
1: Aa drishyamunu chustu Arjunu oka vidhamainatundi kampinchi poyetundi sthiti lopala Krishnudu marinta kathinaanni kuda nu punutu vachadu. Chi chi chi chi chi. కంటి ఎందు నీరు పెట్టుకుని ఇచ్చేటువంటి దానం ఒక దారమా, కనుక నీ దానం నాకు అక్కర్లేదు అని కూడా తాను లేచాడు.
0: వైల్ లుకింగ్ ఎట్ దిస్ సైట్ అర్జున వాజ్ ఫీలింగ్ హౌ హార్డ్ కృష్ణ కెన్ బి ఇన్ మేకింగ్ హిస్ టెస్ట్. ఇన్ ఫ్యాక్ట్ అర్జున వాజ్ ట్రెంబ్లింగ్ ఎట్ ది సైట్ ఆఫ్ మయూరధ్వజ బీయింగ్ కట్ ఇన్ టూ. బట్ కృష్ణ వాంటెడ్ టు మేక్ హిస్ హార్ట్ హార్డర్ అండ్ హిస్ టెస్ట్ ఈవెన్ మోర్ సివియర్. అండ్ కృష్ణ సెడ్, what is this charity, what is this promise which you are fulfilling with tears in your eyes? A promise fulfilled with tears in your eyes is not a fulfilling of the promise. I don't want the promise to be fulfilled with tears in your eyes.
1: Tatchanami mayurudu prarthinchadu, swami nenu dukkhamutone ee yokka dehamunu neeku andichetuvanti vaadanaithe rendu kannulu endukudunu ee dukkadaralu kaaralu kaani oka kanti ende kaaratamlo unnatundi ardharathanni meeru kontha gurtinchukondi annadu.
0: Mayurabhaja immediately prayed to the Lord and said, if I am one who will fulfill my promise only with tears in my eyes, then both my eyes should show tears. Tears should come from both my eyes. Why is it that tears are coming only from one eye? Please examine the significance of such a thing. If I am really fulfilling my promise with tears in my eyes, they must be found in both the eyes, but they are only in one eye.
1: ఈ యొక్క మయూరుని యొక్క హృదయాన్ని కొంతవరకు నువ్వు పవిత్రమైనటువంటిదని అర్జునుడికి నిరూపించేటువంటి నిమిత్తమై కృష్ణుడు ఈ రకమైనటువంటి యొక్క కార్యం లోపల తాను పాల్గొంటూ వచ్చాడు. కృష్ణమే కృష్ణుడు ప్రశ్నించాడు, అయితే రెండు కన్నుల ఎందు నీరు కారక ఒక కంటి ఎందు మాత్రమే ఈ ఎడవ భాగంలో కారేటువంటి దానికి కారణం నీవే చెప్పమన్నాడు.
0: కృష్ణ వాంటెడ్ టు డెమోన్స్ట్రేట్ ది సీక్రెట్నెస్ ఆఫ్ మయూరధ్వజ టు అర్జున. దట్ ఈస్ ది రీజన్ వై కృష్ణ ఇన్వాల్వ్డ్ హింసెల్ఫ్ ఇన్ ఆల్ దిస్ డ్రామా. Then Krishna immediately said, all right, I see tears only in one eye. You tell us why there are no tears in two eyes and you are getting tears only in one eye.
1: Swami, ee kudi bhagamunu pavitramainatundi yokka brahmana putrini rakshinchukune nimittamaine dharmam chestunnanu. Kani tadupari ee edav bhagamanta kudunu kevalam kukkala nakkala palu kavalasi vachine ani aa edav bhagam maatrame edustundadi gaani kudi bhagam edchaledu ani cheppadu.
0: He addressed the Lord and said, O Lord, the right side is being preserved for sacrificing and getting the result of saving the son of a sacred Brahmin. Therefore, there are no tears on the right eye. On the other hand, when the right portion of my body is reserved for the tiger with a view to release the son of a Brahmin, the left portion is going to be eaten up perhaps by dogs and by various animals. And this rotten left portion, which is for various animals, this is bad. Therefore, tears are coming from the left eye. The right eye is sacred and the right portion is kept clean.
1: Unna satyanni vinnavinchinatundi tatchaname అర్జునుని యొక్క మనసు చాలా కరిగిపోయినది. ఇటువంటి పరమ భక్తులు కూడాను కృష్ణుడికి ఈ లోకమునందు ఉన్నారా అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుని, స్వామి కృష్ణ పరమాత్మ ఈ యొక్క పరీక్షను నీవు ఇంకా మానుము అని ప్రార్థించాడు.
0: When the truth was revealed, then Arjuna's mind melted. Arjuna told himself, are there such devotees, such great devotees in this world for Krishna? Please stop your test, stop the severe test which you are applying. That is what Arjuna asked Krishna.
1: ఈ మాట అర్జునుడు చెప్పిన తక్షణమే కృష్ణుడు సంతసించి, తక్షణమే తాను శంఖచక్ర గదాధారి రూపము ధరించి, మయూర నిన్ను రక్షించి నీ యొక్క భక్తి ప్రపత్తులు లోకవ్యాప్తి గావించుకునే నిమిత్తమై నేను ఆడినటువంటి ఇది ఒక ఆట కాని నిన్ను సరైనటువంటి పరీక్షలో చేయటం కాదు. నిన్ను పరీక్షించడం కూడాను నాకు సరైనటువంటి యొక్క ఇది మార్గం కాదు. కనుక నీవు ఇలాంటి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగినావు కనుక నీ జీవితం అంతా కూడాను నీ యొక్క పుత్ర పౌత్రాభివృద్ధులైస్తుండగా ఉంటుండి, నిరంతరము కృష్ణ హృదయమునందే మీరు నివాసుల ఇందురు కాక అని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.
0: When Arjuna said these words, then Krishna stopped his test and Krishna told Mayuradhvaja, he appeared in his form of Shankha, Chakra and Gada. Krishna appeared with his weapons and he told Mayuradhvaja, look, this is the test which I have made, not to give you any trouble. This is not a test, but so that you and your devotion may be known widely to the people in the world, and that you, your children and your grandchildren may all be blessed with the boon that they will be have Krishna permanently in their mind. This is the reason why I have done this. And Krishna disappeared after that.
1: Ikkada manamu konni rakamainatundi antarathanni kuda nu gurtinchukovali. Shankha, Chakra, Gadha, Padmam ee nalagintu yokka arthanni kuda nu meeru vidyarthulainatundi varu telusukovatam athyavasaram.
0: In this context, it is necessary for us to also understand the meaning. He told Mayuradhvaja, look, this is the test which I have made, not to give you any trouble. This is not a test, but so that you and your devotion may be known.

0: ఇంటి వారు తెలుసుకోవటం అత్యవసరం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దీస్ ఇన్సిగ్నియా విచ్ కృష్ణ వేర్స్. దీస్ ఫోర్ శంఖ, చక్ర, గద అండ్ పద్మ ఆర్ ది ఇన్సిగ్నియా విచ్ కృష్ణ వేర్స్ ఇన్ హిస్ ట్రూ ఫార్మ్. Youth must also understand what is the symbol, what is the significance of these four insignia which we generally associate with Krishna.
0: Shankha managa shabdam.
1: Shankha is the conch. It stands for sound, for shabda.
0: Anaga shabdamu aa narayana nunchine uddhavinchinatundi kanukane ee vagdevi ayinatundi vedamu paramaatmani yokka swadhinamu aneetundi shankham yokka antarartham.
1: The significance and the meaning of shankha or the conch is that sound has generated, its origin is from the divine, is from Paramatma. Therefore, that shabda also stands for Paramatma, is the significance of shankha.
0: Inka chakram anaga bhuta bhavishyat vartamana kalav chakramu aa kalamanta kudanu bhagavantuni yokka hastagatam ayipoyinatundi anetundi kudanu antaraptam.
1: There is the chakra, chakra or the wheel. The wheel is the wheel of time. Time as represented in the past, present and future. The entire wheel of time is in the hands and full control of the Lord. That is the significance of the chakra.
0: Balamu anaga balamu yokka antaratmanu prabodhinchetvante gada.
1: Gada or the mace represents the strength. What represents strength is gada.
0: Inka padmamu anetvante సర్వ హృదయముని ఎందు కూడాను ఆ కమల పద్మంగా ఉండేటువంటి యొక్క హృదయ పద్మముని పరమాత్మని యొక్క హస్తమునందున్నటువంటిది ఒక అంతరార్థము.
1: పద్మ ది ఫ్లవర్ ఆర్ ది లోటస్, దట్ దిస్ సిగ్నిఫైస్ దట్ ది లోటస్ ది హార్ట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఎవ్రీ ఇండివిజువల్ ది లోటస్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్ అండ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లార్డ్. దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ పద్మ ది ఫ్లవర్ ఆఫ్ లోటస్.
0: కనుక కాలము, శబ్దము, బలము, హృదయము పరమాత్మని యొక్క స్వాధీనమైనటువంటివని కూడాను ఈ శంఖ, చక్ర, గదా, పద్మముల యొక్క అంతరార్థము.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ ఇన్సిగ్నియా శంఖ, చక్ర, పద్మ అండ్ గదా ఈస్ దట్ శబ్ద, ది సౌండ్, టైమ్, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్ కైండ్స్ అండ్ ది లోటస్ ఆఫ్ ది హార్ట్ ఆర్ ఆల్ ఫుల్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ ది లార్డ్. దే ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ ఇన్సిగ్నియా.
0: కనుక మనకున్న బలము మన పశుబలంగా మనం భావించుకోకూడదు, బ్రహ్మబలంగా మనం భావించుకోవాలి. మనకున్నటువంటి యొక్క కాలము కేవలము ఒక సూర్య చంద్రాదులతో తిరిగేటువంటి కాలంగా మనం భావించుకోకూడదు, ఇది బ్రహ్మమయమైనటువంటి కాలము అనేటువంటి రీతిగా మనం భావించుకోవాలి. మన యొక్క హృదయము భగవంతుని యొక్క నివాస స్థానంగా మనం విశ్వసించుకోవాలి. ఈ రకమైనటువంటి యొక్క భావములు మన యువకులు అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఏ విధమైనటువంటి పెడ మార్గమును పోక, పాప మార్గంలో పాల్గొనక, దైవ ప్రీతిని, పాప భీతిని కూడాను కొంతవరకును కలిగి జీవితాన్ని సార్థకంగా ఉంచుకుంటారని కూడాను ఈ యొక్క వేదములు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: అవర్ స్ట్రెంగ్త్ షుడ్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ అనిమల్ స్ట్రెంగ్త్. ది ఫిజికల్ స్ట్రెంగ్త్ విచ్ వీ హ్యావ్ షుడ్ బి ఐడెంటిఫైడ్ విత్ ది స్ట్రెంగ్త్ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మన్. ఇట్ ఈస్ నాట్ అనిమల్ స్ట్రెంగ్త్. సో ఆల్సో ది టైమ్ విచ్ వీ స్పెండ్ దట్ షుడ్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ సంథింగ్ విచ్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది సన్ అండ్ ది మూన్. This time is something which is directly related to Brahman himself. And whatever the lotus, the flower, that should not be regarded as anything very different from your own heart. Your own heart should be regarded as something which is coming from God. Such ideas developing, such notions of Brahman being in our time, in our strength and in our heart. By that we will be able to develop proper ideas and we will be able to live well in the world.
0: ధనబలము జనబలముతో పోరాడి కౌరవులు హతమైపోయారు. కానీ ధర్మబలము దైవబలమును కూడా విశ్వసించి పాండవులు స్థిరంగా లోకమునకు ఒక పవిత్రమైనటువంటి మార్గదర్శకులుగా నిలిచిపోయారు.
1: రిలయింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వెల్త్ అండ్ రిలయింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజిక్ ఆఫ్ అనిమల్ స్ట్రెంగ్త్ కౌరవస్ వర్ డిఫీటెడ్. నాట్ ఓన్లీ డిఫీటెడ్ దే సింప్లీ డిసపియర్డ్ యాజ్ నథింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ హూ రిలైడ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ధర్మ and who relied on the strength of God, on divine strength, they succeeded and they prospered and they were very well.
0: Dana balamu daiva balame pradhanamainatundi nijabalamu kani dharma balamu anetundi kudano indulo oka pedhamainatundi oka manavattamlo nijamainatundi balanga roopandutu vachindi. Kani dana balamu jana balamu buddhi balamu bhuja balamu ivi kevalamu alpamainatundi balamule kani idi aatma balamulu kavani kudano yuvakulu visvasinchavalasinatundi.
1: Young people should believe and should understand that the strength arises

0: ముఖం గావించుకోవాలి.
1: ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
0: బహిర్ముఖంలో ఉండినంత వరకు నువ్వు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ గోస్ అవుట్ సైడ్ వాట్ యు సీ ఈజ్ ది ఓన్లీ ఎక్స్టర్నల్ వరల్డ్.
0: ఈ ప్రపంచం ఉండినంత వరకు నువ్వు సుఖదుఖములు మనకు తప్పవు.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఎక్స్టర్నల్ వరల్డ్ యు విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
0: ఎంతో దూరం మనం పోనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్.
0: నిద్రలో మనకు ప్రపంచం లేదు.
1: ఇన్ డీప్ స్లీప్ యు డోంట్ హ్యావ్ ది వరల్డ్.
0: ప్రపంచం లేనప్పుడు మనసు లేదు.
1: When there is no world, there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు.
1: When there is no mind, there is no joy or sorrow.
0: ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖదుఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం.
1: We have controlled our joys and sorrows by removing mind in the
0: state. కనుక మానవుడు నిత్య శాంతి సంతోషుడు కావాలనుకుంటే మొట్టమొట్ట మనసును అరికట్టాలి.
1: If you really want to enjoy bliss in life, control your mind.
0: పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి.
1: Divert your mind towards God.
0: ఆ వైపున నడిపించాలి.
1: యూ హ్యావ్ టు మేక్ ద మైండ్ మూవ్.
0: అదే నిజమైనటువంటి సాధన.
1: దాట్ ఈస్ రియల్ సాధన.
0: అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలము వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం.
1: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ జప ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: మనసును మార్చుకోవాలి మొట్టమొదట.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ యువర్ మైండ్.
0: మనక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ చేంజ్ ఆఫ్ మైండ్, ఎనీ చేంజ్ ఇన్ ద మ్యాన్,
0: గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీస్, చేంజ్ ఆఫ్ క్లోత్స్ విల్ నాట్ డూ మచ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణములు మార్చుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ ఓన్ క్వాలిటీ.
0: అవి సద్గుణములుగా మారాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ టు గుడ్ క్వాలిటీ.
0: దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు డివైన్ థాట్స్.
0: ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
1: దిస్ ఈస్ ద రియల్ మెసేజ్.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఈస్ గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై పూర్ణిమ?
0: అనగా చంద్రుడు పరిపూర్ణమైన స్థితిలో ఉండటం.
1: పూర్ణిమ రెఫర్స్ టు ఫుల్ మూన్. మూన్
0: ఈ చంద్రుని ఎందుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తన లోపల లీనమైపోవటము.
1: ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ మూన్ హ్యాస్ విల్ బి ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ డే.
0: కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసు నందు కూడాను 16 గుణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద మైండ్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
0: అరిషట్ వర్గములు 6.
1: 6
0: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము.
1: డిజైర్ యాంగర్ గ్రీడ్.
0: ఈ ఆరింటి యందును 2 తమో గుణము రజో గుణము.
1: ఆఫ్ ది 6 దేర్ ఆర్ 2.
0: ఇవి 8
1: తమో గుణ అండ్ రజో గుణ. These two
0: are madamulu.
1: All these are 8 prides.
0: Kula madamu, dana madamu, vidya madamu, yavana gavanamu, saundarya madamu.
1: The pride of caste, the pride of
0: tapa
1: money,
0: malamu,
1: the pride of
0: satya malamu, the kula madamu. Ee 8 madamulu kudanu cherali. Ee 8 aa 8 rendu cheratam valle 16 gunamuluga manavudu roopondutunnadu.
1: Man is having 16 aspects in the form of
0: ee 16 gunamulu kudanu yenaadu manamu arpitam gaavinchukuntunno aanaade manamu purnamada purnamidam purnat purnamadachiti appude manam purna swaroopulaga avutam.
1: Once we free ourselves from these 16 defects and 16 qualities, then we become a full man.
0: Atti gunarahitamainatundi sthitini manam kariginappude మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారం అవుతాం.
1: వన్స్ వీ ట్రాన్సెండ్ ఆల్ దీస్ క్వాలిటీస్ వీ రియలీ బికమ్ ఎ మ్యాన్ విత్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు.
1: దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ పూర్ణిమ.
0: ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు.
1: దట్ ఈజ్ ఎ రియల్ ప్రిసెప్టర్ హూ బ్రింగ్స్ హర్ టు ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: గురువు అనగా కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు.
1: వెన్ యూ సే గురు ఆర్ ప్రిసెప్టర్, హీఈస్ వన్ హూ హాస్ ట్రాన్సెండెడ్ ది క్వాలిటీస్ అండ్ హూ డస్ నాట్ హావ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాడే గురువులు అవుతున్నారు.
1: బట్ టుడే అన్ఫార్చునేట్లీ ది ప్రిసెప్టర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ది డిసైపుల్స్ టుడే సీమ్ టు బి మచ్ బెటర్ దాన్.
0: శిష్యులు త్యాగం చేస్తున్నారు.
1: The disciples are undertaking sacrifice.
0: పోగు చేసుకుంటున్నారు.
1: ది ప్రిసెప్టర్స్ ఆర్ అక్వైరింగ్.
0: కనుక ఈనాడు లోకం అనేటువంటిది ఏది గురువో ఏది శిష్యుడో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ టుడేస్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్.

0: కోరుచుందురు మనుజులు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు.
1: Man desires good times, good position and good life.

0: whole love. From whole love emanates happiness, and it is through satya, that is truth, sacrifice and peace alone that one derives happiness. Without love there is no happiness whatsoever. What more can I tell you all? This is the truth.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Talli odiye pratha manavunakunu pradhana badi.
0: Mother is the school for all children.
1: Talli odiye prati manavuniki prathama gudi.
0: Mother it is who is the living temple for all mankind.
1: Talliye prati manavuniki pradhana dhanamu.
0: It is mother who is the primary wealth for all mankind.
1: Ituvanti talli yokka tattvanni gurtinchi vartinchatam prati manavuni kartavyam.
0: It is the duty of every individual to know the essence of motherhood.
1: Talliki minchina daivamu ledu.
0: There is no god other than the mother.
1: Tandi dhanamu talli daivamu.
0: Mother is wealth, mother is deity.
1: Ituvanti daivattamanu ganattamanu vishwasinchaka kevalamu dhanapechuke sampadapechuke aishwarya apechate manavudu aneka vidhamulainatunti karyamulaku kankaram kattukuntunnadu.
0: Man goes on performing meaningless actions without being conscious of the fact that mother is a goddess, mother is wealth, and mother is everything.
1: Talli tandri padamu daniki arthamu undinattuga veeri sannidhika sambandham kalisi untadi.
0: Mother and father, of the words and meaning, the two phrases are combined together.
1: పదము అర్థముతోనే కూడి ఉండును కాని అర్థమునకు విడువుగా ఉండదు.
0: వర్డ్స్ ఆర్ కంబైన్డ్ విత్ ద మీనింగ్ అండ్ మీనింగ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వర్డ్స్.
1: కనుకనే పదమునకు అర్థమే పదార్థము అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: సో ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్.
1: ఇది టంబ్లర్, ఇది ఒక పదము.
0: టంబ్లర్, దిస్ ఈజ్ అ వర్డ్.
1: ఈ పదమునకు ఈ టంబ్లరే అర్థం.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ ద టంబ్లర్ ఇట్ సెల్ఫ్.
1: కనుక పదము పదార్థము అవినాభావ సంబంధమైనట్టుగా తల్లి తండ్రి అవినాభావ సంబంధ స్వరూపులు.
0: జస్ట్ దట్ దేర్ ఇస్ అన్ ఇన్సెపరబుల్ కనెక్షన్ బిట్వీన్ ద వర్డ్ అండ్ ది ఆబ్జెక్ట్, దేర్ ఇస్ ఆల్సో ద సేమ్ కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ ఫాదర్.
1: కనుక తల్లి స్థానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది మానవత్వమునకు.
0: సో ద స్టేటస్ ఆఫ్ అ మదర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమంగ్ మ్యాన్ కైండ్.
1: తల్లి తండ్రి ఉపాధి భేదములే తప్ప దివ్యత్వమైనటువంటి మానవత్వమును ఎట్టి భేదం కూడా ఉండదు.
0: మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివినిటీ.
1: ఆడవారికి ఒక మానవత్వమని మగవారికి మరొక మానవత్వమని ఇందులో విభజించుటకు వీలు కాదు.
0: We cannot say that mother is a separate human being and the father is a separate human being.
1: Viveka chudamani yandu ellada puman ichcha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati ani ee vishayam nandu kuda ellada puman ikkada kevalam oka purushudani kaani stree ani kaani ye matram kodanu deeniki bhedamulu levu.
0: In the Viveka Chudamani, there are a string of mantras which does not differentiate between the phrase man or woman.
1: Manavattamanaga kevalam manamu pratyekinchi shramapadi sampadinchetuvanti yokka phalitamu kaadu.
0: To attain what is called manhood is not something which we have to strive for so much.
1: Divyattame nija manavattam.
0: Divinity is true manhood.
1: Manavudu ఒక సామాన్యమైనటువంటి ఒక వస్తువును సంపాదించాలనంటే అనేక శ్రమలకు వచ్చి అనేక త్యాగములు కూడా చేస్తూ ఉంటాడు.
0: Man, if he wants to attain something, he strives very hard and even makes sacrifices.
1: అనిత్య అశాశ్వత అసత్యమైనటువంటి యొక్క పదార్థము యొక్క దీనికే మానవుడు ఇంత త్యాగం చేయుచుండగా అన్ని లాభముల కంటే అధిక లాభమైనటువంటి ఆత్మలాభమునకు మానవుడు ఏమి త్యాగం చేస్తున్నాడు?
0: ఫర్ థింగ్స్ దట్ ఆర్ ట్రాన్సియంట్, ఫర్ థింగ్స్ దట్ ఆర్ అన్ట్రూ, ఇఫ్ మ్యాన్ ఇస్ పుటింగ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్, వాట్ ఎఫర్ట్ షుడ్ హి పుట్ ఇన్ టు గెయిన్ దట్ థింగ్ విచ్ ఇస్ అబౌవ్ ఆల్, దట్ ఇస్ ఆత్మ.
1: నిజముగా మానవుని విభజించినప్పుడు రెండు భాగములుగా తయారవుతున్నాడు.
0: ఇఫ్ యూ అనలైజ్ మ్యాన్, దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఇన్ హిమ్.
1: ఒకటి దేహము, రెండవది ఆత్మ.
0: వన్ ఇస్ ద బాడీ, ది అదర్ థింగ్ ఇస్ ది ఆత్మ.
1: ఆకలి, దప్పి, నిద్ర, శ్రమ ఇత్యాది గుణములు దేహము నుండి పుట్టుచున్నవి.
0: హంగర్, థర్స్ట్, స్లీప్ అండ్ టైర్డ్నెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బాడీ.
1: త్యాగము, సత్యము, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది గుణములు ఆత్మ నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: ఫ్రమ్ ద ఆత్మ ద వర్చ్యూస్ ఆఫ్ సత్య, శాంతి అండ్ ది అదర్ వర్చ్యూస్ ఆఫ్ ఫార్టిట్యూడ్ కమ్ ఫ్రమ్ ది ఆత్మ.
1: నిజముగా దీనిని విచారించిన దేహము మానవుడు కాదు.
0: ఇఫ్ వన్ హ్యాస్ టు అనలైజ్ ద బాడీ ఈజ్ నాట్ ది ఆత్మ.
1: ఆకారమును ఆధారము చేసుకుని మానవుడిగా భ్రమిస్తూ ఉన్నాడు.
0: We are just thinking of the form and we are under the illusion that this is man.
1: ఈ దేహమునకు ఎట్టి గుణములు, ఎట్టి పరిణామములు ఉన్నవో పశుపక్షి మృగాదుల యొక్క దేహములకు కూడాను అట్టి పరిణామములు కూడా ఉంటున్నవి.
0: What qualities or change is there for man, it is there even for the birds and the beasts.
1: ఆహార, నిద్ర, భయ, మైదునాదులు పశుపక్షి మృగాదులకు మానవునకు సమానమే.
0: Birds and beasts have also this thirst, hunger, sleep and fear in common with man.
1: Dehamu panchabhautikamu.
0: Body is consists of five elements.
1: Dehamu koolaka tappadeppudun.
0: Body has to wither away one day.
1: Dehi niramayundu.
0: The one who resides in the body is
1: dead. Ganatimpaka dehiki chavu puttukal moha nibandha bandhanal mudralu levu.
0: The dehi or the atma is eternal. There is no death, there is no birth.
1: నిజంబు చూడ, ఆ దేహియే దేవదేవుడు.
0: ఇఫ్ యూ హ్యావ్ టు నో ద ట్రూత్, ద వన్ హూ రిసైడ్స్ ఇన్ ద బాడీ ఈస్ ది ఆత్మ.
1: మదిం గమనింపగా ఆత్మరూపుడై.
0: యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యుర్ ఆల్ ది ఆత్మ స్వరూపర్స్.
1: అల్ప పదార్థములకు మానవుడు అనేక విధములుగా శ్రమపడి జీవితమునే త్యాగం చేసి దాని పొందుటకై అరులు చాచి ఆశిస్తుంటాడు.
0: ఫోర్ ఒబ్టైనింగ్ లిటిల్ ట్రైఫిల్స్ man undergoes so much of effort and even sacrifices everything for their sake.
1: డబ్బు చెల్లించినదే అంగటిలోని పదార్థం మన హస్తమునకు చేరదు.
0: If we do not pay for anything in the shop, we do not get the thing.
1: అదే విధముగానే ఒకదానిని త్యాగము చేయక మరొక పదార్థము మనకు లభించదు.
0: Unless we sacrifice something, we cannot obtain another thing.
1: కనుక దేహము నుండి ఆవిర్భవించినటువంటి దుర్గుణములను మనం త్యాగం చేసినప్పుడే ఆత్మ నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు మనకు అలవడతాయి.
0: ఇఫ్ ఓన్లీ వి ఆర్ ఏబుల్ టు గివ్ అప్ అండ్ షెడ్ ద బ్యాడ్ క్వాలిటీస్ విచ్ బిలాంగ్ టు ద బాడీ, ఇట్స్ ఓన్లీ దెన్ ద వర్చ్యూస్ ఆఫ్ ది ఆత్మ వి కెన్ ఫాస్టర్.
1: మనము అసమత్వాన్ని త్యాగము చేసినప్పుడే సమత్వము మనకు ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఇస్ వెన్ వి షెడ్ దిస్ యూనిటీ, ఇట్స్ ఓన్లీ దెన్ వి కెన్ గెట్ యూనిటీ.
1: దుర్గుణములు మనం త్యాగం చేసినప్పుడే సద్గుణములు మనకు అలవడిస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి గివ్ అ బ్యాడ్ క్వాలిటీస్ దట్ వి కెన్ ఆబ్టైన్ గుడ్ క్వాలిటీస్.
1: అట్లు కాక త్యాగమునకు పూనుకొనక కేవలం నిరంతరం కూడాను భోగమే ప్రధానమనేటువంటి ఈ దృష్టిలో జీవించేటువంటి మానవుడు మానవత్వమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
0: మ్యాన్ హు ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ బట్ ఆల్వేస్ సీక్స్ ప్లెజర్, హీ కెనాట్ బి కాల్డ్ అ మ్యాన్.
1: పుణ్యకార్యములకు పవిత్రమైనటువంటి తలంపులకు గీటు రాయి త్యాగము.
0: ఫర్ గుడ్ డీడ్స్ అండ్ ఫర్ గుడ్ థాట్స్ ఇట్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ ఇస్ నెసెసరీ.
1: ఇంకా దుర్గుణములకు, దురాలోచనలకు, దుష్కర్మలకు గీటు రాయి లోభము.
0: అవరెస్ ఇస్ దట్ విచ్ అండర్లైస్ బ్యాడ్ డీడ్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ స్పీచ్.
1: లోభము ఉండినంత వరకు మానవునకు త్యాగము లభించదు.
0: As long as man is avaricious, he cannot obtain sacrifice.
1: త్యాగము చేయక దివ్యత్వమైన మానవత్వం మనకు అభివృద్ధి కాదు.
0: If he does not sacrifice these things, he will not understand the divinity in him.
1: కనుకనే పురుష సూక్తమునందు న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానుసు. ఈ త్యాగం వల్లే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది. కేవలం లోభం వల్ల మనకు మృతత్వం మనకు లభిస్తుంది.
0: The Purusha Sukta tells us, it is only because of sacrifice we obtain eternity, and if we are not prepared to sacrifice, we will remain mortal.
1: Kanuka itti sadgunamulu, stree purushulu aneetuvanti taratamyam leka, bedabhavamulu leka, samattamainatuvanti manavatvanga manam viswasinchi, prati vyakti kudanu aacharinchatagineetuvanti yokka pavitra gunamulaga manam viswasinchali.
0: To foster good qualities, there is no difference between a man or a woman, and everybody should strive to nourish these good qualities in him.
1: Kanuka manavatvanni manam abhruthi gaavinchukunnappude divyattam anekunte danni artham chesukogalam.
0: It's only when we are able to increase this manhood in us, then we will understand divinity.
1: Ee manavatvamulaku undinatvanti pavitrata emiti?
0: What is the purity attached to this manhood? What is the distinctiveness about?
1: ఇది కేవలం మనము సాధించేటువంటిదా లేక సంపాదించుకునేటువంటిదా లేక సహజమైనటువంటిదా అని విచారించినప్పుడు ఇది సంపాదించుకుంటే లభించేటువంటిది కాదు. సాధిస్తే ఇది మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. ఇది కేవలము మానవత్వానికి సహజమైనటువంటిది.
0: Is this manhood something which we can obtain through sadhana? Or is it something we can get? Or is it something that is innate in us? It is something that is innate.
1: నిప్పును కప్పినటువంటి నిప్పునకు రూపమే కనిపించదు.
0: The fire which is covered by ashes.
1: అయితే ఆ నిప్పును మనము ఊపి దూరం చేసినప్పుడు నిప్పు మనకు ప్రత్యక్షమవుతుంది.
0: When we drive away the fan away the ashes, we can see the embers.
1: అయితే ఈ నిప్పు ఎక్కడ నుంచి పుట్టింది? నిప్పు నుండే పుట్టింది.
0: These ashes have come out of the fire.
1: నిప్పు నుండి పుట్టిన నిప్పు నిప్పునే కప్పివేసినట్టుగా ఈ దివ్యత్వం నుండి పుట్టినటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటిది కేవలం దివ్యత్వమునే కప్పివేస్తుండాలి.
0: ది యాషెస్ విచ్ హావ్ కవర్డ్ ది లైవ్ ఎంబర్స్ ఈజ్ లైక్ ది ఇగ్నరెన్స్ దట్ కవర్స్ ద డివినిటీ ఇన్ us.
1: మన విచారణ ద్వారా ప్రయత్నం ద్వారా ఈ నిమురును మనం దూరం చేసినప్పుడు నిప్పు సహజంగానే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ త్రూ డిస్క్రిమినేషన్ అండ్ ఎఫర్ట్ వీ కెన్ ఫ్యాన్ అవే దీస్ యాషెస్.
1: అదే విధముగానే మనం కొత్తగా సాధించేటువంటిది కాదు మానవత్వం.
0: టు ఫీల్ దట్ వి హావ్ గాట్ దిస్ మ్యాన్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ.
1: మానవత్వాన్ని మరవక మానవ విశిష్టతని విశ్వసించి మానవుని యందు మానవునిగా ప్రవర్తించేటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ మ్యాన్హుడ్ అండ్ మ్యాన్హుడ్ ఇస్ సంథింగ్ వెరీ డిస్టింక్టివ్. Through the understanding of this alone, we can really become real human beings.
1: Manavattam leni daiva bhakti, naitika pravartana leni desha bhakti, ivi rendu kudanu artham lenetunti margamulu.
0: Not realizing the divinity in manhood, it's useless. Or loving one's nation without ethics also is useless.
1: Kanuka manavattam tho kudinatunti daiva bhaktiye నిజమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతుంది.
0: ఇట్స్ మ్యాన్హుడ్ కంబైన్డ్ విత్ లవ్ ఫర్ గాడ్, ఇట్ ఇస్ రియల్ మ్యాన్హుడ్.
1: ఈ మానవత్వం అనగా మనిషికి మనిషికి మధ్య నున్న సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
0: మ్యాన్హుడ్ ఇస్ సంథింగ్ విచ్ రికగ్నైజెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
1: నైతిక ప్రవర్తన లేని దేశభక్తి.
0: విదౌట్ మొరాలిటీ టు లవ్ ద నేషన్.
1: కనుక నైతిక ప్రవర్తన మానవత్వమునకు ఎంతయో ఉపకరిస్తుంది.
0: Therefore, to lead a moral life is very essential to a human being.
1: దివ్యత్వమునకు నైతికము ఆధ్యాత్మికము రెండు రెక్కల వంటివి.
0: For divinity, morality and spirituality are like two wings.
1: ఇలాంటి మానవత్వమునకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క అంగములు ఈనాడు మనం కోల్పోయినాం.
0: Today, the main basis for manhood has collapsed.
1: ప్రపంచములో ఎక్కడ చూచిన కూడాను రాజకీయ కల్లోలములు అనాత్మ వాదనలు పోటా పోటీలుగా పడుతున్నవి.
0: టుడే వెన్ వీ సీ ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ There is always politics, and there is always conflict between what man cannot understand, between the Atma and man.
1: ఈనాటి ప్రపంచము దుష్ట గుణములనేటువంటి జబ్బుతో కుమిలిపోతున్నటువంటి రోగ వలె కనిపించుచున్నది.
0: Today the world is diseased with bad qualities.
1: ఇట్టి దుష్ట గుణములనేటువంటి రోగమును నివారణ గావించుటకు సరి అయినటువంటి ఔషధము ఒక ఆధ్యాత్మికమే.
0: To remove this disease from the world, the only medicine is spirituality.
1: కనుక ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తింపజేసేటువంటి ఆధ్యాత్మికం ఈనాడు మానవుడు కోల్పోవటం చేతనే నిజముగా మానవుని వలె ప్రవర్తించక దానవుని వలన లేక పశువు వలన ప్రవర్తించుటకు పూనుకుంటున్నాడు.
0: It's because man has forgotten this underlying spirituality that he is conducting himself even worse than beasts.
1: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తించడంలో దోషము లేదు.
0: Being born as a beast and conducting oneself as a beast, there's nothing wrong.
1: మానవునిగా పుట్టి పశువుగా ప్రవర్తించడము పశువు కంటే హీనంగా తోస్తుంది.
0: But to be born as a man and to conduct oneself as a beast, it's worse than being a beast.
1: కనుక మానవుడనేటువంటి వాడు మానవత్వముకు తగిన సార్థకతను మనం సంపాదించాలి.
0: Therefore a man who has to be a man should deserve himself to be a man.
1: పుణ్యమునకు పాపమునకు మన చర్యలే ప్రధానమైనటువంటివి.
0: For good deeds and for wicked deeds our behavior is the basis.
1: అష్టాదశ పురాణేషు వాసిష్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ యొక్క 18 పురాణముల యొక్క సారము పరులకు ఉపకారము చేయటమే పుణ్యమని పరును హింసించి పాపం కట్టుకోవటమే ఒక విధమైనటువంటి దుష్ట కర్మలని బోధిస్తూ వచ్చింది.
0: The essence of the Puranas tells us that if you are unkind to other people, those are the wicked deeds, and if you serve humanity, those are the good deeds.
1: ఇతరులను బాధపెట్టకూడదు.
0: Don't torture others.
1: ఇతరుల మనసును నొప్పించరాదు.
0: Don't hurt the mind of others.
1: కారణమేమనగా అందరి హృదయమునందు కూడాను ఆత్మస్వరూపుడుగా దైవత్వుడై ఉన్నాడు.
0: The reason being that in everybody's heart, God is in the form of the Atma.
1: కనుకనే యూనిటీ ఆఫ్ డివినిటీ అనేటువంటిది ఇది కేవలము సామాన్యమైనదిగా భావించక సహజమైనటువంటిదిగా మనం విశ్వసించాలి.
0: We'll have to realize this unity of divinity is not something that is alien to us, but something that is innate.
1: అయితే యూనిటీ డివినిటీ ఈ రెండింటికి సన్నిహిత సంబంధం ఉన్నదని భావించవచ్చును. ఈ సన్నిహిత సంబంధం ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: Well, we can understand that there is connection between unity and divinity, but how can we get this?
1: యూనిటీ డివినిటీ కి మొట్టమొదట ప్యూరిటీ కావాలి.
0: ఫర్ యూనిటీ అండ్ డివినిటీ యూ హ్యావ్ టు హ్యావ్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీని మనం అభివృద్ధి చేసుకోవాలంటే చారిటీ చేయాలి.
0: ఇఫ్ యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ప్యూరిటీ విద్ ఇన్ అస్ వీ విల్ హ్యావ్ టు డూ సాక్రిఫైస్.
1: కనుకనే చారిటీ ప్యూరిటీ యూనిటీ డివినిటీ ఈ నాలుగింటి యొక్క మార్గములపై నాలుగింటి యొక్క స్తంభములపై ఈ జీవితం అనే సౌధము ఆధారపడి ఉంటుంది.
0: Therefore the happiness of mankind depends upon the four pillars of charity, purity, unity, divinity.
1: అందువలననే మొట్టమొదట మానవునకు ధర్మమే ప్రధానము అనేటువంటి యొక్క సూక్తిని బోధిస్తూ వచ్చింది శాస్త్రము.
0: Therefore shastras has been proclaiming that righteousness is the thing for man.
1: ధర్మం అనగా ఇతరులకు మన శక్తి అనుసారము లేనటువంటి వారికి తోడ్పట్టము వాళ్లకు తగినటువంటి సహాయం చేయటము దీనిని చారిటీ అనేటువంటి ఒక పేరుతో లోకములో చలామణి అవుతూ వస్తుంది.
0: చారిటీ ఇస్ దట్ విచ్ ట్రైస్ టు హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్ అండ్ గివ్ ఇమెన్స్ హెల్ప్ టు దోస్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్.
1: ఇది ఈ త్యాగము చేసేటువంటిది కూడాను హృదయపూర్వకంగా త్యాగం చేయాలి.
0: ద సాక్రిఫైస్ దట్ ఇస్ మేడ్ షుడ్ బి ఫ్రమ్ ద హార్ట్.
1: ఇక్కడ త్యాగమునకు విలువ కానీ ఇచ్చే పదార్థములకు విలువ కాదు.
0: ద థింగ్ ఈజ్ దట్ వన్ షుడ్ నో ద హార్ట్ బిహైండ్ ఇట్ అండ్ నాట్ ద థింగ్ దట్ ఇస్ గివెన్.
1: మనము చేతికి గడియారాలు కడుతుంటాం.
0: వి హావ్ గాట్ ద రిస్ట్ వాచ్ ఆన్ అవర్ రిస్ట్.
1: ఈ గడియారం ఎంత విలువ అని మనం అడుగుతాం.
0: వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వాచ్.
1: గడియారమునకు విలువ కాదు మనం చూడవలసింది.
0: వి ఆర్ నాట్ టు సీ
1: టైముకు విలువ ఇవ్వాలి.
0: వి ఆర్ నాట్ టు సీ ద వాల్యూ ఆఫ్ ద వాచ్.
1: వాచ్ ఈజ్ నాట్ వాల్యూ, టైమ్ ఈజ్ వాల్యూ.
0: Time is valuable, not the watch.
1: Kanuka manam time ku kalamunaku etuvanti pradhanam isthunnamo ade vidhamgane manam chese etuvanti oka bhavamunaku viluvani ivvali kani dhanamunaku viluvani ivvaradu.
0: Just the way in which we are attaching value to the time and not to the worth, we should attach value to the bhava of giving the charity and not
1: bhava me manavuni viluva.
0: It is this feeling that is worthy.
1: Ee viluvulni tyagamu oka vidhamaina margam nandu pravesham avutundi.
0: It is because of the worthy act that one can sacrifice.
1: Kanukani, money comes and goes, morality comes and grows. Ee morality దీనిలో ఉండినటువంటి యొక్క గుణముల యొక్క స్వభావమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ మొరాలిటీ దట్ అటాచెస్ వాల్యూ టు మ్యాన్హుడ్.
1: ఇలాంటి త్యాగమునకు మొట్టమొదట మనము మొదటి సోపానంగా భావించాలి.
0: సో సాక్రిఫైస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్.
1: ఇలాంటి మానవత్వము స్త్రీ పురుషులందు సమత్వంగానే ఉంటుండాలి.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ కామన్ టు బోత్ మ్యాన్ అండ్ ఉమెన్.
1: ఒక విధంగా ఈనాడు మానవుడు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ ట్రైయింగ్ టు ప్రోగ్రెస్ ఇన్ సైన్స్.
1: రాజకీయ పరిణామము జగత్తులో అనేక విధములుగా కనిపించుచున్నవి.
0: దేర్ ఆర్ వేరీడ్ రీజన్స్ పొలిటికల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్.
1: ఆర్థిక పరిణామం కూడాను కనిపించుచున్నది.
0: ఇన్ ది ఎకనామిక్ ఫీల్డ్ ఆల్సో మెనీ
1: సాంఘిక పరిణామం కూడాను కనిపించుచున్నది.
0: ఈవెన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో దేర్ ఇస్ మచ్ చేంజ్ ఇన్ సొసైటీ.
1: కానీ మానసిక పరిణామం కనిపించటం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
1: ఎన్ని విధములైనటువంటి ఆర్థిక రాజకీయ నైతిక పరిణామములు ఉండినప్పటికీ మానసిక పరిణామమే లేకుండినా మానవత్వం ఏమాత్రం కూడాను శోభించదు.
0: దేర్ హ్యాస్ బీన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎకనామిక్ ఫీల్డ్ ఇన్ ద పొలిటికల్ ఫీల్డ్ ఇన్ ద సోషల్ ఫీల్డ్ but there seems to be no change in the mind of man.
1: Manasika parinamam unnaku puramu aadhyatmika parinamam kudanu avasaram.
0: Before the change in man's mind there should be change in spiritual life.
1: Aadhyatmika manasika parinamamule manavatvamu sareinatti margamunu nadipistundi.
0: It is the change that comes over man mentally and spiritually brings the transformation.
1: Kanuku itti parinamamunu manam pondalanukunnappudu mottamota sadgunamulanu abhruddhi parchukovali.
0: If we have got to obtain this transformation, first we should cultivate good qualities.
1: నాటిన మొక్క అభివృద్ధి కావాలన్నా దానికి సరైనటువంటి వేళ వేళకు నీరు పోసి దానికి సకాలంలో ఎరువులు వేసి దాన్ని సంరక్షించుకునేటువంటి కంచెలు కట్టినప్పుడే ఇది వృక్షమై మనం ఆశించినటువంటి ఫలపుష్పములను అందిస్తుంది.
0: It's when you plant a small sapling, only when we water it and we give it manure and we build a fence around it, it's only then it grows into a tree and bears fruit.
1: Vittanam vrutchamai palapushpamu andinchavaranna vittanam modalu em avutundi.
0: It's only when we sow the seed first, then only it grows, bears blossoms and fruits.
1: Taanu mattilo tana roopamunu naashanam cheskunnappude adi mokkaga bayil jerthundi.
0: It's when the seed completely dissolves its identity in the mud that it becomes a plant.
1: Adhe vidhamugane ఈ మానవత్వం యొక్క ఆకారమైన దేహతత్వాన్ని కొంతవరకు మనం మర్చినప్పుడే ఇందులో ఉన్న దివ్యత్వం అనేటువంటిది మనకు అభివృద్ధి నొందుతుంది.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ మ్యాన్ ఫర్గెట్స్ దట్ హీస్ ద బాడీ ఇట్స్ ఓన్లీ దెన్ హీ కెన్ రియలైజ్ హిస్ డివినిటీ.
1: అహం దేహాస్మి అనేటువంటి భావం ఉండినంత వరకు మానవునికి సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
0: As long as he feels that identifies himself in the body, he definitely has to experience pain and pleasure.
1: సర్వం ఆత్మమయం.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆత్మ.
1: ఇలాంటి భావమును మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ గాట్ టు ఫోస్టర్ దిస్ ఫీలింగ్.
1: అప్పుడే మనలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మనము పోషించుకోవటానికి తగిన కృషి చేయగలము.
0: ఇట్స్ ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు సీ ద డివినిటీ ఇన్ us.
1: అందులో స్త్రీల యందు మరింత పవిత్రమైనటువంటి స్థానమును మనం పోషించుకోవాలి.
0: Especially in women, we will have to cultivate greater purity.
1: కారణం ఏమనగా దేశమునకు భారతోద్ధారకులు కాక అవలసినటువంటి యొక్క పుత్ర రత్నాలను ఈ తల్లి యొక్క గర్భము ద్వారానే ఆవిర్భవించాలి.
0: The reason being that tomorrow in Bharat, those sons, illustrious sons, have to be born through the women.
1: స్త్రీల యందు భగవద్గీత యందు చెప్పినట్టుగా ఏడు శక్తులు ఉంటున్నవి.
0: Bhagavad-gita has told us there is tremendous power in women.
1: Purushuni yandu moodu shaktulu maatrame untunnadi.
0: In man there are only three types of power.
1: Kanuka shaktulaku taginattuga ఈ యొక్క వ్యక్తులు ప్రవర్తించుటకు పూనుకోవాలి.
0: So an individual shall conduct himself according to the innate power within.
1: సత్య త్యాగ శాంతి సుఖములు ఈ విధమైనటువంటి గుణములతో ఈ స్త్రీలు వర్ధిల్లుతూ ఉంటారు.
0: The women have the qualities of truth, of sacrifice and peace.
1: స్త్రీలు నిరంతరము కూడాను కాలము యొక్క పరిణామమును పవిత్రత యొక్క కాంతిని తాము ఆశిస్తూ ఉంటారు.
0: Women always desire that there should be prosperity.
1: అర్జునులకు సుభద్రకు ఉండినటువంటి తేడా మీకు అనేక పర్యాయాలు చెప్పాను.
0: I have told you many a time the difference between the Arjuna and Subhadra.
1: అభిమన్యుడు మరణించిన సమయంలో అర్జునుడు విలపించినటువంటి మార్గము సుభద్ర విలపించినటువంటి మార్గములో ఈ యొక్క తేడా మనకు చక్కగా అర్థమవుతుంది.
0: The difference between the two of them we can see when both of them grieved over the death of Abhimanyu.
1: తండ్రి నిరంతరము పుత్రవాత్సల్యం చేత దేహభ్రాంతి చేత తమ యొక్క భవిష్యత్తు యొక్క అభివృద్ధి కోసమై పాటు పడుతుంటాడు.
0: Father, being attached more to the body and to the later prosperity, he suffers under this illusion.
1: కేవలము దేహము యొక్క పటుత్వమును దేహము యొక్క వయస్సు ప్రమాణమును ఈ తండ్రి విచారిస్తూ ఉంటాడు.
0: Father always tries to think about the body and its aspects.
1: కనుకనే తండ్రి అయినటువంటి అర్జునుడు విలపించేటువంటి ఒక విధానాన్ని మీరు కొంత విచారించాలి.
0: You will have to see how Arjuna grieved over his son.

ఘన భుజ చాలి ధైర్య కని కమ్మని ముద్దుల మూటగట్టు నా తనయుని చంపు కోసమిటు దాపురమయ్యను పాడు యుద్ధము.

0: అని విలపించాడు అర్జునుడు.
1: అర్జున గ్రీవ్ సింగ్, వాట్ వాస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ బ్లడీ వార్ విచ్ పుట్ ఎన్ ఎండ్ టు మై సన్ హూ వాస్ అ వారియర్ హూ వాస్ అ హీరో హూ వాస్ అ వెరీ కాన్క్రెటైజేషన్ ఆఫ్ బ్యూటీ. ఐ హావ్ సాక్రిఫైస్డ్ మై అభిమన్యు. వాట్ ఇస్ ఇట్ ఐ హావ్ వన్? మై సన్ కెనాట్ నౌ అటైన్ ద కింగ్డమ్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ బ్యాగేజ్?
0: ఇంకా సుభద్ర విలపించేటువంటి విధానం చూస్తే, మునుపటి రామరాజ్యమున ముద్దుల బిడ్డలకే

0: ద్వాపర ధర్మము నాలుగు పాదము చనుతరి బిడ్డలకి అచ్చునట్టి ఈ విధి విధానము ఏర్పడే మునుపటి రామరాజ్యమున ముద్దుల బిడ్డలకి అచ్చునట్టి
1: Are there no women as they cried over the beautiful children of Ramarajya?
0: Appude kanapadajuchunnavi kalikala samagama gurtulu.
1: From the time of Ramarajya coming to the Dwapara Yuga, one understands how the Kali Yuga will come and there will be grief.
0: Kala Marpula Pramanamunu Talli Gurtistuntadi.
1: Mother can understand the changes that goes on from age to age.
0: Deha Marpula Yuga Pramanamunu Tandri Gurtistuntadu.
1: Father understands the changes that comes over the body.
0: Neeti Pudagavanti Deha Pramanamune Tandri Aasistuntadu.
1: Father only can realize the essence of the body, which is like a
0: amrutamayinatunte yokka aatma tattvamane talli yochistuntadi.
1: Mother thinks about the divinity.
0: Kanuka talli prema kevalamu oka divya murti tho cherinatuvantidiga untuntadi.
1: Therefore mother's love is something which is combined with the divinity.
0: Atti talluluga tayaru kavatamu ee naadu athyavasaramu.
1: It is imperative today that everybody should become such mothers.
0: Uttama bhaaryala kante ఉత్తమ మాతృమూర్తి తయారు కావటం అత్యవసరం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ గుడ్ వైఫ్ ఇట్స్ మచ్ బెటర్ టు బికమ్ అ గుడ్ మదర్.
0: ఈనాడు లోకములో మంచి భార్య కనిపిస్తుంది కానీ మంచి తల్లి కనిపించాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ వీ కెన్ సీ గుడ్ వైఫ్ బట్ వీ కెనాట్ సీ గుడ్ మదర్స్.
0: ఈ గొప్ప భార్య కేవలం భర్తకు మాత్రమే అనుకూలంగా ఉంటారు.
1: దిస్ లేడీ హూ ఇస్ అ గుడ్ వైఫ్ షీ విల్ ఓన్లీ బి యూస్ఫుల్ టు అవర్ హస్బెండ్.
0: మంచి హృదయం కలిగినటువంటి యొక్క మాతృమూర్తి దేశమునికి ఒక విధమైన ఆదర్శమూర్తిగా రూపొందుతుంది.
1: A mother who has got this love in her and she is a good mother, she will be an illustrious example to the whole world.
0: ఇది ప్రాచీన కాలము నుండి కూడాను స్త్రీలయందు పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అందించుటకై అనేక విధములుగా కూడాను నిరూపిస్తూ వచ్చింది శాస్త్రము.
1: Shastra has setting us examples of how from time immemorial there have been such great women who have been exemplary.
0: Sulapha Devi Vanita Ratname kada Maitreyi Sandilini Maguvalukara Sita Devi Meelo Janminchaleda Yamunita Bori Tana Praneesuni Bratikinchina Savitri Devi Meeloni Magudaye.
1: The host of women who were great like Sulabha, Maitreyi, Sita, Savitri and many more were women.
0: కలదు ఎందరో ముక్తి కాంతలు వెలసిరిప్పుడు కూడా ధరలో.
1: ఈవెన్ టుడే దర్ ఆర్ మెనీ విమెన్ హూ కెన్ అటైన్ ద స్టేటస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క స్త్రీతత్వాన్ని మనము అప్పుడప్పుడు చింతించాలి.
1: దిస్ స్టేటస్ ఆఫ్ అ ఉమెన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్యూరిటీ వీ విల్ హావ్ టు థింక్.
0: దీనికి మరుపు అనేటువంటిది ఏమాత్రమూ లేదు.
1: వి షుడ్ నాట్ ఫర్గెట్ దిస్.
0: మనకంటే ప్రత్యేకంగా ఇది ఒకటిగా ఉండినప్పుడే దీనిపైన మరుపు అనేటువంటిది మనకు ఉంటుంటది.
1: When there is something that is separate from us, then only we forget it.
0: అదే మనమైనప్పుడు దీనికి మరుపు అనేటువంటిది ఏలీతిగా లభిస్తుంది.
1: When it becomes a part of us, how can we forget it?
0: నీ చెవును నువ్వు మర్చిపోతున్నావా?
1: Are you forgetting your own ears?
0: నీ ముక్కును నీవు మర్చిపోతున్నావా?
1: Are you forgetting your own nose?
0: నీ తలను నీవు మర్చిపోతున్నావా?
1: Are you forgetting your own
0: hair? కారణం ఏమిటి? అది నీవే అయి ఉన్నావు.
1: The reason is because you are it itself.
0: కనుకనే నీవు మరుపనేకుంటే అక్కడ ఏ మాత్రం అవకాశం లేదు.
1: Therefore there is absolutely no chance of a getting.
0: నీది కానటువంటిది వేరుగా ఉండినటువంటి దానిపైన నీకు మరుపు అనేటువంటిది లభించుటకు అవకాశం ఉంటుంటాయి.
1: It's something which you feel is separate from you, then only you forget it.
0: కనుక ఈ దివ్యత్వమైనటువంటి యొక్క గుణములు మన యొక్క స్వభావములు దీనిని మరచుటకు ఏమాత్రం అవకాశం లేదు.
1: సో దీస్ డివైన్ క్వాలిటీస్ ఆర్ సంథింగ్ దట్ ఆర్ ఇన్నేట్ ఇన్ us అండ్ వీ డెఫినెట్లీ కెనాట్ ఫర్గెట్.
0: ఎప్పుడు ఇక నిమురు ఉండినట్టుగా ఉండదు కదా. అదే రీతిగా మన స్వభావం అనేటువంటిది లేకుండా ఈ పైకట్టు ఉండేటువంటి మాయలు అనేటువంటిది మనకు ఆవరించటకు వీలు కాదు.
1: దేర్ ఇస్ నో యాష్ వితౌట్ ఫైర్. దేర్ఫోర్ దేర్ ఇస్ ఇన్నేట్ క్వాలిటీ డివినిటీ ఇన్ us అండ్ విచ్ వీ కెనాట్ ఫర్గెట్. ఇట్స్ ఆల్వేస్ లేటెంట్.
0: కనుక మానవుడు మర్చవలసినటువంటిది కాదు.
1: సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ మ్యాన్ కెన్ ఫర్గెట్.
0: మరుపు అనగా ఏమిటి?
1: What is forgetfulness?
0: ఇది కేవలము బలహీనత యొక్క లక్షణము.
1: This is due to weakness.
0: ఈ బలహీనతకు కారణమేమిటి?
1: What is the cause of this weakness?
0: నిత్యానుభవంలో లేకపోవటము.
1: It's because we don't practice it in
0: daily life. నిత్యానుభవంలో లేకపోవటకు కారణమేమిటి?
1: What is the cause of not putting it into practice in daily life?
0: సత్సంగము చేరకుండా ఉండటమే.
1: It's because we don't get into good company.
0: నిత్యానుభవంలో ఉంటుంటే ఇది మర్చుటకు వీలు కాదు.
1: If this was something which was a part of our daily life, we would never have forgotten it.
0: కానా మనము నిత్య జీవితంలో ఇది ప్రధానమైనటువంటి అంగంగా మనం భావించినప్పుడే ఈ మానవత్వాన్ని మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధం చేయటకు ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ రియలైజ్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ ఇన్ లైఫ్, ఇట్స్ ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు డూ గుడ్ టు మ్యాన్ కైండ్.
0: జగత్తులో మొట్టమొదట ఉపాధి భేదముల చేత భార్య భర్తలు తల్లి కుమారుడు అనేటువంటి భేదములను పాటించవచ్చు.
1: Maybe in the world we can feel the difference between wife and husband, something
0: adikraminchadaniki ematramu veelu undadu,
1: but we cannot go beyond this.
0: Dinni visarchinchutaku asale sadhyam kaadu.
1: We cannot give it up definitely.
0: Kaani aatma lakshyamuto desha lakshyanni kontha varaku manamu marchadaniki avakasam untundi.
1: But thinking of the atma, we'll have to try at least to some extent to forget the body.
0: Jagatanta kudano oka vedika vantidi.
1: The whole world is something like a stage.
0: ప్రతి వ్యక్తి కూడాను అందులో ఒక పాత్రధారి.
1: Every individual is taking one role in it.
0: ప్రతి పాత్రధారి యందు ఉండినటువంటి ఒక దివ్యత్వమే సూత్రధారి.
1: The person who stages the whole thing is the director.
0: పాత్రధారి అనేక వేషములు ధరించవచ్చును.
1: The actor may take many roles.
0: కానీ దివ్యత్వమైనటువంటి వ్యక్తి ఒక్కడే.
1: But the divine person is only one.
0: అదే రీతిగా ఈ యొక్క జగత్తులో ఆడ మగ, పురుషులు స్త్రీ, భార్య భర్త అనేటువంటి వేషములు ధరించి తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించటకు ప్రయత్నించవచ్చు.
1: మేబీ ఇన్ ఇన్ ద వరల్డ్ వీ హ్యావ్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, వైఫ్ అండ్ హస్బెండ్, అండ్ ఈచ్ ఆఫ్ యూ కెన్ డూ యువర్ డ్యూటీ అకార్డింగ్ టు ద రోల్.
0: అయితే ఇరువురు ఎందుకు సమర్థమైన ఆత్మతత్వం దివ్యత్వంగా ఉన్నటువంటిది ఒక్కటే.
1: బట్ ఇన్ బౌత్ ద డివినిటీ ఇస్ ద సేమ్.
0: ఇది ఎట్లనగా
1: How is this?
0: Mysore Pak, Gulab Jam, Barfi, Palko, Jileb, Kheeru, ఇత్యాది పదార్థములు మనం భుజించుటకై చేసుకుంటాం. ఇన్ని పదార్థములు ఎందు కూడాను రూపనామములు వ్యత్యాసంగా ఉంటున్నాయి, కానీ చక్కెర ఒక్కటే. అదే దివ్యత్వం. అదే రీతిగా స్త్రీ, పురుషులు, బాలుడు, వృద్ధుడు, యవ్వనుడు, కౌమారి ఇలాంటి పేర్లు ప్రతిష్టలతో మనము జగత్తులో వ్యవహరిస్తున్నాము, కాని అందరి ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వం అదే నిజమైన మానవత్వం.
1: జస్ట్ అస్ వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామున్, లడ్డు ఎట్సెట్రా, బట్ ద కామన్ థింగ్ దేర్ ఇస్ షుగర్. ఇన్ ద సేమ్ వే దర్ మే బి మెన్ అండ్ విమెన్, చిల్డ్రన్, మిడిల్ ఏజ్, ఓల్డ్ పీపుల్.
0: ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం ఏ రీతిగా అనుభవించడానికి వీలవుతుంది?
1: డివినిటీ ఇస్ ద సేమ్. హౌ కెన్ వీ ఎక్స్పీరియన్స్?
0: ఇది మన నుండి ఉంటున్నది.
1: దిస్ ఇస్ విత్ అస్.
0: ఇది టంబ్లర్.
1: దిస్ ఇస్ అ టంబ్లర్.
0: దీంట్లో నీరు ఉంది.
1: There's water in this.
0: అడుగు భాగంలో చక్కెర ఉంది.
1: There is sugar underneath it.
0: పై భాగంలో నీరు గోలినప్పుడు ఏ విధమైన రుచి లేకుండా ఉంటుండాలి.
1: But if you only drink the upper part of the water, there is no taste.
0: అయితే ఈ రుచి లేకుండా పోవడానికి కారణం ఏంటి?
1: What is the reason of its tasteless?
0: చక్కెర లేదా?
1: Is there no sugar?
0: ఉంది అడుగు భాగంలో.
1: It is underneath.
0: అయితే ఒక స్పూను తీసి ఆ అడుగునున్న చక్కెరను చక్కగా మనం కలిపినప్పుడు నీటిలో అంత సర్వవ్యాపిగా ఈ మాధుర్యం చేరిపోతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ టేక్ ఎ స్పూన్ అండ్ స్టర్ ఇట్ దెన్ ద షుగర్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ద వాటర్.
0: మన హృదయమే ఒక టంబ్లర్.
1: ఆ హార్ట్ ఇస్ అ టంబ్లర్.
0: ఇందులో దివ్యత్వమే తగినటువంటి చక్కెర.
1: డివినిటీ ఇస్ ద షుగర్.
0: ఈ వరల్డ్ డిజైర్, ఈ ప్రాపంచిక విషయవాసనలే ఆ పైన కప్పుకున్నటువంటి జలము.
1: The upper part of the water are all the worldly desires.
0: ee prapanchika vishayavasanalu anetundi pai neeru manam traagutunnamu. Emi ruchi ledu, emi sukham ledu, emi aanandam leduni nirashaku nispruhaku guri ayipothunnamu.
1: The despondency, the depression, the loss of pleasure and pain, it's because we are drinking the upper part of the water which is tasteless.
0: Ani buddhi anetundi spoonu teesi ee hrudayam anetundi dantlo sadhana anetundi kalupu chesinappudu దైవత్వం అనేటువంటి సర్వత్రా వ్యాపిస్తుంది.
1: ఇట్ వెన్ వీ టేక్ ద స్పూన్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ అండ్ స్టర్ ఇట్ విదిన్ అవర్ హార్ట్, దెన్ ఇట్స్ ఓన్లీ దట్ ద డివినిటీ గెట్స్ మేనిఫెస్ట్ విదిన్.
0: కనుకనే సాధన అత్యవసరము అని.
1: దేర్ఫోర్ సాధన ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: స్పూన్ పెట్టినా గానీ ప్రయోజనం లేదు.
1: There is no use of only keeping a spoon.
0: స్పూన్ తో అంత కలపాలి.
1: We have got to stir it with a spoon.
0: అది నిత్య అనిత్య విషయ పరిశీలనా శక్తి అని.
1: That is which fosters the discrimination between what is eternal and what is transient.
0: ఏది నిత్యము?
1: What is permanent, what is impermanent?
0: కనుక ఈ సత్య నిత్యమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించి దానిని సర్వత్రా మన కార్యములయందు, మన మాటలయందు, మన చూపులయందు, మన తలపులయందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి యొక్క సారమే ప్రవేశించాలి.
1: Having understood what is permanent, what is impermanent, in our thought, word and deeds, we will have to make it a part of ourselves.
0: దీనిని ఉపనిషత్తులు రసో వై సహా అన్నారు. రసస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వము హృదయమైనటువంటి పాత్రలో వేసుకున్నప్పుడు ఈ పాత్రకు ఏ భాగంలో ఎక్కడ రంధ్రం కొట్టినా ఈ రసమే వస్తుంది, కానీ నీరసము రావడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ వెన్ యూ పుట్ దిస్ డివినిటీ ఇన్ టు ద కంటైనర్ ఆఫ్ యూర్ హార్ట్ యూ మే ఈవెన్ మేక్ మెనీ పర్ఫరేషన్స్ బట్ యూ విల్ ఓన్లీ బీ గెటింగ్ డివినిటీ.
0: కనుక ప్రతి హృదయం అనేటువంటి యొక్క దీని యందు కూడాను దేహము స్త్రీ పురుషుల యొక్క భేదముతో ఉండైనప్పటికీ హృదయం అనే పాత్రలు దివ్యత్వం అనేటువంటిది మానవత్వం అందరి యందు సమత్వంగానే ఉంటుండాలి.
1: There may be the difference, external difference between man and woman, but in the heart, if one fills it with divinity, it is the same.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Oka vyakti, oka Ramanna ani undochunu. Atanu oka drama lo Maharaja vesham vesindochunu.
1: There may be individual called Ramanna, and he may be taking the role of a king in a play.
0: Kani stage paina atanu king, Maharaja.
1: On the stage, he is a king.
0: వాడు స్టేజ్ కి వెనకపోతే వాడు రామన్న.
1: బిహైండ్ ద స్టేజ్ హీస్ రామన్న.
0: ఇంకా కొంతమంది ఆంధ్రులంతా చూసి ఉండవచ్చును, త్యాగయ్య వేషం వేసిండేది నాగయ్య.
1: మెనీ ఆంధ్రస్ మే నో దట్ త్యాగయ్య హాజ్ టేకన్ ద పార్ట్ ఆఫ్.
0: కానీ నాగయ్య త్యాగయ్య వేషం వేసి ఈ వేదిక పైన నాగయ్య వదే యాక్ట్ చేస్తే అతనికి ఏమాత్రము గౌరవం ఉండదు.
1: If Nagaya, having taken the part of Tyagaya, acts like Nagaya on the stage, it wouldn't be any use.
0: Ee vedika paina Tyagaya valane act cheyali.
1: He should act as Tyagaya on the stage.
0: Vesham matram marpuga undi.
1: Maybe his part is different.
0: Ippudu ee naadu symposium chestunnatundi Satya Sai, Kingdom of Mother Sai, Vidyarthinilu.
1: Today the students who belong to the Kingdom of Mother Sai,
0: వీరు స్త్రీలు.
1: దే ఆర్ విమెన్.
0: ఉపాధిని భేదమును పట్టి వీరు బాలికలుగా ఉంటున్నారు.
1: మేబీ బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ డిఫరెన్సెస్ దే ఆర్.
0: ఈ బాలికలు ఏదో ఒక వార్షికోత్సవ సమయంలోను ఒక డ్రామా వీరు ప్రదర్శించవచ్చు.
1: దీస్ యంగ్ గర్ల్స్ మే పుట్ అప్ ఎ డ్రామా ఆన్ ది యాన్యువల్ డే.
0: ఈ ప్రదర్శనలో ఒక్క బాలిక మహారాజు మాదిరి, మరొక బాలిక మహారాణి మాదిరి వేషం వేయొచ్చు.
1: Maybe one girl takes the part of a king and the other girl takes the part of a queen.
0: స్టేజ్ పైన మహారాజు మహారాణిగా ఉన్నారు, కానీ యథార్థంగా చూస్తే వీరిద్దరూ గర్ల్స్.
1: Maybe on the stage they are the king and the queen, but truly they are two girls.
0: అదేవిధంగా ఈ జగత్ అంతా కూడాను ఒక గర్ల్స్ కాలేజీ వంటిది.
1: The whole world is something like a girls' college.
0: ఈ వేదిక పైన ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పార్ట్ తీసుకున్నారు.
1: ఆన్ ది స్టేజ్ ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ టేకన్ అ పార్ట్.
0: వారి వారి ఉపాధులను పట్టి వారు తమ తమ చర్యలు అనుసరిస్తున్నారు.
1: అకార్డింగ్ టు దర్ పార్ట్ దే యాక్ట్ ద రోల్.
0: కానీ లోపల మాత్రము ఇరువురికి ఒకే నిజతత్వము.
1: బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ బోత్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్.
0: పంచ ప్యాంటు పైజామా బుష్కోట్లు వేసినంత మాత్రం వీరు బాలురు కాదు. చీర జడలు ధరించినంత మాత్రం వీరు స్త్రీలని కాదు. ఇరువురు కూడాను స్త్రీతత్వమే.
1: దోస్ వేర్ ద ప్యాంట్ ద బుష్ కోట్ అండ్ ద ధోతి ఆర్ నాట్ మెన్ అండ్ దోస్ వేర్ ద ప్లాట్ అండ్ ద సారీ ఆర్ నాట్ విమెన్. ది ఎసెన్స్ ఇన్ బోత్.
0: అయితే ఆడవారు మాత్రమే ఆశిస్తారా, మగవారు ఆశించరా అన్నాను.
1: నాట్ దట్ ఓన్లీ విమెన్ డిజైర్, డోంట్ మెన్ ఆల్సో డిజైర్.
0: దుఃఖం వస్తే ఆడవారైనా ఏడ్చేది, మగవారు ఏడ్చరా?
1: When sorrow comes, do only women cry, don't men cry?
0: కనుక ప్రాకృతమైన సంబంధమైనటువంటి యొక్క సర్వ గుణములు కూడాను ఆడ మగకు సమత్వంగానే ఉంటున్నాయి.
1: సో దోస్ థింగ్స్ విచ్ ఆర్ అటాచ్ టు ద వరల్డ్ ఆర్ సేమ్ టు బోత్ మెన్ అండ్ విమెన్.
0: ఏదైనా ఒక దుఃఖమైన వార్త విన్నప్పటికీ ఆడ మగ ఇరువురు కూడాను దుఃఖముతో కుమిలిపోతారు.
1: ఫిజికలీ స్ట్రాంగ్ టు సమ్ ఎక్స్టెంట్ హి మే బి.
0: ఆకలి దప్పి, నిద్ర, కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము, ఇవన్నీ కూడా బలహీనత యొక్క లక్షణాలు.
1: థర్స్ట్, హంగర్, జెలసీ, యాంగర్, అవరెస్ ఆర్ ఆల్ దోస్ విచ్ బిలాంగ్ టు వీక్నెస్.
0: కనుక ఈ బలహీనతలు ఇరువురు యందు సమత్వంగానే ఉంటున్నాయి కాబట్టి ఇతను పురుషుడు అని ఎక్కడ చెప్పడానికి వీలవు.
1: బికాస్ దీస్ వీక్నెసెస్ ఆర్ ద సేమ్ ఇన్ బోత్ మ్యాన్ అండ్ విమెన్.
0: దేశమనే పురమునందు సంచారం చేయటం వల్ల పురుషుడు స్త్రీను అని చెప్పొచ్చునే కాని బలహీనతలు ఇరువురికి సమత్వమే కనుక ఇరువురు కూడాను అబలలే.
1: Maybe because man is a little stronger physically, he might be called a man. But this weakness of all these qualities is the same to both man and woman. So how can we call man
0: virini matrame abala ani purushuni matram abala kaadam cheppadaniki veelu kaadu jagatreetiga purushudanu upayog pettachin kaani purushudu kudano abalanu.
1: We cannot call only women the weaker sex because man also has these weaknesses. For outward purposes perhaps he is a man.
0: ఒకరు ఒక మార్గంలో దుఃఖించవచ్చును, మరొకరు మరొక మార్గంలో దుఃఖించవచ్చును.
1: మేబీ వన్ గ్రీవ్ ఇన్ వన్ వే, ది అదర్ వన్ ఇన్ ది అదర్.
0: అర్జునుడు దేహపటత్వాన్ని బట్టి సమత్వమే కనుక ఇరువురు కూడాను అబలలే.
1: మేబీ బికాస్ మ్యాన్ ఇస్ అ లిటిల్ స్ట్రాంగర్ ఫిజికలీ హీ మైట్ బి కాల్డ్ అ మ్యాన్ బట్ దిస్ వీక్నెస్ ఆఫ్ ఆల్ దిస్ క్వాలిటీస్ ఈస్ ద సేమ్ టు బోత్ మ్యాన్ అండ్ విమెన్. సో హౌ

0: ఒక మార్గంలో దుఃఖించవచ్చును.
1: మేబీ వన్ గ్రీవ్ ఇన్ వన్ వే, ది అదర్ వన్ ఇన్ ది అదర్.
0: అర్జునుడు దేహపటత్వాన్ని బట్టి పుత్రవాత్సల్యమును బట్టి తాను దుఃఖించాడు.
1: అర్జున
0: కాల ప్రమాణమును బట్టి ఈ యొక్క యుగ యుగములకు ధర్మములు మార్పును బట్టి ఈ యొక్క సుభద్ర దుఃఖించింది.
1: అర్జున మైట్ హావ్ గ్రీవ్ ఫర్ అభిమన్యు టేకింగ్ ఇన్ టు అకౌంట్ హిస్ బాడీ, బట్ సుభద్ర వెప్ట్ ఫర్ హిమ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద చేంజెస్ ఆఫ్ ద యుగ.
0: మార్గములు వేరు వేరు కావచ్చును, కానీ గమ్యము ఒక్కటే.
1: వేస్ మే బి డిఫరెంట్ బట్ ద గోల్ ఇస్ ద సేమ్.
0: ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి భాగవతమునందు సరి అయినటువంటి ఆదర్శములంతా ఉంటున్నాయి.
1: భాగవత హెస్ గివెన్ అస్ వేరియస్ ఎగ్జాంపుల్స్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: ఒకనాడు రాధ గంపను చేతబట్టి నుగ్గురును ఏరడానికని దారిలో బయలుదేరింది.
1: వన్ డే రాధ వెంట్ ఆన్ ద వే టేకింగ్ హర్ బాస్కెట్ టు కలెక్ట్.
0: క్రమక్రమేణ తాను ఒక బృందావనంలో ప్రవేశించడానికి ద్వారం దగ్గర నిల్చుకుంది.
1: Then slowly and slowly she came to the gates of Vrindavan.
0: ఈ బృందావనం ద్వారం దగ్గర ఒక పనివాడు ఉంటున్నాడు, వాచ్మెన్, కాపలాదారి.
1: There was a watchman near the gates of Vrindavan.
0: ఈ కాపలాదారి ఈమెను అడ్డు చేశాడు.
1: This watchman prevented Radha from entering.
0: రాధ అడిగింది.
1: రాధ అడిగింది,
0: బృందావనంలో గోవులు అధికంగా చేరటం చేత ఇక్కడ నుగ్గులు అధికంగా చిక్కవచ్చును, కనుక నన్ను ప్రవేశపెట్టమనింది.
1: బికాస్ మెనీ కౌస్ మూవ్ అబౌట్ ఇన్ బృందావన్, ఐ మే బి గెటింగ్ మచ్ ఆఫ్ డంగ్, సో ప్లీజ్ అలౌ మీ.
0: ఆ యొక్క కాపలాదారి, అమ్మా మీరెవరు? ఇక్కడ స్త్రీలు ప్రవేశించడానికి వీలు కాదు, ఇది కృష్ణుని యొక్క ఆజ్ఞ అన్నాడు.
1: హీ సెడ్ ఇట్ ఇస్ కృష్ణాస్ కమాండ్ that no woman should be allowed to enter.
0: Radha yochinchindi, ayya nee indulo praveshinchavachunu, nenu matram enduku praveshinchakoddu anindi.
1: Radha thought, you can go, why should I not go?
0: Nenu purushudanu, neevu stree, kanuka brindavanamlo streelu praveshinchataku em matram kodunu adhikaram led annadu.
1: So he said, I am a man, you are a woman, and no woman has authority to enter Vrindavan.
0: తత్వం ఎరిగినటువంటి యొక్క వ్యక్తి కనుక రాధ, అయ్యా నీవు కేవలము డ్రస్సును ధరించినంత మాత్రమున నీవు పురుషునిగా భావిస్తున్నావు, పురుషుడు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరు, కృష్ణుడు ఒక్కడే పురుషుడు అనింది.
1: రాధ హు న్యూ ద ట్రూత్ షీ టోల్డ్ హిమ్, ఓ మ్యాన్, బికాజ్ యు ఓన్ ద డ్రెస్ ఆఫ్ అ మ్యాన్ యు ఆర్ థింకింగ్ యు ఆర్ అ మ్యాన్, దేర్ ఇస్ అబ్సల్యూట్లీ
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమైనటువంటి వాడే పురుషుడు.
1: One who is all powerful, omniscient and omnipotent is the only
0: raga dveshamulache vishaya vasanalache manavattvamunu dharinchi kevalamu laukika drishtito pravartinchetunti varandaru kudanu streelenu annadu.
1: Those people who suffer from dualities of pain and pleasure and various types of feelings, all of them are men.
0: Kanuka brindavanamlo praveshinchataku naaku kudanu adhikaram undi, neevu streene, nenu streene, neeku adhikaram undinappudu naakenduku adhikaram ledani eemi vaadinchindi.
1: So you are also a woman, I am also a woman, so why do not I have the authority to enter into Vrindavan?
0: Ee satyanni gurtinche samayaniki Krishnudu praveshinchadu.
1: So when this truth was recognized, Krishna came.
0: కృష్ణుడు వచ్చి, రాధ నా నియమం నా నియమం, నియమాన్ని ఉల్లంఘించటం చేత నీవు సుంకాన్ని చెల్లించవలసి తప్పదు అన్నాడు.
1: కృష్ణ సెడ్, మై కమాండ్ ఇస్ మై కమాండ్, ఇఫ్ యు గో అగైన్స్ట్ ఇట్ యు హావ్ గాట్ టు పే ఎ టాక్స్.
0: ఏమి ఈ సుంకము అని అడిగింది. ఆయన చెప్పాడు, హృదయమే అర్పితం చేయటం దీనికి సుంకం అన్నాడు.
1: ద టాక్స్ ఇస్ ఆఫరింగ్ యువర్ హార్ట్.
0: ఆమె చెప్పింది, ఏనాడో ఇచ్చాను నీకు హృదయం, ఈనాడు కొత్తగా ఇవ్వడానికి నాకు రెండు హృదయాలు లేవని.
1: రాధా సెడ్, ఐ హావ్ ఆల్రెడీ గివెన్ అవే మై హార్ట్, ఐ హావ్ నో టూ హార్ట్స్ టు గివ్ యు నౌ.
0: అక్కడే కృష్ణుడు చెప్పాడు,

0: between you and me.
1: కనుక ప్రకృతి పరమాత్మ ఈ రెండు కూడా బింబ ప్రతిబింబములు.
0: ప్రకృతి అండ్ పరమాత్మ ఆర్ లైక్ ది ఇమేజ్ అండ్ ది రిఫ్లెక్షన్.
1: కనుక స్త్రీ పురుషులు అనేటువంటిది దైవము యొక్క ప్రతిబింబములే.
0: సో మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్.
1: ఇవి ఇరువురు కూడా అబలత్వంతో కూడినటువంటి యొక్క వ్యక్తులే.
0: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దోస్ ఎండోర్డ్ విత్ వీక్నెస్.
1: పురుషతత్వం ఒక్క దైవత్వం మాత్రమే.
0: మ్యాన్ హుడ్ ఇస్ ఓన్లీ డివినిటీ.
1: కనుక మానవత్వమును అనగా హ్యూమన్ వాల్యూను డెవలప్ చేసుకోవాలనుకుంటే అభివృద్ది పరచుకోవాలన్నా స్త్రీ పురుషులు ఇరువురు కూడాను సమంగానే దీనికి తగినటువంటి క్రియలు జరపాలి.
0: Therefore, if one has to understand what human values are, both men and women should strive to promote these human values.
1: ఈ విధమైనటువంటి దీనిని పోయినప్పుడే నిజమైనటువంటి ఒక దైవత్వం మనలో ప్రాప్తిస్తుంది.
0: It's only when we strive together for this, then we will manifest divinity in us.
1: కనుక ఈనాడు హ్యూమన్ వాల్యూ అనేటువంటిది కొత్తగా మనం సంపాదించుకుని తెచ్చుకునేటువంటివి కాదు.
0: సో టుడే హ్యూమన్ వాల్యూస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ వి హావ్ న్యూలీ ఆబ్టెయిన్డ్.
1: మనలో ఉండినటువంటి వాటినే మనము ఆచరణలో ఉంచాలి.
0: ఇట్స్ దాట్ విచ్ ఇస్ విదిన్ అస్ హావ్ గాట్ టు పుట్ ఇంటు ప్రాక్టీస్.
1: పరిత్రాణాయ సాధూనాం వినాచాయత దుష్కృతం ధర్మ సంస్థాపనాత్తాయ సంభవామి యుగే యుగే అన్నారు. అనగా ధర్మమే క్షీణించి ఉండిన దీనిని అభివృద్ధి పరచడానికి ఎవరి తరము కాదు.
0: ఇఫ్ ధర్మ హ్యాడ్ డిక్లైన్డ్ నోబడీ కెన్ రిససియేట్ ఇట్.
1: క్షీణించేటువంటిది ధర్మం కాదు.
0: దాట్ విచ్ డిక్లైన్స్ ఇస్ నాట్ ధర్మ.
1: అయితే ఈ ధర్మమును పునరుద్ధరించటానికి ఎందుకు అవతరించాడు కృష్ణుడు అనగా ధర్మమును పునరుద్ధరించటానికి కాదు ధర్మమును ప్రకటింప చేయటానికి.
0: వై డిడ్ దెన్ కృష్ణ డిసెండ్ టు దిస్ ఎర్త్ వన్ మై ఆస్క్. ఇట్ ఈస్ నాట్ టు రిససియేట్ ధర్మ బట్ ఈస్ ఓన్లీ
1: ఆచరణ ఎందు లేకపోవటం చేత ఆచరింప చేయడానికై తాను అవతరించాడు.
0: ఇట్స్ బికాస్ టు టెల్ హ్యూమన్ బీయింగ్స్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ధర్మం ఉన్నది ఆచరించేటువంటి వ్యక్తులు లేరు.
0: ధర్మ ఇస్ దేర్ బట్ దేర్ ఆర్ నో పీపుల్ టు పుట్ ఇట్.
1: కనుకనే తిరిగి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త వరాన్య బోధత అని ఈ అజ్ఞానమును నిద్రలో ఉండినటువంటి మానవుని మేల్కొల్పి అయ్యా ధర్మమును ప్రవర్తింపచి ధర్మమును అభివృద్ధి పరచు ధర్మో రక్షతి రక్షిత ధర్మమును నీవు రక్షించువా ధర్మము నిన్ను రక్షిస్తుంది అని హెచ్చరిస్తూ వచ్చాడు ఈ యొక్క అవతారం.
0: కృష్ణ డిసెండ్ టు ది ఎర్త్ బికాస్ హీ వాంటెడ్ టు అవేకన్ మ్యాన్ ఫ్రమ్ ద స్లీప్ ఆఫ్ ఇగ్నరెన్స్ అండ్ దెన్ టు టెల్ హిమ్ దట్ హీ షుడ్ బి రైచియస్ అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ద ధార్మిక్ ప్రిన్సిపల్.
1: అయితే ఈనాటి మానవులు యందు ఈ విధమైనటువంటి వికృతములు అభివృద్ది అయిపోయి మానవత్వాన్ని మరిపించేటువంటి చర్యలు పెంపొందించడానికి ఎంతవరకు మనం పాటు పడుతున్నాం ఏ విధమైనటువంటి రీతిగా ఇవి పెరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని స్త్రీలు ముఖ్యంగా గుర్తించాలి.
0: టుడే మ్యాన్ కైండ్ ఇస్ ఫర్గెటింగ్ టు బి మ్యాన్హుడ్ ఇట్సెల్ఫ్ అండ్ వీ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్.
1: స్త్రీలు గర్భధారణ భరింపవలెనుగా నవమాసంబులు మోసి కనిపించి ఘనబుద్ధులను నేర్పి తనయుని ఒసగేడి తల్లి తక్కువయౌనా. కనుకనే తల్లిదండ్రులంతును వెనుక నుంచిరి తండ్రి పేరును కలరు ఈ విధముగానే అన్నిటికీ తరుణి నామం బెముందు. తల్లి గర్భమును ధరించి నవమాసములు మోసి పవిత్రమైనటువంటి సుతులను ప్రపంచమునకు అందించేటువంటి యొక్క స్థానము.
0: ద పొజిషన్ ఆఫ్ అ వుమన్ ఇస్ దాట్ షీ బేర్ ఎ చైల్డ్ విద్ ఇన్ హర్ ఫర్ 9 months. And then when it is born, she fosters it and tells us about good qualities.
1: Aithe ee garbhamunandunnatundi shishuvunaku tallikini avinabhava sambandhamaina idiga untundali.
0: So the child which is within the womb of the mother and the mother are closely interlinked.
1: Purvamu garbhamunandunnatundi samayam lopala aameku aneka rakamulainatundi saddanta patanu salapatamu satsangamulo praveshinchayatamu సత్కథలు చెప్పటము సత్కర్మలలో ఆచరింప చేయటము ఇలాంటివంతా కూడాను ప్రాచీన కాలంలో అభ్యసింప చేసేటువంటి వారు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ వాజ్ అ ప్రాక్టీస్ దాట్ వెన్ అ వుమన్ వాజ్ క్యారింగ్ షీ వుడ్ బి ఆస్క్డ్ టు బి ఇన్ గుడ్ కంపెనీ గుడ్ స్టోరీస్ వుడ్ బి టోల్డ్ టు హర్ అండ్ షీ వుడ్ బి ఎంజాయింగ్ టు డూ గుడ్ యాక్షన్.
1: వీరికి ప్రసవ సమయం నందు మార్కండేయ చరిత్ర ప్రహ్లాద చరిత్ర ఈ ఆడవారంతా చేరి గానముగా పాడేటువంటి వారు.
0: During the time of delivery, even beautiful stories of Dhruva, Prahallada and all these things would be
1: కారణం ఏమనగా ఈ కథలు తాను వింటుంటే ఈ పవిత్రమైన భావములు హృదయములో చేరుతుంటే ఆ యొక్క పవిత్రమైన భావమంతా బిడ్డలో ప్రవేశించేటువంటివి.
0: It's because when she hears all these things that are so pure and sacred, these sacred and pure free feelings would enter the child.
1: కనుకనే పిల్లలు కూడాను బాల్యము నుండియే ఈ పవిత్రమైన భావములతో పెరిగేటువంటి వారు.
0: Therefore, from childhood, children would be fostered with these sacred qualities.
1: ఈ కలి ప్రభావము చేత ఈనాడు ఏమైపోయింది? గర్భమును ధరించిరా వారికి ఏమైనా కొంతవరకును చూడాలని ఇష్టపడితే 24 గంటల సేపు అక్కడ టెలివిజన్ లేకపోతే సినిమాలకు వెళ్లాలి. ఈ విధంగా వెళ్లటం చేత ఆ సినిమా పిక్చర్స్ అంతా చూచి ఆ చర్యలంతా లోపల పోయి ఈ టెలివిజన్ లో ఉండేటువంటివంతా చూచి కష్టగడపటకు ఈ పిల్లలు కూడా పుట్టేటువంటి వారు సినిమా బిడ్డలుగా పుడుతున్నారు.
0: టుడే ఇన్ ద కలియుగ వెన్ అ వుమన్ ఇస్ క్యారింగ్ ఆల్ ద 24 అవర్స్ షీ సీయింగ్ ఎ టెలివిజన్ ఆర్ ఎ సినిమా. And all those things that happen in the television or the cinema gets into the child.
1: Yad bhavam tad bhavati ani mana baita drishti etta untuntado mana lopala unnatundi drishti kudanu adhe reethiga roopondutundi.
0: So these children become cinema children. So whatever feelings we have within will be manifested outside.
1: Deeniki chakkani udaharanam Mahabharatamulo Arjunudu Padma Vyuhanni gurinchi Subhadraku cheptunnadu.
0: So in the Mahabharata to Subhadra is being told about this Padma Vyuha when Abhimanyu
1: vintu ee Padma Vyuham yokka aashchaaryamaina ati ramaneeyamainatundi yokka vyuhanu taanu chintistu nidrinchindi.
0: So Subhadra slept after being told about the beautiful aspects of the Padma Vyuha.
1: Ee cheppe katha anta kodanu lopala unnatundi bidda vintunnadu.
0: All the story was listened to by the child inside.
1: Oke pregu iruvuriki
0: there is an indissoluble connection between the mother and the child.
1: Ee vintu undreatundi Subhadra anukoni Arjunudu inka modulu pettinundi cheptune untunnadu.
0: Arjuna thought it was Subhadra who was listening and he was continuing the story.
1: Tachchane Krishnudu praveshinchi Arjuna vineetundi Subhadra anukuntunnava kaadu kaadu lopala bidda vintundali ee yokka vyuham ee vishayamu ippudu nee cheppakoodadu annadu.
0: So Krishna came and sort of warned Arjuna and then he said, it is not Subhadra who is listening, it is a child within, so stop it.
1: Praveshinchenta varaku cheppadu Arjunudu tirigi venukuku vacheetundi vishayamu Krishnudu yokka aagna cheta taanu viraminchukunnadu. Kanukane ee Padma Vyuhamulo praveshinchetundi danni maatrame taanu vinatam cheta praveshinchadu tirigi venukuku vacheedantlo vinalekapoyadu kanukane pranamunu kolipoyinadu.
0: So Arjuna told the story only as long as one could enter the Padma Vyuha and not get out of it. So later Abhimanyu got entangled in the Padma Vyuha and could not come out of it.
1: Kanuka prachina bharatiya sanskrutini manam okka tori vicharinchinappudu bayata jarigeetundi vanni kudanu garbham nundunnatundi biddaku sambandhinchinatundiga untuntayi.
0: Therefore all that happens outside is nothing but the reflection of what the child has learned.
1: Yoga chinna udaharanam.
0: One small example.
1: Ye dvaparigamanandano ye tretayagamanandano eppudo jariginatundi vanta kudanu ee aadarshanga teeskovatam idi ye vidhanga avutundi ippudu kaliyugamlo em jarugutunna ilanti vantanni meeru charchinchavachchu prashninchavachchu.
0: You might ask what is the use of taking as examples all that happened in the treta yuga the dvapara yuga and how does it be applied to the present times.
1: 2 సంవత్సరముల పూర్వము బృందావనము లోపల నేను చేరి వేసుకుని ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నాను.
0: 2 ఇయర్స్ బ్యాక్ అండర్ ఎ ట్రీ ఇన్ బృందావన్ ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ ఎ చైర్.
1: అక్కడ ఒక స్వీపర్ భార్య 8వ నెల లోపల ఆ క్లీన్ చేసి వెళుతూ వెళుతూ ఒక కోతి పిల్లను చూచింది.
0: వన్ స్వీపర్స్ వైఫ్ షీ వాజ్ క్యారింగ్ 8 మంత్స్ షీ వాజ్ స్వీపింగ్ దేర్ అండ్ యాజ్ షీ వాజ్ గోయింగ్ షీ సా the little monkey.
1: కోతి పిల్లకు కాళ్ళు ఇట్ట ఉండకుండా ఇట్ల సొట్ట తిరిగి ఉన్నాయి.
0: Now that little monkey instead of having legs straight it had got bow legs.
1: ఆ బిడ్డ తల్లిని కర్చుకోవడానికి చాలా అవస్థపడుతూ ఉంటుండాలి.
0: So the little monkey was trying very hard to hold on to the mother monkey.
1: ఈ స్వీపర్ భార్య చూస్తూ దాన్ని నవ్వుతూ కూర్చుంది.
0: So this wife of the sweeper went on looking at it and laughing.
1: తల్లి ఎంతో ప్రయత్నం చేస్తుండాలి బిడ్డ కూడా చాలా ప్రయత్నం చేస్తుండాలి కానీ తల్లిని ఖర్చుకోలేకపోతుండాలి.
0: The mother monkey was trying, this little monkey was trying, but the little monkey could not hold on to
1: him. వీలు లేకుండా ప్రజా సమూహంతో ఉండటం చేత ఆ యొక్క కాలు పట్టుకుని ఈడ్చుకుని పోతుండాలి తల్లి.
0: Therefore, the mother inevitably started to drag the little monkey.
1: అప్పుడే నేను రామబ్రహ్మంతో చెప్పాను, ఈ సమయంలో ఈ యొక్క వ్యక్తి ఈ విధమైనటువంటి దృశ్యాలు చూడకూడదు, దీన్ని ఇంత పరికించి ప్రత్యేకించి దీనిని యోచించడానికి ప్రయత్నం చేయకూడదు అన్నాను.
0: So then itself I told Rama Brahma that this lady who is in that state should not keep on paying attention to this thing.
1: రెండో నెల లోపలి మా ఆసుపత్రికి పోయి పురుగు చేసుకుంది.
0: After 2 months she delivered in our hospital.
1: ఈ బిడ్డకు కాళ్ళు ఇట్లా పుట్టాయి.
0: And her child had these curved legs.
1: ఇలాంటి ప్రత్యక్ష అనుభవాలు జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి, కానీ దీని వల్ల ఇక జరిగింది అనేటువంటిది మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: There are so many such living examples in the world, but man is not able to realize why this.
1: కనుకనే మన యొక్క దృష్టిని పట్టే సృష్టి కూడా జరుగుతుండాలి. కనుక మానవులు స్త్రీలుగా ఉండినటువంటి వారు అనేక విధమైనటువంటి పవిత్ర భావాలను ప్రధానంగా వారు లోపల చేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: Whatever manifests itself in the world is due to our vision. Therefore, the women should try to look at pure things and
1: వారి భావములను ఆధారం చేసుకుని వారి యొక్క సంతతి అంతా భవిష్యత్తులో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది.
0: If they foster good feelings, then definitely the whole world will prosper.
1: కనుక స్త్రీలలో ప్రత్యేకమైనటువంటి యొక్క గుణములు ఏమిటంటే పవిత్ర భావములు అలవర్చుకోవాలి.
0: So the most important thing for a woman is to foster pure thoughts.
1: ఈ సత్య ప్రేమ శీలతత్వాన్ని ఏనాడు స్త్రీలు అభివృద్ధి పరచుకుందరో ఆనాడు జగత్తంతా కూడాను నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
0: It's only when women can nourish the qualities of truth, love and the other virtues, then only the whole world will prosper and rejoice.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని స్త్రీ పురుషులు ఇరువురు కూడాను తగిన రీతిగా పోషించుకుని తద్వారా ఈ యొక్క జగత్తునకు తిరిగి సరైన యొక్క భావి భారత ఉద్దారకులుగా తీర్చిదిద్దడానికి పూనుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: Therefore, both men and women should try to foster and nourish the divinity within them. It's only then that the whole world can prosper.
1: ఈ కాలేజీ విద్యార్థులు విద్యార్థినీయులు యువకులుగా ఉండటం చేత ఈనాటి నుండి పవిత్ర భావములను వారి హృదయంలో అభివృద్ధి పరచుకుని వాటిని ఆచరించుటకు అనుష్ఠించుటకు ఇతరులకు అందించుటకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహములతో ముందంజ వేయాలి.
0: కాలేజ్ స్టూడెంట్స్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ షుడ్ నరిష్ దిస్ ప్యూర్ థాట్స్ పుట్ దమ్ ఇన్ టు యాక్షన్ ఇట్స్ ఓన్లీ దెన్ దే విల్ బెనిఫిట్ ద వరల్డ్.
1: మీరు భావి భారతోద్ధారకులు కనుక ఈనాటి యొక్క బాలురు బాలికలే భవిష్యత్తులో వారొక అధికారులుగాను వారొక ఆఫీసర్లుగాను వారొక మినిస్టర్లుగాను ఇంకా ఎంతో పరిపాలనా బాధ్యతలుగాను అనుభవించేటువంటి వారుగా తయారవుతారు.
0: బికాస్ యు ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ఇండియా ఐదర్ ఇన్ అన్ ఆఫీస్ ఆర్ అస్ అ మినిస్టర్ ఆర్ ఇన్ వేరియస్ కెపాసిటీ ఇట్ ఈస్ ఇన్కంబెంట్ ఆన్ యూ దట్ యు ఫాస్టర్ అండ్ నరిష్ ప్యూర్ థాట్స్.
1: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడాను ఈ బాలబాలికలపై ఆధారపడి ఉంటుండాలి.
0: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్ రెస్ట్ అపాన్ ద షోల్డర్స్ ఆఫ్ దీస్ యంగ్ స్టూడెంట్స్.
1: మీరందరూ కూడాను మానవత్వాన్ని మరిస్తూ మానవత్వాన్ని పెంచుకుని మానవులు మానవులుగా జీవించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటిది మీలో ఆవిర్భవిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ యూ రియలైజ్ అండ్ ఫాస్టర్ అండ్ నరిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్.
1: మీరు స్త్రీలు అని అలక్ష్యం చేయటమని కానీ మేము పురుషులమని అహంకార పట్టం కానీ ఇది సరి అనేటువంటిది కాదు.
0: One should not feel proud that one is a man and a woman should not be neglected.
1: ఇది అహంకారమునకు కాని అలక్ష్యమునకు కాని సరి అనేటువంటి యొక్క తత్వం కాదు.
0: One should never feel proud or neglect the other one. That is not proper.
1: ఇరువురు కూడాను సమానులే.
0: Both are equal.
1: ఈ సమత్వం అనేటువంటి దాంట్లో దివ్యత్వంలోనే సమత్వాన్ని అనుభవించాలి.
0: There is equality in this divinity. One should realize that.
1: ఈ సమత్వాన్ని ఏ విధంగా కూడాను భేదభావం పాటించక ఇరువురు కూడాను మానవత్వాన్ని పోషించుకోండి.
0: One should not make any differentiation about this equality and should foster this manhood in both
1: ప్రేమ సహన త్యాగ సౌశీల్యములు ఈ నాలుగు కూడాను మానవ సౌధమునకు ప్రధానమైనటువంటి యొక్క స్తంభములు.
0: ఫర్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద వరల్డ్ లవ్ ఫార్టిట్యూడ్ అండ్ వర్చ్యూస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: మనలో ఉండినటువంటి యొక్క అగ్ని అనగా దివ్యశక్తి అనేటువంటి దాంతో మనము దుర్గుణములంతా కూడాను భస్మం చేయడానికి ప్రయత్నించాలి.
0: వీ విల్ హ్యావ్ టు బర్న్ all the bad qualities by the divine power.
1: ఇది సర్వతముల యొక్క సమత్వము అనేటువంటి దాంట్లో పార్సీ మతము యొక్క అర్థాన్ని కూడా బోధిస్తూ వచ్చింది.
0: This should be consumed by the agni of the divine power. This is what the Parsi religion also tells us.
1: నిరంతరము కూడాను దైవత్వాన్ని చింతించినప్పుడే మనలో దివ్యత్వం అనేటువంటిది కూడా అభివృద్ధి పొందుతుంది.
0: It's only when we think of God then divinity gets manifested within us.
1: కాని ఇతరులను బాధ పెట్టేటువంటి మాటలు కాని ఇతరులను నొప్పించేటువంటి మాటలు కాని మనం మాట్లాడక ఇది తిరిగి మనకే ఇది ఒక ఎదురు అస్త్రంగా అనుభవించవలసి వస్తుందని మీరు చింతించడం అత్యవసరం.
0: You will have to take care that if you hurt a person either in thought, word or deed, it will again reflect upon you and rebound.
1: ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది, ఈ ప్రతిధ్వని, ప్రతిఫలితము అనేటువంటిది ఎప్పటికైనా ఏ కర్మలకైనా ఉండక తప్పదు.
0: This reaction and resound will definitely come one day.
1: నీవు ఇతరులకు కీడు చేసే సమయంలో నవ్వుతూ నవ్వుతూ నీవు చేయొచ్చు.
0: You may feel happy when you are doing harm to somebody.
1: కాని తిరిగి దీనిని ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: Later you will have to weep and reap the results.
1: నాలుకకు ఎముక లేదు కనుక ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడి ఇతరులు బాధ పెట్టకూడదు.
0: Because the tongue does not have any bone, you should not talk anything.
1: మనకు గాని మన సంపదకు గాని సంపత్తుకు గాని మన యొక్క పిల్లలకు గాని ఏమాత్రం కూడా మంచిది కాదు.
0: This is not good either for us or for our children or for our prosperity.
1: కనుకనే చెడపకురా చెడదవు అని ఇతరులు చెడిచినప్పుడు తప్పక ఇతరులు కాదు చెడేది మనమే చెడతాం.
0: When you harm somebody, it's not that somebody who is harmed, you are harmed.
1: ఇతరుల దోషములు నిరంతరము వెతికేటువంటి వాడిలో దోషములు అభివృద్ధి అయిపోతాయి.
0: When you seek the faults of others, your own faults increase.
1: కారణం ఏమనగా ఇది ఒక ఫోటో ఇది మాదిరి మన యొక్క చిత్రములే మనకు అభివృద్ధి అయిపోతుంటాయి.
0: The reason being, it's something like a photo. It increases.
1: ఈ ఫోటోను ఎటువైపు తిప్పి దీనికి స్విచ్ చేస్తామో ఆ పిక్చర్ మనలో వచ్చి పడిపోతుంటాయి.
0: Whichever way we turn the camera and put on the switch, the photo
1: ఇతరుల పైన చెడ్డ భావంతో మనం చింతిస్తూ రావటం వల్ల ఆ చెడ్డ భావం మన హృదయంలోనే ప్రింట్ అయిపోతుంది.
0: Whenever we think of these bad and wicked things, those bad and wicked things get imprinted in our heart.
1: దీనికును భాగవతములో చక్కని ఆదర్శం చెందించారు.
0: There is a nice example in the Bhagavata.
1: ఈ గోపికలు నిరంతరము కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ చింతన చేయటం చేత వారి హృదయం అంతా కూడాను కృష్ణమయంగా మారిపోయింది.
0: These gopis who were all the time thinking of Krishna, in their hearts it said Krishna was imprinted.
1: దేనికి భయపడటం లేదు.
0: They were not afraid of anything.
1: దేనికి కంటిన్యూ తేవటం లేదు.
0: They were not crying for anything.
1: దేనికి వారు ఏమాత్రము విచారించటం లేదు.
0: They were not thinking of anything.
1: అందుకోసమనే ఉద్ధవులకు చెప్తున్నాడు కృష్ణుడు. ఉద్ధవ గోపికలు ఎలాంటి వారు అత్తలు మొత్తుకున్న మరి భక్తులు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎటకేగరు భీతిల బోరు గోపికలు. కారణమేమిటి? పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు. ఒక కాగితం పైన ప్రింట్ వేస్తే ఆ ప్రింట్ కాగితం రెండు ఒక్కటైపోయినట్టుగా నిరంతరము కృష్ణ కృష్ణ కృష్ణ అని చింత చేయటం చేత వారి హృదయం అనేటువంటి కాగితంలో కృష్ణుడు ప్రింట్ అయిపోయినాడు. ఇంకా కృష్ణుడు వేరు గోపికలు వేరు చేయడానికి వీలు కాదు. కనుక నిరంతరము కూడాను కృష్ణ చింతనతోనే గోపికలు సార్థకమైనారు అని చెప్పాడు.
0: The gopikas, whatever the mothers-in-law might say, whatever the husband might say, they never felt any anger, they never felt any fear, because in their hearts was imprinted eternally the image of Krishna, as an image would be printed upon paper, which becomes inseparable.
1: Putravatsalyam cheta talli emga bhavistundadi Krishnuni.
0: How is a mother thinking about her son?

0: ఎన్న పట్టెండుగలో పుట్టున దినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: The mother is saying, whatever I give you, you do not eat. But you go to other people's houses and steal the butter.
0: Noranta venna vasana, urantayu agadambu, vakate raddul, goranta levu bala. Inta kuda nu levu nivu, kani uramta kuda nu allar chestunnavu. Emi ee shakti? అని తాను ఆలోచిస్తూ వచ్చిందట.
1: షీ బిగాన్ టు థింక్ ఆల్వేస్ హిస్ మౌత్ స్మెల్స్ ఆఫ్ బటర్ అండ్ ద హోల్ టౌన్ ఈజ్ అగాగ్ విత్ ఆల్ దట్ కృష్ణ డస్. వాట్ ఈస్ ద రీజన్?
0: గోరంత లేవు బాల, నీ యొక్క రూపం చూస్తే చాలా చిన్నది అని ఈమె పుత్ర వాత్సల్యంచేత రూపంపై ఈ మనసంతా లగ్నమైంది. కానీ గోపికలకు రూపం కాదు, భావం. ఈ భావం చేత కృష్ణుడు వాళ్ళు లీనమై ఉన్నాడు.
1: ద మదర్ సెల్స్, he was such a tiny little thing and what is this that he is doing here so much power? But the gopis thought that he was not tiny but he was mighty.
0: Kanukane bhagavatam yokka saram emtante bhava suddhi gnana siddhi ani rendittini nirnayam chesindi.
1: The meaning of the bhagavata is purity of thought and then the fruit of it.
0: Kanuka prati vyakti kudanu bhavamunu suddhi cheskovali.
1: Every individual should purify one's feelings.
0: భావం శుద్ధి చేసుకున్నప్పుడే మానవత్వం కూడాను అభివృద్ధి పొందుతుంది.
1: When one purifies one's feelings, then
0: ఈ భావ శుద్ధి కావాలంటే కర్మాచరణ అత్యవసరం.
1: If feelings have been purified, one has to put into action.
0: పవిత్రమైన కర్మలు ఆచరించి మీ హృదయాన్ని శుద్ధిపరచుకొని తద్వారా మీ భవిష్యత్తునందు ఆదర్శవంతమైనటువంటి బాలబాలికలుగా తయారైపోయి జగత్తునకు ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: It is through pure action that one can purify one heart. It's only then that one can envisage a glorious future. I desire that all the young boys and young girls should be exemplary and bring progress and prosperity to the world.

0: క్రాస్. పురుషుని యొక్క ప్రయోజనమే వాక్. వర్డ్ ఈజ్ ది మేనిఫెస్టెడ్ ఎసెన్స్ ఆఫ్ మ్యాన్. వాక్ యొక్క పటుత్వమే రుక్కు. రుక్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్. రుక్కు యొక్క సౌందర్యమే సామము. సామవేద ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ రుక్ అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటీ. సామము యొక్క సారమే ఓంకారం. ఓంకార ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ సామవేద. ఓంకారము వినిపించునే కానీ కనిపించదు. ఓంకార కెన్ బి హర్డ్ బట్ ఇట్ కెనాట్ బి సీన్. ఇది పరమాత్మకి పర్యాయ పదమే. ఓంకార ఈజ్ అ సినానిమ్ విత్ పరమాత్మ. ఓంకారము లేని స్థానము కాని, ఎ ప్లేస్ వితౌట్ ఓంకార, ఓంకారము వినిపించని క్షణము కాని, ఏ మొమెంట్ ఆఫ్ టైమ్ వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ ఓంకారం వ్యాపించినటువంటి యొక్క జీవకణం కాని, ఎనీ లివింగ్ బీయింగ్ విచ్ ఇస్ నాట్ ఫిల్డ్ విత్ ఓంకార, జగత్తునందు లేదు. దెర్ ఇస్ నో సచ్ ఎంటిటీ ఇన్ దిస్ వరల్డ్.
1: జగత్ అంతే కూడాను ఓంకారమయమే.
0: ది ఎంటైర్ కాస్మాస్ ఈజ్ ఫిల్డ్ విత్ ఓంకారం.
1: ఇట్టి ఓంకారమయమైనటువంటి ఈ జగత్తునందు,
0: ఇన్ అ వరల్డ్ విచ్ ఈస్ పర్మియేటెడ్ అండ్ ఫిల్డ్ అండ్ సాచురేటెడ్ విత్ ఓంకార,
1: ఓం ఇట్ ఏకాక్షరం బ్రహ్మ. ఏకాక్షరమైనటువంటి ఓంకారమే బ్రహ్మస్వరూపం అని కూడాను.
0: ఇట్ ఈస్ ఆల్సో బిలీవ్ దట్ ఓంకార ఈజ్ వన్ లెటర్డ్ బ్రహ్మ.
1: ఈ బ్రహ్మతత్వం కూడాను సర్వవ్యాపకమైనటువంటి యొక్క తత్వంగా భావించుతూ,
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మతత్వ షుడ్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ ఆక్యుపయింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ కాస్మాస్.
1: అయం ఆత్మ బ్రహ్మ. ఆత్మ కూడాను బ్రహ్మమయమే అని, బ్రహ్మ కూడాను ఆత్మయే అని ఈ యొక్క మాండుక్యము చాటుతూ వచ్చింది.
0: మాండుక్యోపనిషత్ హ్యాస్ బీన్ డిక్లరింగ్ దట్ ఆత్మన్ ఈజ్ బ్రహ్మ అండ్ బ్రహ్మన్ ఈజ్ ఆత్మ.
1: ఏతావత్ ఓంకారము, బ్రహ్మ, ఆత్మ ఇది అభేద తత్వములు.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ది ఓంకార, బ్రహ్మ అండ్ ఆత్మ. దే డు నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ అమంగ్ దెమ్.
1: అవినాభావ సంబంధం.
0: దే ఆర్ మ్యూచువలీ రిలేటెడ్.
1: అన్యోన్యాశ్రయం.
0: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ ఆల్సో.
1: అయితే ఇట్టి ఆత్మను ప్రతి మానవుడు కూడా గుర్తించడం అత్యవసరం.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ఆత్మ.
1: ఆత్మ, ఆత్మ, ఆత్మ. ఈ ఆత్మ యొక్క రూపమేమిటి? ఆత్మయున్న ప్రదేశమేమిటి? దీని యొక్క చిహ్నములు ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు అత్యవసరంగా గుర్తించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఎసెన్షియలీ అండర్స్టాండ్ ది ఫారమ్ ఆఫ్ ఆత్మ, ద ప్లేస్ వేర్ ఆత్మ ఎగ్జిస్ట్, ద సింబుల్ విచ్ ఇస్ స్టాండ్స్ ఫార్.
1: మానవుడు నిత్య జీవితంలో నాలుగు అవస్థలను అనుభవిస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఫోర్ స్టేజెస్ ఇన్ ఎవ్రీడే లైఫ్.
1: జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, సూర్యం.
0: దే ఆర్ ద వేకింగ్ స్టేజ్, ద డీప్ స్లీప్ స్టేజ్, ద డీప్ డ్రీమ్ స్టేజ్ అండ్ ది తురియ స్టేజ్.
1: ఇవియే ఆత్మకు నాలుగు పాదములని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: దీస్ ఫోర్ స్టేజెస్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ ఫోర్ లెగ్స్ ఫార్ దిస్ ఆత్మ.
1: జాగ్రత్త అవస్థ అనగా మేలుకొని ఉంటుంట.
0: జాగ్రత్త అవస్థ ఆర్ వేకింగ్ స్టేట్ రిఫర్స్ టు ఎ స్టేట్ వెన్ వీఆర్ అవేక్.
1: ఈ స్థితిలో ఆత్మ బహిర్ముఖమై ఉంటుంది.
0: ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ స్టేట్ ది ఆత్మ ఈజ్ ఎక్స్ట్రావర్ట్.
1: కన్నులు రంగులను చూడగలుగుతుంటాయి.
0: ఐస్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది కలర్.
1: చెవులు మంచి చెడ్డల శబ్దములు వినగలుగుతుంటాయి.
0: ఇయర్స్ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు హియర్ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్ దట్ ఆర్ అట్టర్డ్.
1: నాలుక రుచులను చూడగలుగుతుంటాయి. టంగ్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది టేస్ట్. నాసికము దుర్గంధ సుగంధములను అనుభవిస్తూ ఉంటాయి.
0: నోస్ వుడ్ బి ఏబుల్ టు స్మెల్ గుడ్ స్మెల్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్.
1: ఈ విధముగా పంచభూతముల యొక్క ప్రభావము నిత్య జీవితము లోపల బహిర్ముఖమై తమ తమ కర్తవ్యమును వర్తిస్తూ ఉంటాయి.
0: ఇన్ దిస్ వే ది సెన్సెస్ విల్ బి ఎంజాయింగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వెన్ దే ఆర్ ఎక్స్ట్రావర్ట్ అండ్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఇన్ టు ద వరల్డ్.
1: ఈ ఆత్మ వ్యక్తిగతము కాక సమష్టితో అనుభవిస్తూ ఉంటాయి.
0: దిస్ ఆత్మ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ టోటలీ ఇండివిజువల్ వుడ్ బి ఎంజాయింగ్ ది థింగ్స్ అవుట్ సైడ్ ఇన్ ద సొసైటీ.
1: అనగా ఈ ఆత్మ విశ్వంతో సంబంధమై ఉండటం చేత ఈ యొక్క జాగ్రత్త అవస్థ ఎందుకునేటువంటి యొక్క బహిర్ముఖమైనటువంటి ఆత్మకు విశ్వుడు అని పేరు పెట్టారు.
0: యాజ్ దిస్ ఆత్మ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద విశ్వ ది కాస్మస్ ది అవుట్ సైడ్ వరల్డ్ దిస్ ఆత్మ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ దట్ స్టేట్ యాజ్ విశ్వుడు.
1: అనగా విశిష్ట రూపమే ఆత్మస్వరూపం.
0: దట్ మీన్స్ ది ఫారం ఆఫ్ విశ్వ ఈజ్ ఆల్సో ది ఫారం ఆఫ్ ఆత్మ.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ది వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: కనుకనే విషయీకేత సేవనం అనేటువంటిది మనం అత్యవసరంగా మనం భావించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ వర్షిపింగ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: దీనిని భక్తిభావముతో ఋషికేశ సేవనం భక్తి రుచితేని
0: ఋషికేశ సేవనం సర్వింగ్ ఋషికేశ ఈ డిస్కౌంట్ యాజ్ డివోషన్.
1: కనుక జాగ్రత్త అవస్థ ఎందు ఆత్మ విశ్వవ్యాపమైనటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇన్ ది మేకింగ్ స్టేట్ ఆత్మ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వరల్డ్ అవుట్ సైడ్.
1: రెండవది స్వప్న అవస్థ.
0: ద సెకండ్ వన్ ఇస్ డ్రీమ్ స్టేజ్.
1: ఇది ఆత్మ అంతర్ముఖంగా ఉంటుంది.
0: ఆత్మ గోస్ ఇన్ సైడ్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్.
1: నిద్ర అంటే కలలు కంటుంటాడు.
0: ఇన్ స్లీప్ మ్యాన్ గెట్ డ్రీమ్స్.
1: అయితే కర్మేంద్రియములు ఈ స్వప్నావస్థ యందు ఏమాత్రం కూడా తమ తమ పనులు తాము చేయవు.
0: ది ఎక్స్టర్నల్ సెన్స్ ఆర్గన్స్ దే వుడ్ నాట్ బి పర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్ వెన్ వన్ ఇస్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్.
1: అంతర్ ఇంద్రియములు మాత్రమే ఇందులో జాగ్రత్తగా ఉంటుంటాయి.
0: ద ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ అలోన్ విల్ బి అవే అండ్ పర్ఫార్మింగ్ ద డ్యూటీస్.
1: ఇందులో కేవలము మనోబుద్ధులు మాత్రమే తమ పనులను తాము చేస్తుంటాయి.
0: ఇన్ దట్ స్టేట్ ఇట్ ఈస్ ఓన్లీ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ విచ్ విల్ బి యాక్టివ్.
1: ఇది సమష్టి స్వరూపమును విస్మరించి వ్యక్తి స్వరూపంలో అతి జాగ్రత్తను మెరుగుతూ ఉంటుంది.
0: ఇన్ దట్ స్టేట్ ఇన్ ద గివన్ అప్ ఇట్స్ అసోసియేషన్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ అండ్ ఇట్ విల్ బి టోటలీ ఇండివిజువలిస్టిక్ ఇన్ ఇట్స్ ఎక్స్పీరియన్స్.
1: ఒక రూము నందు 10 మంది పవడించి ఉండినప్పటికీ ఎవరి కల వారికే గాని ఒకరికొకరికి ఏమాత్రము సంబంధం ఉండదు.
0: Even if 10 people are sleeping in one room, each one will have his own individualized experience in deep sleep stage.
1: Kanuka swapnavasthi yandu vyaktitvamunu maatrame anubhavistundi kaani samasthini emaatram kudanu anubhavinchataku veelundadu.
0: In the dream stage, therefore, it will be totally an individual experience which is all for itself, not coming in contact with ది వరల్డ్ అవుట్ సైడ్.
1: ఈ స్వప్నావస్థ యందు కేవలం తేజస్వరూపుడై ఉండటం చేతనే ఆత్మకు స్వప్నావస్థ దాన్ని తైజస్సుడు అని పిలుస్తూ వచ్చారు.
0: ఇన్ డ్రీమ్ స్టేట్ దిస్ ఆత్మ ఈ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ తైజస.
1: ఇంకా నిద్రావస్థ సుషుప్తి అన్నారు. సుషుప్తి, సు అనగా మంచి, సుప్తి అనగా నిద్ర. గాఢ నిద్రకే సుషుప్తి అని పేరు.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ సుషుప్తి. దిస్ స్టాండ్స్ ఫర్ డీప్ స్లీప్ స్టేట్.
1: ఈ గాఢ నిద్రలో కేవలము సూక్ష్మేంద్రియములు కూడా ఏమాత్రము పనిచేయవు.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఈవెన్ ది సటిల్, ద ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ ఆల్సో విల్ నాట్ బి ఫంక్షనింగ్.
1: ఇది కేవలం మనస్సు కూడా ఆత్మలో లయమై ఉంటుంది.
0: మైండ్ ఆల్సో వుడ్ హ్యావ్ బి మర్జ్డ్ ఇన్ ఆత్మ ఇన్ దట్ స్టేట్.
1: కనుక ఈ ఇంద్రియముల యొక్క సంబంధం ఏమాత్రం కూడా దీనికి ఉండదు. కర్మేంద్రియము కాని జ్ఞానేంద్రియములు కాని దీనికి ఏమాత్రము సంబంధం కలిగి ఉండదు.
0: మైండ్ వుడ్ నాట్ బి ఇన్ అసోసియేషన్ విత్ ఎయిదర్ కర్మేంద్రియ, ది ఎక్స్టర్నల్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ద ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
1: కనుక ఈ సుషుప్తి యొక్క స్థాయిలో ఆత్మ ప్రజ్ఞతో కూడి ఉండటం చేతనే ఇందులో ఇతనికి ప్రాజ్ఞుడు అని పేరు వచ్చింది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఆత్మ విల్ బి ఎంజాయింగ్ ప్రజ్ఞ, ఎ సార్ట్ ఆఫ్ అవేర్నెస్, అండ్ దేర్ ఫోర్ ఇట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రాజ్ఞుడు ఇన్ దట్ స్టేట్.
1: ఇంక తురీయము, తురీయము అనగా నాలుగో స్థానము అని దీనికి అర్థం.
0: ద నెక్స్ట్ స్టేట్ ఈ తురీయము, ఇట్ ఈస్ ది ఫోర్త్ స్టేట్.
1: ఇందులో జీవుడు దైవంతో లీనమై ఉంటాడు.
0: ఇన్ దిస్ స్టేట్ ద ఇండివిజువల్ సోల్ వుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ టోటల్ యూనియన్ విత్ గాడ్.
1: అందులో ఇక్కడ జీవబ్రహ్మ ఐక్యానుసంధానాన్ని అనుభవిస్తుంది.
0: ది ఇండివిజువల్ ఆత్మ విల్ బి ఎంజాయింగ్ వన్నెస్ విత్ ది ఆత్మ.
1: కాని దేహ బుద్ధితో చూసినప్పుడు ఇది తమస్సుగా ఉంటుంది.
0: బట్ వెన్ యూ సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫిజికల్ స్టేట్, ది ఎక్స్టర్నల్ బాడీ పాయింట్,
1: ఆత్మబుద్ధితో చూసినప్పుడు ఇది కేవలము తన్మయత్నంగా ఉంటుంది.
0: ఇఫ్ యూ సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆత్మ, షూ బీ ఎక్స్టసివ్.
1: మొదటిది విస్మృతి, రెండోది విస్మృతి.
0: ఫస్ట్ వన్ ఇస్ విస్మృతి, ద సెకండ్ వన్ ఇస్ విస్మృతి.
1: అనగా మనము దేహ బుద్ధితో చూసినప్పుడు ఇది కేవలము ఒక తమస్సుగానే రూపొందుతుంది.
0: సీయింగ్ ఫ్రమ్ ది బాడీ పాయింట్ ఆఫ్ వ్యూ షీ వుడ్ బీన్ ఎ స్టేట్ ఆఫ్ ఇనర్ట్నెస్, తమస్.
1: కానీ తురియ స్థితిని మనము ఆత్మబుద్ధితో చూడాలి.
0: యాక్చువల్లీ వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆత్మ దిస్ తురియా స్టేట్ టు అండర్స్టాండింగ్
1: కరెక్ట్. దీని యొక్క సమాజ స్థితిని మనం అనుభవించటకు వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ స్టేట్ ఆఫ్ సమాధి ఇన్ దట్ తురియా.
1: తురియ స్థితిని సమాధి అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: తురియా స్థితి, తురియా స్టేట్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఇది ఏ మానవుని పరమావధి.
0: దిస్ ఈస్ ది వెరీ పర్పస్ ఆఫ్ ది గోల్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్.
1: ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియావస్థలు ఆత్మకు నాలుగు పాదముల వంటివి.
0: దీస్ ఫోర్, వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియా స్టేట్ ఆర్ సంథింగ్ లైక్ ఫోర్ ఫీట్.
1: అదే విధముగానే ఓంకారములకు కూడా నాలుగు పాదములు ఉన్నది.
0: ఇన్ ది సేమ్ వే ఈవెన్ ఫర్ ఓంకార దెర్ ఆర్ ఫోర్ ఫీట్.
1: అకార, ఉకార, మకార, ఆ మాత్రలు అనేటువంటి నాలుగు.
0: దోస్ ఫోర్ ఆర్ అకార, మకార, ఉకార అండ్ ఆ మాత్ర.
1: ఈ ఆమాత్మ స్థితియే తురియ స్థితిని అని కూడా భావిస్తూ వచ్చారు.
0: దిస్ ఆమాత్మ స్టేట్ ఈజ్ ఆల్సో బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ తురియా స్టేట్.
1: ఈ అకారం అనేటువంటిది వాంగ్మయమైనటువంటి యొక్క వాంగ్మయమై జగత్తంతా వ్యాపించినటువంటిది.
0: దిస్ అకార ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ పర్మియేటింగ్ ది ఎంటైర్ వరల్డ్.
1: కనుకనే ఇది విశ్వస్థాయికి చేరినటువంటిది. కనుకనే ఇందులో దీనికి కూడా విశ్వుడు అని కూడా చెప్పవచ్చును.
0: యాజ్ దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఎంటైర్ యూనివర్స్ విచ్ ఈజ్ ఆల్సో అనదర్ నేమ్ ఫర్ విశ్వ, ఈజ్ ఆల్సో కాల్డ్ విశ్వుడు.
1: కారణమేమనగా ఇది శబ్ద బ్రహ్మంతో కూడినటువంటిది.
0: ది రీజన్ అట్ వై ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విశ్వ ఈజ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శబ్ద బ్రహ్మ.
1: ఉకారం అనేటువంటిది ఉచ్చారణ.
0: ఉకార స్టాండ్స్ ఫర్ అటలెన్స్, ప్రొనౌన్సియేషన్.
1: ఇది దివ్యత్వమైనటువంటి ఈ తేజస్సుతో కూడినటువంటిది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డివైన్ రేడియన్స్, రెస్ప్లెండెన్స్.
1: ఇంకా మకారము ఓంకారములోని కడపతి పదము.
0: మకార థర్డ్ వన్ ఇన్ ది ఓంకార.
1: ఇది ప్రజ్ఞతో కూడినటువంటిది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రజ్ఞ.
1: అకారము, ఉకార, మకారముల యొక్క మూడింటి యొక్క చేరికనే
0: ది బ్రింగింగ్ టుగెదర్ ఆఫ్ పుట్టింగ్ టుగెదర్ ఆఫ్ అకార, ఉకార అండ్ మకార.
1: ఆ మాత్ర స్థితి అని పేరు పెట్టారు.
0: దిస్ పర్టికులర్ స్టేట్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆ మాత్ర,
1: దీనినే ఓంకారము అన్నారు.
0: దిస్ ఈజ్ బీయింగ్ కాల్డ్ ఓంకారం.
1: ఈ నాలుగు కూడాను ఓంకారములకు నాలుగు పదములు.
0: దీస్ ఫోర్ విల్ డిస్క్రైబ్ యాజ్ ఫోర్ ఫీట్ ఫర్ ఓంకారం.
1: కనుకనే మానవత్వం నందు చక్కగా విచారించినప్పుడు ఆత్మ అంటే ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు ఎన్క్వైర్ కేర్ఫుల్లీ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ, వాట్ ఈస్ దిస్ ఆత్మ?
1: ఆత్మ అనగా వాక్కు.
0: ఆత్మ రెఫర్స్ టు ద వర్డ్ శరీరము, ది బాడీ,
1: ప్రాణము,
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: మూడింటి యొక్క ఏకమే ఆత్మ, ఐకమత్యమే అనగా మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
0: కమింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
1: ఇందులో మనస్తత్వము దేహంతో కూడి ఉంటుంది.
0: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్ ది హోల్ థింగ్ మైండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఫిజికల్ బాడీ.
1: ఈ వాక్కు తేజోమయమైనట్టుగా ఉంటుంది.
0: దిస్ సౌండ్ ఆఫ్ ద వర్డ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ తేజస్.
1: ఈ యొక్క మనస్సు అన్నమయమైనటువంటిదిగా ఉంటుంది.
0: మైండ్ వుడ్ బి అసోసియేటెడ్ విత్ ఫుడ్.
1: ఇంకా ప్రాణము రసమయమైనటువంటిదిగా ఉంటుంది.
0: ప్రాణ వుడ్ బి అసోసియేటెడ్ విత్ రస ఆర్ వాటర్.
1: తేజోమయమైనటువంటి వాక్కు అన్నమయమైనటువంటి యొక్క శరీరమును రసమయమైనటువంటి యొక్క ఈ యొక్క తేజస్సులో అనగా మా వాక్కునందు చేరిపోతూ ఉంటాది, బ్రహ్మమునందు చేరిపోతుంటాది.
0: ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ ది ఫిజికల్ బాడీ ద వరల్డ్ వుడ్ బి మర్జింగ్ విత్ ది బ్రహ్మ.
1: అనగా తేజోమయమైనటువంటి వాక్కు అన్నమయమైనటువంటి దేహంలో ప్రాణమయమైనటువంటి రసంతో కూస్తూ ఉంటాది.
0: ది వరల్డ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తేజస్, బాడీ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ఫుడ్, విల్ బి మేనిఫెస్టింగ్ జనరల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
1: దీనిని అత్యంత సంపన్నముగా ఈ బ్రహ్మతత్వాన్ని వర్ణిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఉపనిషత్స్ హావ్ డిస్క్రైబ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ యాజ్ ద వన్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఐశ్వర్యం.

0: These eight forms of Brahmana, Sabda Brahma, Charachara Brahma, Jyotir Brahma, Vatmayi, Nityanandamayi, Paratparamayi, Mayamayi, Sthrimayi. And all these eight types of prosperity are also associated with Shiva, who is most auspicious always. And that is the very form
1: of
0: Saimayi.
1: ఈ ప్రపంచమునందు బ్రహ్మ కాని పదార్థం ఒక్కటి కూడా లేదు.
0: ఇన్ దిస్ యూనివర్స్ దర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ నాట్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ.
1: ప్రపంచమంతా కూడా బ్రహ్మమయమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: కనుకనే ఆత్మతత్వం అనగా కేవలము ఇందులో ఓంకారమనియు బ్రహ్మయనియు విశ్వవ్యాపకమైనటువంటి యొక్క తత్వమని మనం విశ్వసించవలసి వస్తుంది.
0: దేర్ఫోర్ వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ వెన్ వీ సే ఆత్మ ఇట్ ఈస్ అనదర్ వర్డ్ ఫార్ ఓంకార అండ్ బ్రహ్మ విచ్ ఈస్ ఫిల్లింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీనినే వాక్యే ఋగ్వేదము.
0: ఋగ్వేద ఈస్ ది ఫార్మ్ ఆఫ్ వర్డ్.
1: సో మనసే యజుర్వేదము.
0: మైండ్ ఈస్ యజుర్వేదం.
1: ప్రాణమే సామవేదం.
0: ప్రాణ ఈ సామవేదం.
1: కనుక వేద సారమంతా ఇప్పుడు మానవ ఆకారమునందునే లీనమై ఉన్నది.
0: దేర్ఫోర్ ఆల్ ది త్రీ వేదాస్ హావ్ మానిఫెస్టెడ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్.
1: ఆత్మకాని పదార్థం జగత్తునందు కానరాదు.
0: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
1: ఈ శాశ్వతము సత్యము నిత్యము అయినటువంటి యొక్క అస్థిభాతి ప్రియ స్వరూపమే ప్రతి పదార్థము.
0: Everything in the world is a form of asti, bhati and priya.
1: Vijane, sat, chit, anandamani kudanu sanskritam nandu cheppavuto vachindi.
0: These three very things have been described in the language of Sanskrit as sat, chit and ananda.
1: Being, awareness and bliss.
0: Sat, chit and ananda are being, awareness and bliss.
1: Ee tattamunandu manamu ఆత్మతత్వాన్ని వెతకనక్కరలేదు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ అస్ యాక్చువల్లీ టు సర్చ్ ఫర్ ఆత్మ.
1: కేవలం రూపనామంలో కల్పితమైనప్పటికీ ఆ కల్పితమైనటువంటి రూపనామంను ఆశ్రయించి మానవుడు ఆత్మను విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ టేకింగ్ షెల్టర్ ఇన్ ది నేమ్ అండ్ ఫామ్ అండ్ ఫర్గెటింగ్ హిస్ రియల్ ఆత్మతత్వ.
1: ఈ ఆత్మతత్వను విద్యల చేత కానీ మరే విధమైనటువంటి సాధన చేత కానీ గుర్తించటకు సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రికగ్నైజ్ దిస్ ఆత్మతత్వం త్రూ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్.
1: 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆనారదుడే నిరవధిక శాంతి కనుగొని పరమానందమునాడు పొందడుగాడే. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ నారదుడే నిరవధిక శాంతి కనుగొని పరమానందము నాడు పొందడుగాడే.
0: ఈవెన్ దట్ నారద హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 types of educational skills could enjoy divinity only when he had peace in him.
1: Narada nirvanatvanti vidyale devu.
0: There is no education or skill which Narada had not mastered.
1: Alanti naravulaku madhya madhya ashanti praveshinchi aneka vidhulaga atanni badhistu vachindi.
0: Even for such a one as Narada, who had mastered all the types of education, now and then he suffered from restlessness and lack of peace.
1: Chadugunaku samskaramunaku chala vyatyasam unnadi.
0: There is a lot of difference between the worldly education and samskaras or tendency.
1: Grantha parichayamu kevalamu jagattunaku matrame viniyogapadagaladu.
0: Acquaintance with books can be helpful only so far as the world is concerned and worldly life is concerned.
1: Pustakamunu anta kudanu mastakanga marchukovachunu.
0: You may be able to transform the entire books into your own mind.
1: Mastakanni tactical lo anubhutilo teppinchukovali.
0: బట్ యూ మస్ట్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ యు హవ్ లెర్న్డ్ త్రూ బుక్స్.
1: కనుకనే ఈ సందేహ నివారణార్థమై తాను ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు.
0: నారద వెంట ఋషి ఇన్ ఆర్డర్ టు గెట్ హిస్ డౌట్స్ క్లారిఫైడ్.
1: అక్కడ ఆ ఋషి ఇతన్ని ప్రశ్నించాడు.
0: దట్ ఋషి క్వశ్చన్ నారద దస్,
1: అయ్యా నీ విద్యల యొక్క విలువ ఏమిటి, నీ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్పమని చెప్పాడు.
0: సార్, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
1: ఆ గురువే సనత్ కుమారుడు.
0: దట్ గురు, దట్ మాస్టర్ ఈజ్ సనత్ కుమార.
1: ఈ సనత్ కుమారుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నకు నారదుడు తన యొక్క విద్యల యొక్క ప్రవీణతను నిరూపిస్తూ వచ్చాడు.
0: నారద బిగాన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఎడ్యుకేషన్ విచ్ హెస్ అక్వైర్డ్ యాజ్ అన్ ఆన్సర్ టు ది క్వశ్చన్ పుట్ బై సనత్ కుమార.
1: విన్నంత వరకు విన్నాడు సనత్ కుమారు.
0: సనత్ కుమార హర్డ్ పేషెంట్లీ ఫర్
1: లడపటికి పెదువు విరిచాడు అని, ఇంతేనా నీ యొక్క విద్యల యొక్క సారము అని.
0: దెన్ ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దట్ వాజ్ ఎక్స్ప్లెయిన్, సనత్ కుమార ఎక్స్ప్రెస్డ్ ఎ సార్ట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. అతను
1: విన్నంత వరకు కూడా నారదుని యొక్క గర్వము మితిమీరిపోతూ వచ్చింది. ఆహా, నా యొక్క విద్యల యొక్క ప్రవీణతను ఈ యొక్క సనత్ కుమారుడైన మహాగురువు వింటున్నాడు కదా అని ఆనందించాడు.
0: యాజ్ లాంగ్ యాజ్ సనత్ కుమార వాజ్ హియరింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ నారద అబౌట్ హిస్ అకాంప్లిష్మెంట్స్ అండ్ మాస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, నారద వాజ్ ఫీలింగ్ హైలీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ ప్రౌడ్ దట్ ఈవెన్ సనత్ కుమార ఈజ్ లిజనింగ్ టు ఆల్ ది స్కిల్స్ విచ్ హాస్ లెర్న్డ్.
1: ఇదంతా నారదుడు ముగించిన తర్వాత సనత్ కుమారుడు ప్రశ్నిస్తున్నాడు.
0: ఆఫ్టర్ నారద కంప్లీటెడ్ హిజ్ నరేషన్ సనత్ కుమార,
1: నీ విద్యలన్నీ ఇప్పుడు నామమాత్రమే అన్నాడు.
0: ది టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ హావ్ లెర్న్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ నేమ్, నేమ్ సేక్ ఎడ్యుకేషన్.
1: మహర్షి, నామమునకు మించినటువంటిది ఈ జగత్తునందు కలదా అని ప్రశ్నించాడు నారదుడు.
0: నారద క్వశ్చన్ సనత్ కుమార, మహర్షి, ఈజ్ దేర్ ఎనీథింగ్ గ్రేటర్ దాన్ నేమ్?
1: పిచ్చివాడా, నామమే ప్రధానమని ఆశిస్తున్నావు, భ్రమిస్తున్నావు.
0: కాదు, నామమున కంటే గొప్పది వాక్కు అన్నాడు. సనత్ కుమార్ సెడ్, వెల్ దేర్ ఈస్ సంథింగ్ గ్రేటర్ దాన్ నేమ్ అండ్ దట్ ఈస్ వర్డ్. వర్డ్ ఈస్ గ్రేటర్ దాన్ నేమ్.
1: వాక్కు కంటే గొప్పది మనస్సు.
0: మైండ్ ఈస్ గ్రేటర్ దాన్ వర్డ్.
1: మనస్సు కంటే గొప్పది సంకల్పము.
0: సంకల్ప ఈజ్ గ్రేటర్ దాన్ మైండ్.
1: సంకల్పమున కంటే గొప్పది చిత్తము.
0: చిత్త ఈజ్ గ్రేటర్ దాన్ సంకల్ప.
1: చిత్తమున కంటే గొప్పది బలము.
0: స్ట్రెంగ్త్ ఈజ్ గ్రేటర్ దాన్ చిత్త.
1: ఈ బలము కంటే గొప్పది పృథివీ.
0: ది ఆర్త్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ద స్ట్రెంగ్త్.
1: ఈ పృథివీ కంటే గొప్పది అన్నము.
0: ఫుడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది ఆర్త్.
1: ఈ యొక్క అన్నమున కంటే గొప్పది జలము.
0: వాటర్ ఈజ్ సుపీరియర్ టు
1: జలము కంటే గొప్పది తేజస్సు.
0: తేజస్సు ఈజ్ గ్రేటర్ దాన్ ఈవెన్ వాటర్.
1: తేజస్సు కంటే గొప్పది ఆకాశము.
0: స్కై ఈజ్ గ్రేటర్ దాన్ ఫైర్.
1: ఆకాశం కంటే గొప్పది స్మృతి.
0: స్మృతి ఈజ్ గ్రేటర్ దాన్ ఈవెన్ స్కై.
1: ఈ స్మృతి కంటే గొప్పది ప్రాణము.
0: ప్రాణ ఈజ్ గ్రేటర్ దాన్ స్మృతి.
1: ప్రాణమే తల్లి, ప్రాణమే తండ్రి, ప్రాణమే గురువు, ప్రాణమే బంధువు, సర్వము ప్రాణమయమే.
0: He said, prana, the life, is the father, it is the mother, it is the guru, it is everything.
1: E praname rasasvarupamu, sarva rasamula yokka saramu.
0: This prana is the very essence of all the essences.
1: Dinine uparishattunandu rasovaisaha.
0: This has been described by Upanishads as rasovaisaha.
1: Kanuka, నీ యొక్క నామమాత్రము ఈ రసము ముందు ఏమాత్రము అన్నాడు.
0: దస్ సనత్ కుమార్ ఆస్క్ నారద, వాట్ ఈస్ దిస్ నామ కంపేర్డ్ టు రస.
1: కనుక ఈ ప్రపంచమంతా కూడా నామమాత్రముతో కూడినటువంటిది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ నామ.
1: నామునికి ఒక రూపము.
0: ఫర్ నామ దెర్ ఈస్ ఎ ఫామ్.
1: ఈ రూపనామము రెండు కూడా కల్పితములే.
0: దిస్ నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఆఫ్టర్ ఆల్ క్రియేటెడ్ వన్స్.
1: ఈ కల్పితమును త్యజించినప్పుడు శాశ్వతం మనకు తేలుతుంది.
0: వెన్ యూ గివ్ అప్ దాట్ విచ్ ఇస్ క్రియేటెడ్, యూ బి ఏబుల్ టు గెట్ అట్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: కనుక ఈ రూపనామముతో కూడినటువంటి జగత్తు కూడా అస్థిభాతి అనగా సత్చిత్ ఆనందంతో చేరినవి.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్
1: కనుక
0: అస్థిభాతి ప్రియం.
2: ఓంకారము లేనిటువంటి జగత్తు కాని వస్తువు కాని, బ్రహ్మము లేని వస్తువు కాని పదార్థము కాని, ఆత్మ లేని తత్వం కాని యథార్థము కాని ఈ జగత్తునందు కానరాదు.
0: Therefore, there is no object, nothing whatsoever in the world, which is not associated with Omkara, which is associated with Atma, and which is associated with Brahma.
2: Kanuka, mana tattamu, manam guttinchadaniki taginatvanta prayatnam cheyatame sadhana.
0: Therefore, real sadhana is to recognize our real nature.
2: Tana unikini tanu guttinchi vartinchadame manavuni yokka pradhanamaina kartavyam.
0: The most important duty of man is to conduct himself realizing his true nature.
2: Kanipinchina vanni kuda nu nityamule.
0: Everything that is seen is temporary and transient.
2: Dini aadharam chesukunnatundi de satyamu.
0: This is based upon truths.
2: Ee nityamunandu kuda satyam unnadi.
0: Even in mithya there is truth, satya.
2: Satyamunandu kuda nityam leelamai unnadi.
0: Even in truth there is mithya embedded in it.
2: కాని సత్యమునందు మిథ్యము, మిథ్యమునందు సత్యమును మాత్రమే విచారించడం కాదు మన యొక్క ప్రధాన గమ్యము.
0: Our goal is not to inquire into and find truth in mithya and mithya in
2: సత్యమును సత్యాన్ని గుర్తించాలి.
0: You have to find out the truth in truths.
2: ఇది ఏ ప్రధానమైన సాధన.
0: This is the primary సాధన.
2: ఈ సాధనకు సర్వత్రా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: For doing this sadhana, we have to recognize the existence of divinity everywhere.
2: Eko vasi sarvabhutantaratma.
0: Atma is in every living being.
2: Prati manavuni yantukulu nivasinchinatvantidi, prakashinchinatvantidi, prakatinchinatvantidi okkate, adi bhagavat tattvam.
0: There is only one which lives in every human being, which manifests in every human being.
2: కనుక అనేక మనం ఏకత్వాన్ని మనం గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై దిస్ వన్నెస్ ఇన్ ఆల్.
2: కనుక ఆత్మ అనగా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునందు మనం గుర్తించడానికి వీలు కాదు. సర్వత్రా నిండినటువంటిది.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ఆత్మ ఇన్ ఎ స్పెసిఫిక్ ప్లేస్. ఇట్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
2: అనగా వాక్కు మనస్సు ప్రాణం యొక్క చేరికలు.
0: That means a coming together of the world, walk, mind, manas and prana, this is atma.
2: Idi manasu kevalamu aharamayamainatundi.
0: Mind is full of or is creation of
2: manu yetti aharamunu bhujinchutumo manasu atti talampulato koodi untadi.
0: The thinking of the mind depends upon the type of food that you consume.
2: Kanuka manasu anetundi annamayamainatundi.
0: Therefore mind is full of ఫుడ్.
2: కనుక ఈ అన్నమయమైనటువంటి మనస్తత్వాన్ని వాక్మయమైనటువంటి దానితో సంబంధ బాంధవ్యము కలిపి తద్వారా ప్రాణమయంతో మనము ఏకం చేసినప్పుడే ఆత్మస్వరూపాన్ని దర్శించగలము.
0: వీ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ ఆత్మ వెన్ వీ బ్రింగ్ టుగెదర్ మైండ్ విచ్ ఇస్ ది ఫారం ఆఫ్ ఫుడ్.
2: అనగా మూడింటి యొక్క ఏకత్వమే ఈ ఆత్మస్వరూపం.
0: ఆత్మ ఈజ్ ది ఫారం విచ్ కంబైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
2: ఈ మూడు అక్షరములు చేర్చినప్పుడు ఏ విధంగా గాడ్ అని మనం అనుకుంటున్నామో అదే విధంగానే వాక్ ప్లస్ మైండ్ ప్లస్ ప్రాణం ఈజ్ ఈక్వల్ ఆత్మా అని.
0: జస్ట్ యాజ్ పుటింగ్ టుగెదర్ దీస్ త్రీ లెటర్స్ GOD ఆర్ కన్సిడర్డ్ యాజ్ గాడ్, పుటింగ్ టుగెదర్ వాక్ the world, mind and prana together will be equal to God.
2: Prapanchamantayu koodinatvantidi matter.
0: Matter is in the entire world.
2: Kanukani ee matter matter gaane manam unchakoodadu. Deeniki nityamaina satyamaina kunti oka tattvanni deeniki cherchali.
0: We should not allow the matter to remain as the matter.
2: Adi jagat anaga emiti? Matter plus being is called నేచర్ అని.
0: వాట్ ఈజ్ నేచర్? నేచర్ ఆర్ ద వరల్డ్ ఈజ్ మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ కాల్డ్ నేచర్. దిస్ ఈజ్ కాల్డ్ నేచర్.
2: కనుక ప్రపంచం అంటే ప్రత్యేకంగా లేదు. ఈ ప్రపంచంలో కూడా మ్యాటర్తో పదార్థములతో ఆత్మ కూడి ఉంటున్నది.
0: Therefore, in the world, you will not be able to just get Atma separately. When the matter comes together with Atma, that is the world, that is the universe.
2: ఈ సత్తనేటువంటి లేకుండా ఈ యొక్క అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి మనకు కారణాలు. Without such being the basis, you would not be able to just have a correct view of the
3: Mark Chandana 20 Padarthamato, Mark Chandana 20 Yoka Daivatam Cheriuntunadi.
2: The matter which undergoes change is associated with God, which does not change at all.
3: Daniye, you know, the scientist antarpudanu, matter and energy and all.
2: Scientists of today have described that as matter and energy.
3: Energy and shakti.
2: Energy refers to shakti or power.
3: But padarthamunandukudanu daniki sambandhinchinatundi shakti untundi.
2: In every object in the world, it has its own power, its own strength.
3: Kanaka energy ni enatundi oka matter ledu.
2: There is no matter which does not have energy in it.
3: అదే విధంగానే ఆత్మ లేనిటువంటి స్థానము, ఆత్మ లేనిటువంటి రూపము, ఆత్మ లేని పదార్థము జగత్తు అందు లేదు.
2: ఇన్ ది సేమ్ వే దర్ ఇస్ నో ఆబ్జెక్ట్ నో బీయింగ్ హూ డు నాట్ హ్యావ్ ఆత్మ ఇన్ ఇట్.
3: కనుక యుక్తి అనంతత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించినప్పుడు సర్వము మనకు అర్థమవుతుంది.
2: వెన్ యూ రికగ్నైజ్ ఆత్మ విచ్ ఇస్ ఇన్ఫైనైట్, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్.
3: అంతా ఒక్కటే.
2: There is only one, everything is one.
3: Nenu veru, neevu veru kaadu.
2: I am not different and you are not different from me.
3: Desham veruga undavachchu.
2: The physical bodies may be different.
3: Peru veruga undavachchu.
2: Names may be different.
3: Kaani andulo undinatvanti yokka jeeva shakti okkate.
2: But the bodies which embody that divine essence
3: chudandi one. Ikkada pedda light banchi untundali.
2: Here you can see these big lights.
3: Kani akkada omkaramto velugutundadi light.
2: There is one light omkara
3: adada konni konni chinna chinna bulbs anta velugutundadi.
2: There are quite a few small bulbs also which are lighting.
3: Akkada pedda pedda tubes anta velugutundadi.
2: There are tube lights also there.
3: Aa tube yokka roopamu tube yokka naamamu pratyekanga undi.
2: The form of the tube light and the name are different.
3: ఈ దీపం యొక్క రూపము నామము వేరుగా ఉంటుంది.
2: Similarly, this same year, it has a different name and
3: ఆ దీపం యొక్క రూపము నామము వేరుగా ఉంటుంది.
2: That light also has a different name and
3: అన్నింటి యందు కరెంట్ ఒక్కటి.
2: But inside everything, there is only one type of current.
3: అదే విధంగానే మానవుని యొక్క ఆకారము నామమును ప్రత్యేకంగా ఉండవచ్చును, భిన్న భిన్నములుగా కనిపించవచ్చును, కానీ అందరి యందు కూడాను దైవత్వమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుంది.
2: In the same way, there may be different names for human beings, different forms are seen. But inside each human being, there is only one divinity which is permeating.
3: Bulbs lopala colors pratyekanga undavachchu.
2: In the bulbs, the color of the bulb may be a little different.
3: Voltage pratyekanga undavachchu.
2: There may be a difference even in terms of the voltage of the bulb.
3: Incha matram chetane manamu bedhamunu patincharadu.
2: But just because of such difference as superficial, we should not really consider them as different.
3: Lopala unnatvanti shakti tattvam okkate.
2: Inside, the power which runs through
3: Adi is Atma.
2: That is Atma.
3: Adi Brahmamu.
2: That is Brahma.
3: Adi Pranavamu.
2: That is Pranava.
3: Kanaka Pranavam veru, Brahmam veru, Atma veru kaadu.
2: Therefore, Pranava, Atma and Brahma are not really different from each other.
3: Atma yoga sthitilu.
2: There is no difference at all in between them.
3: Deeniki maroka udaharanam.
2: There is one more example for this.
3: ఉదయించేటువంటి యొక్క సూర్యుని యందు మూడు రంగులు ఉంటున్నాయి.
2: ఇన్ ది రైజింగ్ సన్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కలర్స్,
3: ఎరుపు, నలుపు, తెలుపు.
2: దే ఆర్ రెడ్, బ్లాక్ అండ్ వైట్.
3: ఇవి ఉదయించక పూర్వము నలుపుగా ఉంటాయి.
2: బిఫోర్ సన్ రైజెస్ ఫుల్లీ ఇట్ విల్
3: బి చీకటి అంటాం మనము.
2: దాట్ వి కాల్ ఇట్ అస్ డార్క్నెస్.
3: కనుక నేను ఉదయించే సమయం లోపల అది కొంచెం ఎర్రని రంగుగా మారుతూ వస్తుంది.
2: యాజ్ సన్ స్టార్ట్స్ ఎమర్జింగ్ దెన్ ఇట్ విల్ ది కలర్ విల్ చేంజ్ ఇన్ టు రెడ్ కలర్.
3: కానీ అది పూర్తి ప్రకాశించినప్పుడు అది తెల్లని రూపం ధరిస్తుంది.
2: వెన్ ది సన్ బిగిన్ షైనింగ్ ఫుల్లీ ది కలర్ చేంజెస్ ఇన్ టు వైట్ కలర్.
3: అదేవిధంగానే ఆత్మ ఒక్కొక్క స్థాయి ఉండినప్పుడు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తుంటాడు. జాగ్రత్తలో ఒక రూపమును, స్వప్నంలో మరొక రూపమును, సుషుప్తిలో మరొక రూపమును ధరించినట్టుగా ఉదయించక పూర్వము, ఉదయించే సమయంలో, పూర్తి ప్రకాశించే సమయంలో ఈ యొక్క సూర్యుని రంగులు ఏ విధంగా మారుతుందో, సూర్యుడు ఒక్కడే ఏ విధంగా ఉండగలడో, అదే విధంగానే ఆత్మ ఒక్కటే అయి ఉండేటప్పటికీ వివిధ స్థాయి అందు
2: వివిధ కాలములందు వివిధ స్థితులు ఎందు ఈ ఆత్మ యొక్క రూపములు ప్రత్యేకంగా మారుతుంటాయి. జస్ట్ యాస్ సన్ విల్ బి హావింగ్ డిఫరెంట్ కలర్స్ ఆల్దో సన్ ఈజ్ వన్ డిపెండింగ్ అపాన్ ఇన్ వాట్ స్టేజ్ హీఈస్ వెదర్ హీఈస్ బిఫోర్ ఎమర్జింగ్ ఇంటూ అండ్ దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హీ జస్ట్ సీన్ వెన్ హీ షైన్స్ ఫుల్ బ్లోన్. సిమిలర్లీ ఆత్మ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద స్టేట్ వెనక సులభంగా కొన్ని అర్థం చేసుకునే వాళ్ళనన్నా
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డ అది చేయండి అన్నారు.
0: అనదర్ థింగ్ విచ్ కెన్ ఎనేబుల్ అస్ టు అండర్స్టాండ్ క్లియర్లీ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ చైల్డ్.
1: వాడి 10 సంవత్సరములు అయ్యేటప్పటికి వాడిని బాయ్ అంటున్నాం.
0: అట్ ఇస్ బర్త్ వీ డిస్క్రైబ్ దట్ యాజ్ ఎ చైల్డ్. ఆఫ్టర్ 10 ఇయర్స్ వీ కాల్ ఇట్ ఎ బాయ్.
1: వాడి 35-40 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ వాడిని మ్యాన్ అంటున్నాం.
0: వెన్ హీ రీచ్ ది ఏజ్ ఆఫ్ 35 వీ కాల్ హిమ్ మ్యాన్.
1: కానీ అతనే 75 ఇయర్స్ 85 ఇయర్స్ వచ్చినప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటున్నాం.
0: వెన్ ది సేమ్ పర్సన్ రీచ్ ది ఏజ్ ఆఫ్ 75 or 85
1: కానీ అయినప్పటికీ అవస్థల చేత దీని రూపనామముల చేత అనేక విధమైన మార్పులు కలుగుతుంటాయి.
0: ది ఇండివిజువల్ పర్సన్ ఇస్ వన్ బట్ డిపెండింగ్ అపాన్ ది డిఫరెంట్ స్టేట్స్ యూ గివ్ డిఫరెంట్ నేమ్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియం
0: దీస్ ఫోర్ మేబీ జాగ్రత్త స్వప్న సుషుప్తి అండ్ తురియం.
1: ఈ 3 రకములైనటువంటి తత్వములు మన నేత్రములు ఎందే కనిపిస్తూ ఉన్నాయి.
0: These differences are seen only in our eyes.
1: కనుక ఆత్మస్వరూపమైనటువంటి యొక్క వాక్కు మనస్సు ఈ యొక్క ప్రాణము వాక్కు తేజోవంతంగా ఉంటుంటాది. మనస్సు అన్నమయమైనటువంటి కనుక నల్లని రంగుగా ఉంటుంది. వాక్కు ఎర్రని రంగుగా ఉంటుంటాది. ప్రాణము తెల్లని రంగుగా ఉంటుంది.
0: Similarly, the Atma. The Atma may have these 3 different forms. Vak, that is word, Manas, mind and Prana, this life principle. Vak will be red color. Manas, mind will be black color. And Prana will be white color.
1: Adi, mana kannu nandu, kosabhagam nandu, yarrani rangu untadi.
0: The end part of our eye, it will be reddish.
1: మధ్యలో ఉండినటువంటి యొక్క గుడ్డు నల్లని రంగుగా ఉంటుంది.
0: ఇది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఐ ఇట్ విల్ బి వైట్.
1: దీనికి చుట్టూ ఉండినటువంటిది తెల్లని రంగుగా ఉంటుంది.
0: ది వన్ విచ్ సరౌండ్స్ ఆల్ దిస్ ఇట్ విల్ బి వైటిష్.
1: కనుకనే ఈ 3 యొక్క ఆకారములు మన నేత్రం నుండే మనం చూడగలుగుతూ ఉన్నాము.
0: దీస్ 3 different forms కెన్ బి సీన్ ఈవెన్ ఇన్ అవర్ వెరీ ఐస్.
1: కనులోని పాపగా మనం కన్నెత్తి చూడాలి పరమాత్మని.
0: We have to see Paramatma as the child.
1: మన కన్ను దృష్టి ఉందే తానుండి మనకు అన్ని చూపుతూ ఉంటున్నాడు పరమాత్ముడు.
0: He is seen by our eyes and he is behind our eyes and he is directing everything.
1: అందులోనే మన ప్రతిబింబాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాము.
0: We can see our reflection in our own eyes.
1: కనుకనే ప్రతిబింబం అనేటువంటి ఒక జీవతత్వము బింబ అనేటువంటి యొక్క నేతృతత్వం నందు మనం ఏకత్వం గావించినప్పుడే అదే ఆత్మతత్వము.
0: ఓన్లీ వెన్ ది రిఫ్లెక్షన్ మర్జెస్ ఇట్సెల్ఫ్ విత్ ది ఆబ్జెక్ట్ దెన్ వెన్ ఇట్ బికమ్స్ యునైటెడ్ విత్ ద వన్ విచ్ ఈస్ ది బేసిస్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఆత్మతత్వం.
1: ఆత్మతత్వం అనగా ఎక్కడో మనం విచారించనక్కర్లేదు. పెద్ద పెద్ద గ్రంథాలు మనం చదవనక్కర్లేదు. ఆత్మనే లేకుండా మనమే లేము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: To recognize this principle Atma, there is no need for reading big books. There is no need for looking and inquiring elsewhere.
1: దీనినే మనం అప్పుడప్పుడు చెప్తున్నాం. The one you think you are.
0: The same thing has been explained different times. One,
1: నీవు కేవలం ఉద్దేశమైనటువంటి బాహ్య దృష్టితే బహిర్ముఖమైనటువంటి యొక్క జాగ్రత్త దృష్టితే నువ్వు చూడటం లేదా. నీవు ది వన్ యూ థింక్ యు ఆర్.
0: From the external vision, in a bodily sense, when you see, there is one, and that is, you are the one that you think that you are.
1: Manam konta antarmukham mana drishtini praveshinchinappudu, the one others think you are.
0: When we turn our thinking a little inward, then
1: ee rendintini vismarinchi mana yokka drishtini konta varaku nu marinta lotunaku pampinchinappudu, the one you really are, ade atma drishti.
0: When you make your vision go deep inside yourself, then your real nature will come, the one you really are.
1: Nee dehanni chudaddu, nee manasunu chudaddu, ee yokka aatmanu chudu.
0: Don't look at the body. Don't care for the mind. Go inside and look at the Atma.
1: నీ యందు ఉండినటువంటి ఆత్మనే అందరి యందు ఉంటుండాలి.
0: Atma, who is found in yourself, is found in everyone else also.
1: సర్వత్రా ఈ ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటే ఇంకా ఈ రాగద్వేషములకు మనకు ఏమాత్రము అవకాశములు ఉండవు.
0: If you can recognize the Atma as existing everywhere and everyone, there cannot be any question of hatred and liking. అప్పుడు
1: మనం ఆశించినటువంటి సత్యవాక్కు,
0: then only we'll be able to just accomplish
1: dharma pravartana,
0: truth, right conduct,
1: shanti chittamu,
0: heart full of peace,
1: prema tattvamu,
0: the principle of love.
1: Ee naligunti yokku ekatvam cheta anni vidala prashanti manaki yerpadutundi, ade ahimsa.
0: By accomplishing all these four things we'll be also able to enjoy ahimsa, non violence.
1: Kanuka mottamodata మనం ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఇతరులకు చెప్పుట కూడాను సాధ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విత్ ఇన్ అవర్ సెల్స్ వీ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టీచ్ అదర్స్ వాట్ దిస్ మీన్స్.
1: ఇందులో ప్రవేశించినటువంటి అధ్యాపకులు 30 దేశాల నుంచి వచ్చారు.
0: ది పార్టిసిపెంట్ టీచర్స్ ఇన్ దిస్ వర్క్ షాప్ దే హావ్ కమ్ ఫ్రమ్ 30 కంట్రీస్,
1: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, నేపాల్, రష్యా, సౌత్ ఆఫ్రికా. వీళ్ళు కొన్ని విధములైనటువంటి సందేహాలతో పల స్వామిని ఈ సందేహ నివారణార్థమై కొంత ఒక చీటీలు రాసి పంపించారు.
0: టీచర్స్ కమింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్, నేపాల్, ఆస్ట్రేలియా, రష్యా, దే హావ్ సెంట్ ఎ ఫ్యూ స్లిప్స్ రైజింగ్ సమ్ డౌట్స్ సీకింగ్ క్లారిఫికేషన్.
1: మా రష్యా లోపల ఈ విధమైనటువంటి ప్రచార ప్రబోధలు సల్పటంకు కొంచెం కష్టమవుతుందని, ఇంకా ఆస్ట్రేలియా లోపల అనేక రకములైనటువంటి యొక్క అలజడితో కూడి ఉండటం చేత అక్కడ కూడాను ఈ మానవతా విలువలు అనేటువంటివి ఏ విధంగా మేము అభివృద్ధి గావించాలి అని వారిలో కొంత సందేహాలు కలుగుతూ వచ్చాయి.
0: దే హావ్ ఎంటర్టైన్ సర్టన్ డౌట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రష్యా, హౌ టు గో అబౌట్ టీచింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ in that particular country. Similarly in Australia also there are so many problems which are facing, how to go about teaching these values in Australia.
1: నా ఉద్దేశం ఏమనగా రష్యా, చైనా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, ఇటలీ, ఏ దేశమైనప్పటికీ అందరూ మానవ జాతికి చెందిన వారే.
0: స్వామి's view is that to whichever country they belong, whether the people belong to Russia, China, Germany, Japan,
1: ఈ మానవత్వాన్ని గుర్తించడం అత్యవసరం.
0: They are all human beings. In the very first instance, they should recognize the human nature.
1: కొన్ని బాహ్య ప్రపంచమునందు కొన్ని విధములైనటువంటి యొక్క అడ్లు కలుగుతూ ఉంటాయి.
0: But in a worldly sense, you may be facing some problems.
1: ఇప్పుడు ఆస్ట్రేలియాను ఒకటి తీసుకోండి.
0: Take for example Australia.
1: ఈ ఆస్ట్రేలియా లోపల ఇంగ్లీష్ భాష కాని,
0: in Australia, English language,
1: అనగా చరిత్ర హిస్టరీ కాని,
0: హిస్టరీ,
1: జాగ్రఫీ భూగోళ శాస్త్రం కాని,
0: జాగ్రఫీ,
1: దీని యొక్క విషయములు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి ఉద్రేకంతో కూడి ఉంటుంటాయి. టెక్స్ట్ బుక్స్ అంతా కూడాను,
0: టెక్స్ట్ బుక్స్ విత్ రెఫరెన్స్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ అండ్ జాగ్రఫీ విల్ బి హావింగ్
1: వైలెన్స్ తో కూడినటువంటివి.
0: దీస్ టెక్స్ట్ బుక్స్ విల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ హైలీ వైలెంట్.
1: వారి చదువులే ఆ విధంగా ఉంటున్నప్పుడు మనము ఈ ప్రశాంతమైనటువంటి యొక్క వాతావరణాన్ని అందులో మనము ప్రవేశపెట్టడం అనేటువంటిది ప్రప్రథమం కొంచెం కష్టతరంగా ఉంటుంది.
0: ఇఫ్ దేర్ టెక్స్ట్ బుక్స్ అండ్ దేర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ఫుల్ ఆఫ్ వయలెన్స్, ఇట్ మే బి డిఫికల్ట్ టు ఇంట్రడ్యూస్ సచ్ పీస్ఫుల్ థింగ్స్ ఇన్ ది బిగినింగ్. దేర్ మే బి సమ్ డిఫికల్ట్.
1: వారి హృదయాలంతా కూడా కేవలము ఉత్ప్లవంగాను క్రోధంగాను ఒక విధమైనటువంటి యొక్క అలజడిగాను ఉంటుంటాయి.
0: దేర్ హార్ట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ అజిటేషన్, ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, ఫుల్ ఆఫ్
1: వైల్డ్. దానికి కూడా ఉద్రేకం ఎక్కువగా ఉంటుంటాది.
0: ఫర్ ఎవ్రీథింగ్ దే గెట్ ఎక్సైటెడ్.
1: ఈ సమయం లోపల మనము ఈ మానవతా విలువ అనేటువంటిది ఒక ప్రభుత్వంతో ఏమాత్రము సంబంధం లేకుండా మనము భక్తులు మాత్రమే బాల వికాస్ నందు లేక భక్తుల యొక్క సమూహం నందు ఈ యొక్క మానవతా విలువలు క్రమక్రమేణా మనం అభివృద్ధి గావించుకుంటూ వస్తాం. మంచిది.
0: ఇన్ సచ్ కంట్రీస్ without having anything to do with the government, in our own organizations like Bal Vikas etc, we should undertake activity in a small scale and with reference to our own devotees.
2: కనుక మొట్టమొదట మనము ఈ రష్యాలో, సౌత్ ఆఫ్రికాలో, ఫ్రాన్స్ లో, ఈ విధమైనటువంటి మీరు రాసినటువంటి కొన్ని ఆస్ట్రేలియాలో కొంత ప్రభుత్వంతో ఇప్పుడు సంబంధం పెట్టుకోనకుండా ప్రత్యేకంగా మన సంస్థల వారితోనే ఈ సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి పరచుకుని బాల వికాసం స్టార్ట్ చేసి తద్వారా దీనిని వ్యాపింప చేసుకోవటం అత్యవసరం. అది చాలా మంచిది.
0: ఇన్ సచ్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, రష్యా, ఇట్ మే బి డిజైరబుల్ నాట్ టు హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్. వీ కెన్ స్టార్ట్ బాల వికాస్ క్లాసెస్ అండ్ అండర్టేక్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్.
2: క్రమక్రమేణా వారే దీని యొక్క సత్యాన్ని గుర్తించి వారే దీనిని ఆశిస్తూ వస్తారు.
0: Gradually, the government also will realize their worth and their value. They themselves will seek such things to be introduced.
2: Kevalam Satya Sai education and human value unte varu emito idi Bharatadeshamlo pratyekanga oti prarambhinchinatundi samastha emo anukuntaru kanaka vaaru kramakramena deenini artham cheskovatane varaku kudanu manamu deenini mana samasthala dwaraane manam kontha varakunu abhirudhi gaavinchukovatam uttamam.
0: When the government see or the name such as Satya Sai education in human values, they may be thinking that this is an organization which is relevant and useful only for Bharat. They may not be understanding. In the beginning, therefore, we'll have to undertake this in Bal Vikas classes and develop our own activity in a gradual way.
2: Kunta Nepal nunchi vachinatvanti టీచర్స్ అందరికీ ఈ నేపాల్ ప్రభుత్వం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క హ్యూమన్ వాల్యూకు తగినటువంటి అవకాశం ఇస్తుందో ఇవ్వదో అనేటువంటి అనుమానాస్పదంతో వారు స్వామిని ప్రశ్నిస్తూ వచ్చారు.
0: సమ్ టీచర్స్ హావ్ కమ్ ఫ్రమ్ నేపాల్ విత్ ఎంటర్టైనింగ్ సర్టన్ డౌట్స్ వెదర్ ద నేపాల్ గవర్నమెంట్ వుడ్ అలౌ ది ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ, హావ్ ఎక్స్ప్రెస్ దేర్ డౌట్స్ టు స్వామి.
2: ఇంకా కొంతమంది టీచర్లకు చిన్న చిన్న పిల్లలకు ఏ విధంగా మేము బోధించాలి, వారికి సరైనటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ భావములు వారికి ఏ విధమైనటువంటి మార్గంలో మేము అందించాలి అని కొంత సందేహంతో రాస్తూ వచ్చారు.
0: ఏ ఫ్యూ అదర్ టీచర్స్ హ్యావ్ రేజ్ ది క్వశ్చన్ యాజ్ టు వాట్ మెథడ్ షుడ్ బి యూజ్ టు టీచ్ స్మాల్ చిల్డ్రన్ దీస్ గ్రేట్ వాల్యూస్ సచ్ యాజ్ ట్రూత్, రైట్ కాండక్ట్, పీస్, నాన్ వైలెన్స్ అండ్ లవ్.
2: ముఖ్యంగా అధ్యాపకులు ఈ సత్యమును తమ ఆచరణలో పెట్టడానికి మొట్టమొదట ప్రయత్నించాలి.
0: ప్రైమరీలీ అండ్ బేసికలీ ద టీచర్స్ విల్ హావ్ టు ప్రాక్టీస్ ది
2: చూచినది చూచినట్టుగా, విన్నది విన్నట్టుగా, చెప్పినది చెప్పినట్టుగా, చేసినది చేసినట్టుగా చెప్పడం సత్యమని ఈ ప్రాప్తమైనటువంటి ఈ జగత్తునందు దీనిని విశ్వసిస్తూ ఉంటారు.
0: ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ పీపుల్ బిలీవ్ ట్రూత్ యాజ్ uttering whatever you have seen as you have seen and whatever you heard as you have heard, whatever you have noted as you have noted, things as they are to the senses must be expressed in that particular sense.
2: Kaani,
0: that is called truth.
2: Idi konta pramadamulaku guri avutundi.
0: This may lead to some problems.
2: Yettanaga deene aneka vidhamuluga kodanu Bhagavad Gita yandu kodanu Geetacharyudu cheppadu. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్. సత్యమైనప్పటికి అది ప్రీతిగాను హితం గాను.
0: ఈవెన్ ఇన్ భగవద్గీత గీతాచార్య హాస్ డిక్లర్డ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ టెలింగ్ ట్రూత్, ట్రూత్ మస్ట్ బి టోల్డ్ ఇన్ సచ్ వే.
2: సత్యం సత్యమని అది కొంచెము ఇతరులకు బాధ కలిగించేటువంటిది, అప్రీతి కలిగించేటువంటిది మనం చెప్పకూడదు.
0: ఇట్ మస్ట్ బి ప్లెజెంట్, యు షుడ్ నాట్ బి హర్టింగ్. Such hurting and unpleasant things need not be told.
2: Dinine satyam bruyat priyam bruyat na bruyat satyam apriyam.
0: The same thing has been just said, that speak the truth, speak it pleasantly, don't speak unpleasant truth.
2: Oka chinna udaharanam untundali.
0: One small example.
2: Okaru chakkaga naduvulenatundi paristhithilo untuntadu, kaalu koncham oka polio lo edo vachi koncham nishaktito untadi.
0: Let us say that there is a person who is lame, who might have suffered from polio and therefore he is not in a
2: position to walk.
0: He can't walk straight.
2: Idi satyame.
0: This is truth.
2: Kaani kaalu lenatundi satyame ani nadachadam chetakadani satyame ani idi o kuntivada ra ante valiki enta baadha kalugutundi.
0: While it is a fact that he is not able to walk, he is lame in fact, calling him as oh lame person you come here would be rather hurting to him.
2: Kanuka ee samayam lopala satyamainappudiki atani peru petti panam pilustam, ఒరే బ్రదర్ కమాన్ అని పిలుస్తాం. ఈ రకంగా మనం పిలవచ్చును కానీ ఈ సత్యమైన ఓ గుడ్డివాడారా, ఓ కుంటివాడారా, ఓ నల్లటి వాడారా అంటే వారికి చాలా బాధ కలుగుతుంది. సత్యమైనప్పటికీ ఈ యొక్క దీన్ని మనం ఈ రకంగా మనం ఉపయోగించరాదు.
0: సపోజ్ యు ఆర్ కాలింగ్ ఏ పర్సన్ హూ ఇస్ బ్లైండ్, హూ ఇస్ డార్క్ కాంప్లెక్షన్ ఆర్ హూ ఇస్ లేమ్, ఇఫ్ యూ కాల్ హిమ్ యాజ్ సచ్ ఇట్ ఇస్ రాదర్ హర్టింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కాల్ హిమ్ యాజ్ ఓ బ్రదర్ యూ కమ్ హియర్ ఆర్ ఇఫ్ యూ కాల్ హిమ్ బై హిజ్ నేమ్ దెన్ ఇట్ వుడ్ బి రాదర్ ప్లెజెంట్ అండ్ ఇట్ వుడ్ బి యాక్సెప్టబుల్ టు హిమ్.
2: వానికి ప్రియం కదా అనుకుని మనం అసత్యంతో వాడిని వర్ణించి పైకి ఎత్తరాదు.
0: అనదర్ ఎక్స్ట్రీమ్ ఈస్ to make it very pleasant to him, you should not utter lies and praise him.
2: ee satya satyamulaku rendittikini kontha varakunu koncha samdigdha avastha kaliginappudu neevu kontha varakunu silent ga untam manchidi.
0: When you are not able to decide whether you have to utter the truth which is pleasant or whether you are going to utter an untruth, the best thing is observe silence.
2: Kanuka pillalu yandu ee satyamunu ee vidhanga variki bodhinchalatunte nayana సత్యం అనేటువంటిది భగవత్ స్వరూపం.
0: వెన్ యూఆర్ టీచింగ్ ది చిల్డ్రన్ యూ హావ్ టు టీచ్ ది చిల్డ్రన్ ఎ చైల్డ్ ట్రూత్ ఈస్ ది ఎలాంటి పరిస్థితి
2: ఎందుకూడదు ఇతరులను బాధించక ఉన్నది ఉండినట్టుగా నీవు చెప్పడంలో కూడాను కొంచెం ముందు వెనుక యోచన చేసుకుని దీన్ని ఉపయోగపెట్టుకోవాలని చెప్పాలి.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ యూఆర్ స్పీకింగ్ యూ హావ్ టు స్పీక్ ట్రూత్ విచ్ ఇస్ ప్లెజెంట్ షుడ్ నాట్ హర్ట్.
2: సత్యం ప్రారంభంలో మనకు కొంతవరకు కష్టం కలిగిస్తుంది.
0: ఇన్ ది బిగినింగ్ to speak truth it may be a little difficult,
2: kani kramakramina adi manaku sahajam aipothundi.
0: Gradually it becomes your second nature.
2: Satyamu nijamuga satyanni vicharisthi idi trikala bhajyam satyam, idi moodu kalamulaku atheetamainukuntadi.
0: Truly speaking, truth transcends all the three times.
2: ఇప్పుడు మనం చెప్పేటువంటి సత్యములు అంటే సత్యంగా మనం భావిస్తున్నాం, కాదు కాదు ఇవి నిజము అని చెప్పవచ్చు.
0: Uttering things which are facts may be called as facts, but it cannot be called truth.
2: ఇప్పుడు నేను చూచినప్పుడు ఆ వ్యక్తి ఒక టోపీ వేసుకున్నాడు, ఒక స్వెటర్ ధరించాడు.
0: When I have looked at that particular person, he is wearing a sweater and he is wearing a cap.
2: నేను చూచినప్పుడు టోపీ పెట్టాడు, స్వెటర్ వేసుకున్నాడు.
0: At that particular point of time when I look,
2: సత్యము నిజముగా సత్యాన్ని విచారిస్తి ఇది త్రికాల భాజ్యం సత్యం, ఇది మూడు కాలములకు అతీతమైనటువంటిది.
0: ట్రూలీ స్పీకింగ్ ట్రూత్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్స్.

0: ఈజ్ వేరింగ్ ఎ క్యాప్. నేను చూసినప్పుడు టోపీ పెట్టాడు, స్వెటర్ వేసుకున్నాడు. అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఐ లుక్ అట్ హిమ్, హీ వాజ్ వేరింగ్ క్యాప్ అండ్ స్వెటర్. కానీ రేపటి దినము అతను టోపీ తీసివేయచ్చు, చలి లేదని స్వెటర్ తీసివేయచ్చు. బట్ టుమారో ది సేమ్ పర్సన్ మైట్ రిమూవ్ ద క్యాప్ అండ్ ఆల్సో ద స్వెటర్. కాదు కాదు, అతను టోపీ ధరించి స్వెటర్ వేసుకున్నటువంటి వాడు నేను చూచినాను, అది సత్యం అంటే అది సత్యం కాదు, అది నిజము. తాత్కాలికంగా నీవు చూచినప్పుడు ఏ డ్రెస్ లో ఉన్నాడో దానిని నిజం అంటారు. సత్యం అంటే అది కాదు. భూత భవిష్యత్ వర్తమాన కాలం ఎందుకు ఒకే రూపాన్ని ధరించినటువంటిది సత్యం. దిస్ పర్సన్ హూ చేంజెస్ ద డ్రెస్ ద నెక్స్ట్ డే కెనాట్ బి డిస్క్రైబ్ బై ది సేమ్ క్యాప్ అండ్ స్వెటర్ పర్సన్. కనుక సత్యం అనేటువంటిది రెండు రకములుగా మనం ఈనాడు జగత్తులో అనుభవిస్తున్నాము. దేహ బుద్ధితో అనుభవించేటువంటి సత్యము ప్రాపంచిక సత్యము, ఆత్మబుద్ధితో అనుభవించేటువంటి సత్యము దైవ స్వరూపము. ట్రూత్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఎ ఫిజికల్ బాడీలీ సెన్స్ ఈజ్ ఓన్లీ ట్రూత్. ట్రూత్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ అండ్ విత్ ఆత్మ సెన్స్ దట్ ఈస్ రియల్ ట్రూత్. కనుక ఈ పిల్లలకు ఇప్పుడు మొట్టమొదట ఈ దేహ బుద్ధితో సంబంధమైనటువంటి ఒక సత్యాన్ని మనం బోధిస్తూ రావాలి. ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ while teaching children, we have to teach children which is with reference to the physical body alone.
1: కొంతమంది అధ్యాపకులు ఈ బాలబాలికలను ఏ వయసు వరకు కూడాను అనగా కో ఎడ్యుకేషన్ చేర్చి మనము పాఠములు చెప్పటం మంచిది అని ప్రశ్నించారు.
0: వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ఎ ఫ్యూ టీచర్స్ ఈజ్ టిల్ వాట్ ఏజ్ ఇన్ వన్స్ లైఫ్ కెన్ దర్ బి కో ఎడ్యుకేషన్.
1: ఈ కో ఎడ్యుకేషన్ అనేటువంటిది మన సత్సాయి బాల వికాస్ నందు కానీ హ్యూమన్ వాల్యూలో కానీ నా ఉద్దేశము 5 మొదలుకొని 12-14 సంవత్సరం వరకు మాత్రమే వారిని ఇరువురిని చేర్చి బోధించడం మంచిది.
0: స్వామి వ్యూస్ దట్ బిట్వీన్ 5 and 12 or 14 దేర్ కుడ్ బి బాల్ వికాస్ క్లాసెస్ ఆర్ EHV ఆర్గనైజ్డ్ ఆన్ కో ఎడ్యుకేషన్ బేసిస్.
1: అందున ఈ బాల వికాస్ టీచర్స్ అందు చాలా వరకు స్త్రీలు అధికంగా ఉండటం చేత ఈ పెరిగేటువంటి పిల్లల యొక్క పరిస్థితులను స్త్రీలు అరికట్టడానికి సాధ్యం కాదు.
0: వన్ మోర్ పాయింట్ టు బి నోటెడ్ హియర్ ఈస్ యాజ్ మోస్ట్ ఆఫ్ ది బాల వికాస్ టీచర్స్ ఆర్ లేడీస్ ది గ్రోయింగ్ బాయ్స్ కెనాట్ బి కంట్రోల్డ్ బై దెమ్.
1: కనుక 12-14 సంవత్సరం దాటిన తర్వాత మగపిల్లలను వేరు ఆడపిల్లలను వేరు చేసి వారికి మగపిల్లలకు మగవారు ఆడపిల్లలకు ఆడవారు బోధించడం మంచిది.
0: ఆఫ్టర్ క్రాసింగ్ ది ఏజ్ ఆఫ్ 12 or 14 ఇట్ ఈస్ బెటర్ టు సపరేట్ బాయ్స్ ఫ్రమ్ గర్ల్స్ అండ్ లేడీ టీచర్స్ కుడ్ టేక్ అప్ టీచింగ్ ది గర్ల్స్ అండ్
1: ఆడపిల్లలు కూడా మగ అధ్యాపకులు బోధించడానికి అవకాశం ఉంటుంటారు.
0: ది జెంటిల్మెన్ టీచర్స్ ఆల్సో కెన్ టీచ్ ది గర్ల్స్.
1: కారణం ఏమనగా పెరిగేటువంటి మగపిల్లలు ఆడవారి మాటలు లక్ష్యం చేయరు.
0: ది గ్రోయింగ్ బాయ్స్ వుడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్
1: వారంటే కొంత భయం కూడా ఉండదు.
0: దే వుడ్ నాట్ బి ఎక్సర్సైజింగ్ ఎనీ కంట్రోల్ ఆర్ ఎనీ ఫియర్.
1: కనుక ఈ వినయ భయ విశ్వాసముల లోపల భయం కూడా ఒక అవసరమే. కనుక ఇది మగ అధ్యాపకుల దగ్గరనే ఈ పిల్లల్ని పెట్టి కొంతవరకు వీరికి అభ్యసించడం మంచిది.
0: అమంగ్ ఒబీడియన్స్ faith and fear, fear also has its own place. Therefore, it is better that those boys are entrusted to the gentleman lecturers so that they would be able to manage teaching this
1: unique program. Adhikanga sandeha padeyatunte vishayamlo okati untundadi adi emitanaga memu ye vidhanga bodhinchali. Inka kontha mandi prashna vesaru, kontha mandi angahinuluga untaru, telivi takku pillaluga untuntaru. ఇలాంటి పిల్లలకు మేము ఏ విధంగా బోధించాలి అని ప్రశ్నిస్తూ వచ్చారు.
0: దేర్ ఇస్ వన్ క్వశ్చన్ విచ్ ఈస్ పుట్ బై ఎ నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ దట్ ఈస్ హౌ టు టీచ్ పీపుల్ హూ ఆర్ రియలీ మెంటలీ రిటార్డెడ్ ఆర్ హూ ఆర్ రియలీ వీక్ హూ మే బి హావింగ్ సర్టన్ డిఫెక్ట్స్ ఇన్ దెమ్.
1: తెలివి తక్కువ పిల్లలకు మనం ఏ విధంగా బోధించాలి అనేటువంటి ప్రశ్న వేయటం వారు వారికి తెలివి తక్కువ అని నా ఉద్దేశం.
0: టు పుట్ ఏ క్వశ్చన్ as to how to teach students who are mentally, intellectually weak, to put such a question, these people themselves do not have enough of intelligence.
1: Mana education and human value telivi galiginatunte vare artham cheskolekapoyinappudu telivi leinatunte variki manam ye vidhanga manam bodhinchi prayojanam enti.
0: If people who are having normal intelligence etc., if they themselves cannot understand our education in human values, what is the use of

0: టీచింగ్ దోస్ చిల్డ్రన్.
1: కనుక మొట్టమొదట ఈ తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తుల లోపల తగినటువంటి యొక్క భద్రతను మనం అభివృద్ధి పరచుకుందాం.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ we have to develop our program
1: telivitelu leinatundi biddalaku manchi chakkaga variki utsahakaranga variki nirutsaha parchaleinatundi oka chinna chinna kathalu ganu bhagavati oka charitralu ganu variki bodhinchadaniki prayatninchali.
0: The education in human values program can be given for children who are quite normal and people who are mentally retarded or a little weak. You can tell some stories and
1: certain ee angahinamainatundi oka biddalnu telivi takkuvainatundi biddalaku వారి ఈ అంగహీనమైనటువంటి యొక్క స్థితిని మర్చిపోయేటువంటి యొక్క కథలుగా వారికి బోధించాలి.
0: ఫర్ పీపుల్ హు ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్ యూ హావ్ టు గివ్ స్టోరీస్ విచ్ విల్ మేక్ దెమ్ ఫర్గెట్ దెర్ ఓన్ వీక్నెసెస్ అండ్ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్సెల్వ్స్.
1: నాయన, నీవు ఈ అంగహీనుడని నీవేమాత్రం యోచించనక్కర్లేదు. దైవ సృష్టిలో ఇది కూడా ఒక సాధారణ నిమిత్తం ఏర్పడింది అని వాళ్ళకి చక్కగా ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించేటువంటి చిన్న చిన్న కథలుగా వారు చెప్పి వారికి భగవత్ విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయాలి.
0: ఓ చైల్డ్, డోంట్ ఫీల్ సారీ దట్ యువర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. వెల్, ఈవెన్ దట్ మే బి మెంట్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ సాధన అండ్ దట్ వే వీ హావ్ టు ఫిల్ ఇన్ దెమ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ గివ్ దెమ్ ఎ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: భారతీయుల యొక్క చరిత్రలందు సాధు సంతులు ఉండేటువంటి వారిలో అనేక రకమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: Among the saints in the history of Bharat, there are quite a few saints who have different approaches towards things and life.
1: భగవంతుణ్ణి ప్రేమించి అనేక విధములుగా తనను ప్రార్థించి తనను పొందే నిమిత్తమై అనేక సాధనలు సల్పినటువంటి వాడు సూరదాసు.
0: సూరదాస్ ఈజ్ వన్ who loved God dearly and who undertook different types of sadhana and who enjoyed the
1: divakaru samayalo krishnudu pratyakshamayi suradasu nannu chudalanukuntunnava neeku kannulu levu kannulu icheda ani prashninchadu.
0: Once it so happened Krishna appeared before Suradas and addressed him, well, do you want that I should give you the eyes back? He was a blind person.
1: Krishna, inka nannu mayalo munchutunnava ఈ చర్మ చిచ్చుడితో చూచేటువంటి యొక్క చూపు చూపునా? కాదు కాదు, నా అంతర్ముఖమైనటువంటి యొక్క జ్ఞాన చిచ్చును నాకు ప్రసాదించమని కోరాడు.
0: సూరదాస్ అడ్రస్ కృష్ణ, కృష్ణ, ఆర్ యూ స్టిల్ టెస్టింగ్ మీ అండ్ పుటింగ్ మీ బ్యాక్ ఇన్ టు ది డెల్యూషన్ అండ్ ఇల్యూజన్స్? ఈజ్ ది సైట్ విచ్ ఈస్ విజిబుల్ ఫార్ దిస్ ఐ, ఈజ్ దట్ ది రియల్ వరల్డ్? యు గివ్ మీ ది ఇన్నర్ ఐ.
1: కన్నులున్నటువంటి వారు ఎన్ని కోట్ల మంది లేరు? వారంతా నిన్ను చూస్తున్నారా?
0: How many crores of people are there in the world who have got the physical eyes?
1: ఈ ప్రపంచంలో శ్రోత్రములు ఉన్నటువంటి వారు ఎన్ని కోట్ల మంది లేరు? వారందరూ నీ మురళిగానమును వింటున్నారా?
0: How many crores of people are there who have got the ears but have they been able to listen to the song played on your murali?
1: ఈ విధంగా అడుగుతూ వచ్చాడు కృష్ణుని సూరదాసు. కళ్ళుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరైరి.
0: Suradas began asking questions with Krishna. There are so many people who have got the eyes, but they have not been able to get a beautiful vision of the deity.
1: Cheriyundi chevatulai ati manoharamaina niganamalimpa nerarairi.
0: Although they are having ears, they have not been able to learn the art of listening to the melodious music which are playing on your flute.
1: Pankajamandu paramatma gundiyu పాడు సంసారంబు కోరిరేరి.
0: ఆల్దో పరమాత్మ ఈజ్ అవైలబుల్ టు దెమ్ వెరీ ఈజీలీ, స్టిల్ దే ఆర్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ది ఓన్లీ లైఫ్ అండ్ ద ఫ్యామిలీ లైఫ్.
1: కోరిన పలమిచ్చు కల్ప వృక్షం ముండ పెరటి పుష్పమునకై ప్రీతి.
0: వెన్ దెర్ ఈస్ ఎ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ విచ్ కెన్ గివ్ వాట్ ఎవర్ ఈజ్ ఆస్క్డ్ ఫార్, వై షుడ్ వన్ ఆస్పైర్ టు గో టు ద
1: నడిగిన పాలిచ్చు కవధేను ఊరాగ ధననిచ్చి ఆవును కొనగనేల.
0: వెన్ దెర్ ఇస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ కెన్ గివ్ ది నెక్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్క్, వై షుడ్ వన్ గో ఇన్ సర్చ్ ఆఫ్ ద మిల్క్.
1: కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేల.
0: When there is Meru mountain which is full of gold, silver and precious metals, why should one go in search of
1: Krishna? Na sarvasvamu nivai undaga nenu koredunti emti naaku ee netramulu akkaraledu.
0: Oh Krishna,
1: nirantaramu nee satya nityamainatundi oka tattvanni nee hrudayanni nee premanu ee oka aanandanni anubhavinchetundi aalakinchetundi oka netranu naaku andinchamannadu.
0: ఓ కృష్ణ, వెన్ యు ఆర్ మై ఎవ్రీథింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫార్? డూ ఐ ఆస్క్ ఫార్ ది ఫిజికల్ ఐస్?
1: కనుక ఈ నేత్రము లేనటువంటి పిల్లలకు మనం ఈ విధంగా బోధిస్తూ రావాలి. నాయన ఉన్నారు, ఎంతో మంది కోట్ల మంది ఉంటున్నారు నేత్రములు గల వాళ్ల వల్ల ఏమి జరుగుతుండాలి? అంతే కాదు కాదు, నీ నేత్రాన్ని అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో, నీ దైవత్వాన్ని నీవు దర్శించడానికి ప్రయత్నించు అని ఆ ఉత్సాహ ప్రోత్సాహాలు ఆ పిల్లలకు అందిస్తారా రావాలి.
0: సపోజ్ దర్ ఇస్ అ బ్లైండ్ చైల్డ్, యు షుడ్ టెల్ ది బ్లైండ్ చైల్డ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ది ఫిజికల్ ఐస్. దర్ ఆర్ సో మెనీ క్రోస్ ఆఫ్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ది ఐస్. డెవలప్ యువర్ ఇన్నర్ విజన్, ఎంజాయ్ ది కంపెనీ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్. దట్ వే యూ షుడ్ స్పీక్ టు దెమ్ ఎన్కరేజింగ్లీ, ఫిల్లింగ్ దెమ్.
1: కనుక అధ్యాపకుడు ఏ స్థాయిలో ఏ ఏ వ్యక్తికి ఏ పరిస్థితి ఎందు ఏ విధంగా బోధించాలనేటువంటి విషయము తప్పక వారి తెలివితేటలను కూడా కొంత ఉపయోగపెట్టి దానిని గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: టీచర్స్ విల్ హావ్ టు రికగ్నైజ్ ఈచ్ సిచ్యుయేషన్ ఫుల్లీ. వాట్ టైప్ ఆఫ్ పర్సన్ టు హూ ఐఎమ్ స్పీకింగ్ టు, వాట్ ఈస్ హిస్ కెపాసిటీ, అండ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ ది సర్కమ్స్టాన్సెస్ వన్ షుడ్ అడాప్ట్ ది మెథడ్ ఆఫ్ టీచింగ్ టు ది యంగ్ చిల్డ్రన్.
1: ఈనాటి పరిస్థితుల లోపల ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ, ఈ మానవతా విలువలు అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: రియల్లీ స్పీకింగ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: మానవుని ఆకారం కనిపించుతున్నది కానీ మానవత్వం ఇందులో ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ టుడే దే ఆర్ దేర్ ఓన్లీ ఇన్ ఫార్మ్.
1: ఈనాడు ప్రారంభించినటువంటి యొక్క ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది ప్రాణ సమానము ప్రపంచానికి.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మే బి కంపేర్డ్ టు ది వెరీ లైఫ్ బ్రెత్ ఫర్ ది వరల్డ్ అట్ లార్జ్.
1: ఏ ఎడారిలో దాహంతో తపించేటువంటి ఒక వ్యక్తికి చల్లని పానీయం చిక్కినప్పుడు ఎంత ఆనందం అనుభవించునో అదే విధంగానే ఈనాడు ప్రపంచం లోపల శాంతి భద్రతలు లేక మానవత్వం నిర్మూలమైపోయి కేవలం ఒక విధమైన దానవత్వంగా ప్రవర్తించేటువంటి ఈ సమయం నందు ఈ మానవతా విలువలు అత్యవసరంగా అందించాలి.
0: ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్ ఎట్సెట్రా, ఇట్ ఈస్ నెససరీ టు అండర్టేక్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ విచ్ గివ్స్ దెమ్ పీస్ అండ్ విచ్ పుట్స్ హ్యూమానిటీ బ్యాక్ ఇన్ టు ది హ్యూమన్ బీయింగ్స్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ఒయాసిస్ ఇన్ ఎ డెసర్ట్.
1: మీరు
0: వన్ కెన్ గెట్
1: ఈ యొక్క వర్క్ షాప్ ట్రైనింగ్ అంతా అయిన తర్వాత మీ మీ దేశాలకు మీరు వెళ్లి దీని యొక్క విశిష్టతను, దీని యొక్క పవిత్రతను, దీని యొక్క అవసరాన్ని కూడాను అనేక మందికి కూడాను మీరు కూడాను అందించి వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టడానికి తగిన కృషి చేయాలి.
0: After completing your workshop here, you can get back to your countries. You have to explain to people the need for this particular thing, the sacredness of this particular thing, and the speciality of this particular course, and appreciate the need for it and get the benefit therefrom.
1: Ide nijamainatunte seva.
0: This is true service.
1: ఇది నిజమైనటువంటి యొక్క భగవత్ తత్వము.
0: This is true divine principle.
1: తనను తాను తరింపజేసుకోవటం గొప్పతనం కాదు.
0: Sanctifying oneself and finding liberation for oneself is not a great thing.
1: Toti manamulu tarimpu cheyadaniki tagina prayatnam cheyatame ide nijamainatundi nishkama karma.
0: Making efforts to help so many other people to liberate themselves, this is truly nishkama karma. Action without
1: kramakramina manamu ivi kudanu kalejillo pravesha petti
0: gradually we'll have to introduce these things even in the colleges.
1: ఈ కాలేజీ విద్యార్థి విద్యార్థినిలకు కూడాను ఈ విధమైన యొక్క అవకాశాన్ని అందించడానికి కృషి చేయాలి.
0: We have to make efforts to provide an opportunity even for the college boys and girls to be trained in this EHV.
1: కనుక ఇవి కేవలము అన్ని దేశాల వారికి కూడాను ఒక ప్రశాంత నియమంలో మాత్రమే దీనిని ఒక తరిబీదు చేయటం అనేటువంటిది ఇది చాలా కష్టంగా ఉంటుంది. మీ మీ దేశం నుంచి ప్రశాంత నియమంలకు ఒక్కొక్క పర్యాయం రావాలంటే 30,000-40,000 రూపాయల వరకు కూడా ధన వ్యయం కూడా అవుతుంది. కనుక నా ఉద్దేశం ఏమనగా ఆయా దేశముల లోపలే ఈ ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ కాన్ఫరెన్స్ అక్కడక్కడ పెట్టుకుని తద్వారా దీనిని అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయటం మంచిది.
0: టు ప్రొవైడ్ ట్రైనింగ్ ఇన్ ప్రశాంత నిలయం ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్స్పెండిచర్. దెర్ ఆర్ పీపుల్ హూ హావ్ టు స్పెండ్ 30,000 or 40,000 రూపీస్ టు కమ్ ఓవర్ హియర్ ఫర్ ట్రైనింగ్. దేర్ ఫార్ దర్ ఇస్ అ నీడ్ ఫర్ ఆర్గనైజింగ్ the workshops in your own countries so that they can be trained easily without much of expense.
1: Kanaka ikkadi nunchi poyyetundi prathi adhyapakulu kudanu kontha mandi akkada cheri migilina vaari kudanu ee yokka prabodhalu kudanu andinchi tadwara vaari kudanu utsaha protsaha parichi kontha conference kudanu prarambhinchatam atyavasaram.
0: Therefore, the teachers who are trained here can get back to their countries, collect people who are having similar ideas, encourage them, organize the workshops, and develop this particular program in your own countries on the right lines.
1: Inka migilinatvanti amshamulanni kodanu aa yokka committee varu anaga education and human value committee varu aneka vidhalaga ninnayincharu daarini meeru tucha paatinchi tadwara meeru ee human value anetundi daarini deshavyapti gaavinchalani nenu aashistu aashirvadistu naa prasangaanni viramistunnanu.
0: There are a few other doubts which are expressed. All these doubts find their answer in the literature published by our own organization. They will have to go through the literature, carefully understand those things, get their doubts clarified, undertake the activity with full earnestness, spread this EHV all over the country. Thus, Swami is bringing his divine discourse to a close.

0: the troubles, anxieties, problems and worries that we face today.
1: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
0: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
1: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
0: Every man aspires for peace.
1: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
0: How can you get it?
1: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
0: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
1: కనుకనే మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
0: So man goes on praying continuously for peace.
1: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానమునకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుక్నుంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
0: శంకరాచార్య one day was proceeding towards the Ganges along with his 13 of his disciples, and he met a scholar sitting under a tree repeating the rules of grammar, dukrunkarane.
1: Idi Pali gramam.
0: This rule of grammar is found in the grammar composed by Pali.
1: Ee Pali gramamunu uchcharinchatam cheta goppa panditudu kavaladu ani aashistunnadu.
0: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
1: ee panditattvam cheta neeku labhinchetundi phalitam emiti ani prashninchadu Shankarudu.
0: Shankar has put this question: what is it you are going to get by this scholarship?
1: Swami, ee panditcham cheta nenu rajulu sannidhini cheragalanu.
0: The reply was this: Swami, by acquiring this scholarship I can enjoy the position.
1: Rajul na panditchamunu mechi అనేక విధమైనటువంటి బహుమానములు నాకు అందించగలరు.
0: The king, being pleased with my scholarship, will certainly reward me amply.
1: ఈ బహుమానములు ఎంతకాలం నీవు పెట్టుకోగలవు?
0: Shankara asked, how long would you possess these rewards?
1: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
0: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
1: అప్పుడు శంకరాచార్యులు వారు ప్రశ్నించాడు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటాదా?
0: Shankara has again put this question: after death would you think of all these desires and the rewards?
1: పిచ్చివాడా, నీవు ఉన్నప్పుడు, అనుభవించినప్పుడు, నీవు గతించిన తర్వాత మూడు కాలముల యందు కూడా నువ్వు మరపు రానటువంటి ఒక తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: Adi Shankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
1: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda, O foolish man, sing his glory.
1: Samprapte sannihite kale, samprapte sannihite kale, nahi, nahi, nahi rachati dukrunkarane.
0: When the end approaches, the rules of grammar like dukrunkarane will never save you, will never come to your rescue.
1: Pichivada. జన్మించినప్పుడు ఎవరు నీ వెంట వచ్చారు?
0: హూ ఫాలోడ్ యూ అట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్?
1: మరణించిన తర్వాత ఎవరు నీ వెంట వస్తారు?
0: ఆఫ్టర్ డెత్ హూ వుడ్ ఫాలో యూ?
1: నీ వెంట వచ్చేటువంటి వారు లేరు, నీ వెంట పోయేటువంటి వారు లేరు.
0: నో వన్ ఫాలోడ్ యూ వెన్ యు వర్ బోర్న్, నాట్ వుడ్ ఎనీ వన్ ఫాలో యూ ఆఫ్టర్ యువర్ డెత్.
1: కేవలం నీకు నీవే వస్తున్నావు, నీకు నీవే వెళుతున్నావు.
0: యు కేమ్ హియర్ ఆన్ ఎర్త్ ఆల్ అలోన్ అండ్ యు లీవ్ ఆల్ అలోన్.
1: అంత దుఃఖము దుఃఖమని నీవు భావిస్తున్నావు.
0: You consider everything miserable.
1: ఈ దుఃఖము దుఃఖం కాదు.
0: It's not sadness altogether.
1: పునరపి జననం.

0: You are born again and again. You die again and again.
1: Punarapi janani jatare seyanam.
0: You go on spending the time within the womb of your mother.
1: Punarapi jananam. Punarapi maranam. Punarapi janani jatare seyanam.
0: You are born time and again. You live the world.
1: Sare bahuduttare krupaya pare prahi murari.
0: It is so difficult to cross across this ocean of life. You have to pray to God for rescue and His grace.
1: Kanuka manavunaku evaru venta raru evaru venta raledu.
0: It is not possible for anyone to follow anybody.
1: Neevu poye samayalo nee bandhu mitrulu chuttu cheri roopisthunnaru vicharapadutuntaru.
0: As you leave this world, you will be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: దే క్రై అండ్ క్రై.
1: కొంచెము జ్ఞప్తి కలిగింది ఈ వ్యక్తికి.
0: దిస్ పర్సన్ కుడ్ రిమినిస్ ఫర్ ఎ మోమెంట్.
1: చూచాడు ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు.
0: హీ స్టేర్డ్ దెమ్ ఆల్ అండ్ సెడ్ వై డూ యూ క్రై.
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
0: All the relations said, sir, you are leaving us. You are leaving this body. You are leaving this world. You are not going to be with us any longer. So we cry.
1: Pichivarlara.
0: You are mad people.
1: Nenu sampadinchinadi, nenu sadinchinadi, sarva sampattunu kuda nenu vadilipothunnanani meeru bhramistunnaru.
0: You think that I am leaving all this wealth that I earned, all my achievements behind.
1: కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపద అంతా కూడాను మీకే చెందుతుండాలి.
0: All the property that I leave behind belongs to you.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: I am returning empty handed.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: Are you bothered of my plight or my position?
1: కనుక మీ చింతలు మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థను మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రం చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్. యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్, హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని పొద్దు నీవు విచారణ చేయాలి.
0: ఎ ట్రూ హ్యూమన్ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, హూ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ.
1: అది చూసుకోకుండా ఎవరిని చూసాను, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములే.
0: It is all the sadness of your own making and imagination.
1: నీ వదన్ని కట్టుకోకమనుకు నీ ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతను నిన్ను వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకెవరుంటారు?
0: The man, the one he leaves, who will be with you?
1: ఎవరు రారు.
0: Nobody can.
1: ఎవరు లేరు.
0: In fact, none would exist.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: ఈచ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: We have to know our own truth, our own need.
1: Mana shanti manaku labhinchali.
0: We should enjoy our own experience.
1: Mee hrudayamunande unnadi ee shanti.
0: This peace is present within our heart.
1: Nee hrudayamunandu unnatundi shanti ni vadalavetti ekkado pravanchamulo vetukadani pothunnavu.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: Pravanchamulo ekkada vetukinanu shanti manaku labhinchadu.
0: You can never get peace in the outside world.
1: Ekkadiki poyinappudiki ashanti ashanti ashanti.
0: All over the world there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of.
1: బయట కనిపించేటువంటి అస్థిరము అశాశ్వతమైనటువంటి ఒక శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతను నీవు మానివేసేయండి.
0: స్టాప్ థింకింగ్ సో హియర్ ఆఫ్టర్.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీయందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యు సీక్ ఈజ్ విత్ ఇన్ యు.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించటం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: దెన్ వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ కాంట్ సీ ఈవెన్ వన్.
1: కాబట్టి నీవు చూసేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: సో వాట్ ఆల్ దట్ యూ సీ అరౌండ్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ మొమెంటరీ.
1: ఈ చర్మ సచ్చులు ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: యూ కెన్ సీ దెమ్ ఆల్ ద విజన్ సో లాంగ్ దేర్ ఇస్ ఫిజికల్ నేకెడ్ ఐ.
1: చర్మ సచ్చులు పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: వెన్ వన్స్ ది ఫిజికల్ నేకెడ్ ఐ ఇస్ నాన్ ఫంక్షనల్ యూ కెనాట్ సీ ఎనీ.
1: కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: వెదర్ యూ ఓపెన్ యువర్ ఐస్ ఆర్ క్లోజ్ దెమ్ యూ సీ ఓన్లీ వన్.
1: అది ఏ దైవత్వము?
0: That is the divine and the divine.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: God has no change whatsoever.
1: దీనికి ఏ మాత్రము జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము లేదు మరణము లేదు.
0: No beginning nor the end.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: You are that eternal truth.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్ ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: వాట్ ఈస్ అవర్ ట్రూత్?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ లవ్ ఈస్ దిస్ ట్రూత్.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు.
0: విదౌట్ లవ్ యూ కెనాట్ సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది
0: being the very form of love
1: apriyamainatundi vastulakai manu aashinchi partapistunnam.
0: You just run after those things which are not to be accepted and therefore you struggle.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love,
1: manam undi aashinchetundi denni premane maatrame.
0: What is that we should ask for? See,
1: manam undi anubhavinchedi emti? Premane maatrame.
0: What we experience now is love.
1: Anubhavinchedi aanandinchedi ప్రతిపించేది ప్రేమనే.
0: వాట్ వీ పైన్ ఫర్, వాట్ వీఆర్ డిలైటెడ్ అబౌట్, వాట్ వీఆర్ బ్లిస్ఫుల్ అబౌట్ ఈస్
1: ప్రేమ. తప్ప మరొకటి ఏది కూడా ఈ జగత్తులో శాశ్వతమైనది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ పర్మనెంట్ అదర్ దాన్ లవ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము నిత్యం ఉంచుకొని మనం దేన్ని మనం ప్రయత్నపూర్వకంగా వెతుకుతున్నాం.
0: దట్ ఎటర్నల్ ట్రూత్ లవ్ ఈజ్ విత్ ఇన్ అస్. వీ హావ్ ఫర్గాటన్ దిస్ ప్రిన్సిపల్ అండ్ వీ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్.
1: కనుక ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమనే మన స్వరూపము.
0: లవ్ ఈజ్ అవర్ ఫామ్ నేచర్.
1: సర్వరూప ధరం శాంతం, సర్వనామ ధరం శివం, సర్వరూపం అత్యైతం. అది ఏ ప్రేమతత్వం?
0: ద లవ్ ఇస్ నాన్ జ్యువల్. ద లవ్ ఇస్ ఎటర్నల్. ద లవ్ ఇస్ పీస్ అండ్ లవ్ ఇస్ దట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఇన్ ఆల్ నేమ్స్.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ద వెరీ సేమ్ లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు.
0: యూ హేట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నీ సొంత వాణిని చూసి నీవు ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ యువర్ ఓన్.
1: ఇది నీలో ఉన్నటువంటి ఒక దోషము.
0: దిస్ is your mistake.
1: ee dvaita bhavam anetundi ilo undinanta varaku kuda nu neeku dvaitame untundi kani advaitam chikkadu.
0: So long your dual, you
1: are a man with dually mind is half blind.
0: A man with dual mind is half blind.
1: Neevu adda chikatlo neevu unnavu.
0: You are in half darkness.
1: Edutu vaadu neevu భయ పరాయి వాడు అనుకుంటున్నావు.
0: యూ కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యూ.
1: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
0: ద వన్ అట్ హోమ్ యూ క్లెయిమ్ దెమ్ యాజ్ యువర్ ఓన్.
1: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: దట్ వన్నెస్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ద ట్రూ విజ్డమ్ లైస్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవుడు,
0: మ్యాన్ బీయింగ్ నాన్ డ్యూయల్,
1: అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకుని
0: జస్ట్ హీ గోస్ బై దట్ ఎఫీమరల్ టెంపరరీ ఫామ్.
1: విశ్వసించి దానికై నీవు తపిస్తూ ఉన్నావు.
0: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ దీస్ ట్రాన్సిటరీ ఆర్టిఫిషియల్ ఫార్మ్స్ అండ్ స్ట్రగుల్స్ టు అక్వైర్ దెమ్.
1: కనుక ఈ చింతను నీవు మానివేసి
0: గివ్ అప్ దట్ కైండ్ ఆఫ్ సర్చ్ అండ్ ఎంగ్జైటీ.
1: సర్వులు ఎందు ఉండినటువంటిది నేనే.
0: ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: నా ఎందు ఉన్నటువంటిది సర్వులు.
0: ఆల్ ఎగ్జిస్ట్ ఇన్ మీ.
1: సర్వజీవ ధరం శాంతం.
0: And it is the peace that assumes different forms.
1: ఆ స్వరూపము ఈ దేహమునందే ఉన్నది.
0: And that very form verily is in me.
1: సర్వ దేహముల యందు కూడాను ఏ ఒక ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ నీ యందు కూడా ఉన్నది.
0: That spirit ఆత్మ present in everybody is one and the same in you also.
1: కానీ నీ ఆత్మను చూచి నీవు ఆనందించక పరుల ఆత్మను చూచి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
0: In fact, you are not aware of your own principle of this self or the spirit, and why you feel jealous of the
1: prema
0: self of others.
1: నీ యందున్న ఆత్మనే పరుల యందు కూడా ఉన్నది.
0: The ఆత్మ, the self in you, is present in
1: everyone. ప్రతి ఒక్కటి కూడాను తనకు తాను అనుభవిస్తూ కూడాను తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ బట్ యూ కన్సిడర్ అదర్స్.
1: అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: డాగ్
0: డాగ్
1: ఒక తూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
0: ఎ డాగ్ వెంట్ ఆన్ సెర్చింగ్.
1: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
0: అండ్ ఇట్ వుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ డ్రై బోన్.
1: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుండాలి ఆశతో.
0: అండ్ దిస్ డాగ్ వెంట్ ఆన్ బైటింగ్ దిస్ బోన్.
1: కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి కరి చేరింది.
0: అండ్ పార్ట్ ఆఫ్ దిస్ బోన్ గాట్ స్టక్ అప్ ఇంటూ ఇట్స్ ఐ.
1: తక్షణమే రక్తం వచ్చింది.
0: అండ్ ద బ్లడ్ స్టార్టెడ్
1: ఫ్లోయింగ్. ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటుండాలి.
0: ద డాగ్ ఈస్ హ్యాపీ వాచింగ్ ద బ్లడ్.
1: నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తుంది రక్తం అనుకుంటుంది.
0: అండ్ ద డాగ్ వెంట్ ఆన్ ఫీలింగ్ దట్ ద బ్లడ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద బోన్ దట్
1: కాదు కాదు కాదు నీ రక్తమే ఆ బోన్ కుర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద డాగ్ ఓన్లీ నాట్ అవుట్ ఆఫ్ ద బోన్.
1: అదే విధంగానే ఈనాటి మానవుడు కూడాను
0: మ్యాన్ టుడే
1: తన ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: హస్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమ్మనెంట్ బ్లిస్.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుండదని విశ్వసించి
0: అండ్ హి థింక్స్ దట్ బ్లిస్ ఇస్ అవుట్ సైడ్ దట్ కమ్స్ టు హిమ్.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: అండ్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ టు బి బ్లిస్ఫుల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ వెరీ బిగ్ మిస్టేక్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ.
1: దుఃఖము కానీ ఆనందం కానీ ఇవి రెండు నీ భ్రమలే.
0: ఐదర్ పెయిన్ ఆర్ ప్లెజర్ దేర్ ఆల్ ఆఫ్ యువర్ మేకింగ్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్. ఈ ప్లెజర్ ఇస్
1: ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ద ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలి ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: దేర్ లైస్ ది ప్లెజర్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ బిట్వీన్ ద టూ pains or suffering.
1: కనుకనే ఈ రెండు కూడాను మన యందే ఉంటున్నవి కానీ బయట నుంచి రావటం లేదు.
0: బోత్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్ నాట్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్.
1: మానవుడు తన నీడను తాను చూచి భ్రమించినట్టుగా
0: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై హిజ్ ఓన్ షాడో.
1: కానీ అది షాడో.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఎ షాడో.
1: అది నీ నీడ.
0: ఇట్ వాజ్ జస్ట్ ఎ షాడో.
1: నీడను చూచి నీవు భ్రమిస్తున్నావు.
0: యు ఆర్ జస్ట్ డెల్యూటెడ్ బై.
1: నిజమైన దేహాన్ని చూచి నీవు ఆశించటం లేదు.
0: యూ డోంట్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ ట్రూ బాడీ.
1: కనుకనే ఒక విధమైనటువంటి ఒక విచారణ మనం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ హియర్.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పని చెప్పాది వేదాంతం.
0: సో ది వేదాంత సెట్ నో దై సెల్ఫ్.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసరు క్యాంపు వేశాడు ఒక తాలూకాకు.
0: వన్ ఐఏఎస్ ఆఫీసర్ కేమ్ ఆన్ ఎ క్యాంప్ టు ఎ తాలూక్.
1: ఆ యొక్క క్యాంపు యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: అండ్ ఆల్ పీపుల్ సెడ్ డోంట్ గో ఎనీవేర్ నియర్ దట్ హౌస్ బికాస్ ఫుల్ ఆఫ్ డెమన్స్.
1: సార్ మీరు తెల్ల శరీరం వారు, మీకు అది కనిపించదు, నల్లని శరీరం వారికంత కనిపిస్తుంది, అందులో భూతములు ఉంటున్నాయి అని ప్రశ్నించారు.
0: ఎవ్రీబడి సెడ్ సార్ యు ఆర్ ఎ వైట్ మ్యాన్, యూ కెనాట్ సీ డెమన్స్ దేర్ ఇన్ దట్ హౌస్, ఓన్లీ we can see that, don't go anywhere near
1: it. Andaru ide vidhanga ani cheptunnaru ee intilo pichacham untundada etta undo chustam annaru.
0: And this white man wanted to really see that demon there.
1: Oka light teesesadu, chinnadi bed light pettukunnadu.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: Aa bed light lopu nunchi than melukunnadu paapam.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: హీ సాట్ క్రాస్ లెగ్డ్ మూవింగ్ బోత్ ది లెగ్స్.
1: దాని నీడ గోడ పైన కనిపించింది.
0: అండ్ ద వెరీ షాడో వాస్ సీన్ ఆన్ ద వాల్ దేర్.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: అండ్ హీ కుడ్ సీ బోత్ ది లెగ్స్ మూవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: Now this fool thought, now there is there that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్న పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: And he caught hold of the pistol and shot it.
1: కట్టగడిపోయి తన వేలే పోయింది.
0: And finally, what happened? He lost his own.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి
0: హీ ఇస్ డెల్యూటెడ్ బై
1: సమస్త బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు.
0: అండ్ మ్యాన్ సఫర్స్ బీయింగ్ డెల్యూటెడ్.
1: మనకు మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ అదర్ దెన్ యూ.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ ఇప్రా బహుదావదంతి.
0: God is one, we refer to him as being different forms.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: That oneness we should repose faith in it.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: That divinity must be accomplished.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We should also acquire the divinity which is the unity.
1: అప్పుడే మన బాధలు మన దుఃఖములు మన భ్రమలు కూడా నశించిపోతాయి.
0: Only on that day we will be free from all kinds of imaginations, illusions and delusions.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీనికి ఏది ఆధారం అని మీరు యోచించవచ్చును.
0: యూ మే క్వశ్చన్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్.
1: ఇది అంతా మన యొక్క భ్రమని.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ థింకింగ్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉండేటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
0: రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ we grow and move in this world gathering all kinds of delusions and imaginations.
1: కనుక ఇవన్నీ కూడా నీ భ్రమనే తప్ప అన్యం కాదు.
0: They are all your imaginations, nothing different from that.
1: ఎవరు చూచి నీవు బాధపడినా అది నీకే.
0: If you feel for anybody, it applies to you.
1: ఎవరిని పడి చూచి నీవు ఆనందించినా అది నీదే.
0: If you are happy about anybody, that happiness relates to you.
1: దుఃఖం కాని ఆనందం కాని అన్ని నీవే కాని మరొకరివి కాదు.
0: The pain and pleasure belong to you, to none else.
1: కనుక ఈ దేహ సంబంధమైనటువంటి భ్రాంతి నీవు కొంతవరకు తగ్గించుకుంటున్నా.
0: Give up this body attachment to the extent possible.
1: దేహాభిమానం మర్చిపో, ఆత్మాభిమానం పెంచుకో.
0: Forget the body attachment. Get yourself attached to the self.
1: అప్పుడే దివ్యమైనటువంటి ఒక భావం నీలో ప్రబలిస్తుంది.
0: There arises the divine thoughts and feelings.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు ఎందుకూడను సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దట్ లవ్ విత్ ఇన్ యూ.
1: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
1: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
0: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
1: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
0: If we cultivate this love, it is enough.
1: ఆ ప్రేమనే మన యొక్క దైవము.
0: And love is God.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: ఆ ప్రేమ యందే నీవు నివసించు.
0: Live in love.
1: మన జీవితమంతా కూడాను ఆ ప్రేమ చేతనే మనం గడపాలి.
0: Let's lead our lives in love.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ యందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు?
0: Why do you worry? Why do you suffer having love within you, latent?
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
0: వి సీ మెనీ ఫార్మ్స్ ఇన్ నేచర్.
1: ఏ రూపం చూసినప్పటి ఒక రూపంకి ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటాయి.
0: నో టూ ఫార్మ్స్ ఆర్ అలైక్ ఆర్ సిమిలర్.
1: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
0: There's lot of variety in names and forms.
1: అవస్థాత్రయములు వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
0: We find so much of variety and diversity.
1: కానీ ఉన్నదేమిటి? ఒక్కటే.
0: In fact, there's only one existence.
1: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: నీటి ఎందున్నటువంటి నీడను చూచి మనం ఆశించి ప్రవించుతున్నాము.
0: యూఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడీ.
1: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
0: నార్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
0: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఒరే, నా నీ దేహం ఇచ్చారు.
0: Why this body is given?
1: ఈ దేహాన్ని కట్టుకొని నేను వచ్చాను.
0: I am here with this body.
1: నేను దీని వల్ల సాధించేటువంటిది ఏమిటి?
0: What is that I am going to achieve with this body?
1: ఈ చదువుల కాదు.
0: Is that education?
1: ఈ సంధ్యల కాదు.
0: No.
1: ఈ ఆటల కాదు.
0: Not the
1: ఈ పాటల కాదు.
0: Not the
1: ఈ మాటల కాదు.
0: Not games.
1: దేని కోసం వచ్చాను నేను?
0: Why are you here?
1: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
0: You are here to know yourself through nature.
1: కనుకనే మనం దేని పోయినప్పటికీ నేనెవరు, నేనెవరు, నేనెవరు.
0: You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
1: ఈ నేను ఎవరో అనేటువంటి తెలుసుకుంటే నీవు ఎవరో నీకు గుర్తవుతుంది.
0: If you know yourself truly, you will be knowing the rest.
1: పవిత్రాత్మ స్వరూపులారా,
0: embodiments of sacred divinity.
1: నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
0: It is so simple and easy to know the path of truth.
1: నిన్ను నీవు తెలుసుకోవడంకంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు.
0: There is no other simpler things than to know one's own true identity.
1: ఇతరులను తెలుసుకోవడమైనా కూడా చాలా కష్టమే కానీ నిన్ను నీవు తెలుసుకోవడం చాలా సులభం.
0: It is difficult to know others, but to know yourself it is so simple and easy.
1: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధనను నీవు చేయిస్తురా.
0: Follow the spiritual practice that helps you to know your true nature.
1: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
0: The body suffers from different ailments.
1: అనేక రకమైనటువంటి క్రబుల్స్ వస్తుంటాయి.
0: The body faces many troubles.
1: కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
0: The suffering of the body, the ailments of the body are due to the food and habits. కనుక
1: మనం దీనిని మనం ఏమాత్రం లెక్క చేయకుండా
0: we should not be mindful of the suffering.
1: మనకు వచ్చినటువంటి పని ఏమిటి?
0: What is the purpose of life?
1: మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
0: All of you have assembled here.
1: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
0: Why are you here?
1: చదువు కోసం వచ్చారు.
0: You are here for study.
1: వచ్చింటే చదువు కోసమని.
0: You have come here for study.
1: కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
0: But you are in search for something different.
1: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
0: This is a question you should ask.
1: ఇక్కడ ఎందుకోసం వచ్చాం?
0: Why have come here?
1: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
0: Am I making an attempt to get that what I really want?
1: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
0: Then only your task comes to an end.
1: కనుక వచ్చిన పనిని మరిచి
0: you forget the purpose of your visit.
1: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనం.
0: You are searching for that which is non-existent.
1: ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
1: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
0: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
1: మనం పుట్టింది పెరగటం కోసమని.
0: In fact, we are
1: పెరిగింది సాధించటం కోసమని.
0: We are born, we grow.
1: సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవటమని.
0: We should know the truth.
1: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
0: We should make all attempts to know the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే
0: then once we make every trial
1: sarvamu manaku artham avutundi.
0: You will be able to comprehend the rest.
1: Kanuka prema chetane satyanni gurtinchu.
0: It's only through love you can know the truth.
1: Chudandi ikkada ekkada chusina jyotulu anta velugutunnayi.
0: You find the bulbs burning all around.
1: Jyotulu aneka rakamuluga kanipistunnayi.
0: You find different forms of bulbs.
1: Kani prati jyoti endukudunu unnadi current e.
0: But in every bulb there is the current.
1: ఈ కరెంట్ మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
0: విదౌట్ ద కరెంట్ ద బల్బ్స్ యు డోంట్ గెట్ లైట్.
1: మన ఎందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
0: ద ఆత్మా విత్ ఇన్ ద స్పిరిట్ విత్ ఇన్ అస్ ఇస్ ద మెయిన్ స్విచ్.
1: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుంది.
0: ద కరెంట్ ద స్పిరిట్ గెట్స్
1: ఇన్ కళ్ళలో చేరి కనిపిస్తుంటుంది.
0: టు హెల్ప్ టు హెల్ప్ యు టు హియర్ గెట్స్ ఇన్ టు ది ఐ.
1: ప్రతి దేహమునందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
0: అండ్ ఇట్ ద సేమ్ కరెంట్ దట్ విల్ హెల్ప్ యు టు ఎక్స్పీరియన్స్ ద అవేర్నెస్ విత్ ఇన్ ద బాడీ.
1: అన్నింటి కూడాను ఈ కరెంట్ మూలాధారము.
0: ది కరెంట్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: అది ఏ దివ్యత్వము.
0: దట్ ఇస్ డివినిటీ.
1: అది ఏ చైతన్యము.
0: దట్ ఇస్ అవేర్నెస్.
1: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
0: We have forgotten that constant integrated awareness.
1: చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరలకుండా ఉండాలి.
0: We should never forget that consciousness or awareness.
1: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
0: So long there is consciousness, you will experience that awareness.
1: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should make every attempt to understand what awareness is.
1: చైతన్యం ఎక్కడి నుంచో రావటం లేదు.
0: It is not coming from outside.
1: ఎక్కడికి పోవటం లేదు.
0: It is not leaving you either.
1: అక్కడనే ఉన్నది, అక్కడికి పోతుంటారు.
0: It is the very existence then and there itself.
1: కనుక
0: సో
1: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి ఒక ఆపోహలకు గురి అవుతున్నాము.
0: ఇన్ స్పిరిచువాలిటీ we have got so many doubts and mistaken ideas.
1: ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
0: Because of these doubts we turn mad.
1: Manu ee pichivaru kavadaniki kaaranam ee doubts e.
0: Doubts are the responsible for our madness.
1: Mottamotta doubts nu manam dooram cheyali.
0: We should dispel all our doubts.
1: డౌట్స్ ఉండినంత వరకు కూడాను మనం సత్యాన్ని మనం చూడలేము.
0: So long there are doubts you can never experience truth.
1: కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనం ఇంత అమాయకులమైపోతున్నాము.
0: We have become ignorant because of these doubts.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
0: Don't entertain doubts more and more.
1: మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేర్చడం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
0: It's only the doubt that makes you forget your true nature.
1: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
0: Strong faith is essential.
1: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
0: That strong faith is very much necessary.
1: ఆ నమ్మకమే లేకపోతే నీవు కేవలం గుడ్డివాడైపోతావు.
0: Bereft of faith you are blind.
1: క కన్నుండి గృడ్డులై కళ్యాణకరమైన నీమూర్తి దర్శింప నేరేది.
0: హావింగ్ ఐస్ విత్ విజన్ యు ఆర్ జస్ట్ బ్లైండ్ బీయింగ్ నాట్ ఏబుల్ టు సీ ది మ్యానిఫెసెంట్
1: చెవులుండి చెవుటలై అతి మనోహరమైన నీగాన మాణింప నేరేది.
0: విత్ ఆల్ ది ఇయర్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు ద మెలడీ ఆఫ్ ద డివైన్
1: వాణి పంకజమంద పరమాత్మయుండి పాడు సంసారం కోరిరేది.
0: అండ్ ఫర్గెటింగ్ ద గాడ్ యు వాంట్ టు గెట్ యువర్ సెల్ఫ్ రాట్ ఇన్ ఫ్యామిలీ లైఫ్.
1: ఇది సూరదాస్ చెప్పాడు.
0: This is declared by Surada.
1: ఏమిటిది? నేను కన్నులు ఉండేటప్పుడు ఏం కోరినాను?
0: Then I had eyes. What is that I wanted?
1: కానీ ఇప్పుడు కన్నులు పోయిన తర్వాత ఏం కోరుతున్నాను?
0: Now I am blind. What is it I want?
1: కన్నులు ఉండినప్పుడు దేన్ని చూచామో దాన్నే ఇప్పుడు కావాలని కోరుతున్నాను.
0: So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing.
1: లేకున్నా కూడా కనిపించేది ఒక్కటే.
0: Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
1: కన్నుల యొక్క దీంతో పని ఆధార పెట్టుకోవద్దు.
0: Don't go by the vision only.
1: Divine vision, ఆధ్యాత్మిక శక్తి నీ కాంతి.
0: The divine vision, the divine light.
1: ఆ చైతన్యం యొక్క తత్వము నీ మొట్ట మనసులో నింపుకోవాలి.
0: The divine light is the divine power.
1: ఆ divine light అనేటువంటిది ప్రతి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
0: The divine strength is present in everyone.
1: ఆ లైట్ లేకుండా పోతే ఈ లైట్ అంతా ఏవీ రావు.
0: Without the divine light, you cannot see any light.
1: కనుక మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
0: సో ద మెయిన్ డివైన్ లైట్ ఈజ్ ఆత్మ.
1: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఈజ్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
1: ఏమిటి ఇదంతాను?
0: వాట్ ఈస్ ఆల్ దిస్?
1: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
0: యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్
1: భజగోవిందం.
0: Think of God, sing his glory.
1: దైవత్వాన్ని నీవు చింతించు.
0: Think of God.
1: దైవత్వం కానటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: If you think the rest, what for is the life?
1: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
0: What is to be thought of is only God.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
0: God is not separate.
1: You and I are one అన్నాడు.
0: You and God are one.
1: కనుకనే
0: సో
1: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని తాను దైవమని మనం భ్రమిస్తున్నాము ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: We have differences that you are the devotee and the God is separate from you.
1: మానవునకు ఈ అర్షత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సిక్స్ వీక్నెసెస్ లేటెంట్ విత్ ఇన్ ద మ్యాన్ లైక్ యాంగర్ గ్రీడ్ అవరెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ కాండక్ట్.
1: పశువులకు ఉన్నాయి ఈ అర్షత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
0: అండ్ దీస్ six weaknesses are present in animals also.
1: ఆ పశువుకు నీకు భేదం ఏమిటి?
0: What is the difference between animal and you?
1: పశువు పుజిస్తున్నాయి.
0: Animals partake.
1: పశువులు నిద్రిస్తున్నాయి.
0: And they also sleep.
1: పశువులు ఆకలి అనుభవిస్తున్నాయి.
0: And they too have hunger.
1: మనిషి నిద్రిస్తున్నాడు.
0: Man sleeps.
1: మనిషి అనుభవిస్తున్నాడు.
0: Man experiences.
1: వానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏమిటి?
0: What is the difference then between man and animal?
1: కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ అదే మనిషికి ఉండేటువంటిది.
0: Man should have that ప్రజ్ఞానాద స్పిరిచువల్ అవేర్.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రమో దుఃఖించడు.
0: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
1: అన్ని వచ్చినా పోతున్నాయి పాసింగ్ క్లౌడ్స్.
0: ఆల్ ద రెస్ట్ దే కమ్ అండ్ గో పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకుని మనం ఎందుకు ఇంత విచారించాలి?
0: వై షుడ్ వి వరీ బ్రూడ్ ఓవర్ దీస్ పాసింగ్ క్లౌడ్స్?
1: కదిలిపోయినటువంటి ఒక తత్వాన్ని మనం పట్టుకోవాలి.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ హస్ గాట్ టు బి కాట్ హోల్డ్ ఆన్.
1: అది ఏ మన ఆత్మతత్వము.
0: దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది ఏ మన చైతన్య తత్వము.
0: దట్ ఈస్ అవర్ అవేర్.
1: అది ఏ మన దివ్యత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: అది ఏ మన పవిత్రము.
0: దట్ ఈస్ సీక్రెట్.
1: దాన్ని సూచితివా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: దెన్ వన్స్ యు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యు టర్న్ ఇంటు గాడ్.
1: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూసుకోవాలి.
0: యు హావ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నిన్న చెప్పాను, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యు అండ్ గాడ్
1: అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్స్.
1: అయితే ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోతములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Then, where from the apparent difficulties, troubles and problems have come?
1: ఇవన్నీ పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాం.
0: Our heart is full of bestial feelings.
1: ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
0: you have to distance yourself from this animality.
1: కడిగి వేసేయి.
0: You just drive them out.
1: Run away from bad company.
0: Run away from the bad company.
1: ఆ సత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
0: Fill your heart with this eternal truth.
1: ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
0: అండ్ దిస్ కప్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ జలం లోపల ఇంకొక పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పారపోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్ యూ హావ్ టు పోర్ అవుట్ ద వాటర్ ఆల్రెడీ ప్రెజెంట్ దేర్. అట్లా
1: లేకుండా జలం లోపలనే తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ జస్ట్ మిక్స్ మిల్క్ ఓవర్ దేర్ బోత్ ఆఫ్ దెమ్
1: రెండు కూడా నువ్వు దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
0: యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ.
1: అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ యాడ్ నౌ విత్ ఆల్ ద క్రూయల్టీ వికెడ్నెస్ బిహైండ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ శాంక్చురీ.
1: ఏది కూడా నీకు చేయిచిక్కదు.
0: You cannot get it either.
1: కనుక నీవు చెడ్డను దూరం చేసి.
0: So distance yourself from the bad.
1: పవిత్రాన్ని నీవు నింపుకో.
0: Fill it up with sacred qualities.
1: అప్పుడు నీవు పవిత్రమైనటువంటి జీవిగా మారుతావు.
0: Then you will become a sacred being.
1: కనుక మనం పవిత్రులు కావాలనుకున్నప్పుడు
0: to lead sacred
1: life. మన పాత్రను పవిత్రమైనటువంటి ఇదిగా నిలుచుకోవాలి.
0: We should follow the sacred path to make our life sacred.
1: ఈ కేవలం ఒక ఎంప్టీగా పెట్టుకోవాలి.
0: And we should make this a sort of
1: హృదయము ఒక పవిత్రమైన రీతిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చు.
0: When once the heart is sacred, you can fill it up with all sacred thoughts.
1: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
0: We earn many.
1: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
0: We earn lot of money.
1: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
0: So many.
1: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
0: What will happen to them?
1: ఎవరికి ఇస్తున్నాము?
0: To whom are you sharing?
1: వారికి లేదు.
0: No.
1: కడపటికి ఎవరికి పెడతామో ఎవరికి పుచ్చుతాము?
0: Ultimately, who will claim your property? Nobody can.
1: జ్ఞాన పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షను సంపాదిస్తున్నాము.
0: To fill this little stomach, you earn lakhs and lakhs of money.
1: ఈ సంపాదించినటువంటి కూడా కడుపు నింపుకుంటున్నామా?
0: In fact, all the money that you earn, will it help you to fill the stomach? No.
1: కనుకనే క్షణభంగురమైనటువంటి ఒక జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
0: For this momentary life, we face all the troubles and difficulties.
1: మన దేహమే అనిత్యము.
0: ద బాడీ ఇస్ టెంపరరీ.
1: ఇదంతా ఒక వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ. డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది లవ్. ఫాలో ది కాన్షియన్స్.
0: ఫాలో యువర్ లవ్. ఫాలో ది కాన్షియన్స్.
1: కాబట్టి నీవు నిజమైన తత్వాన్ని ఫాలో చేసుకుంటున్నావు.
0: యు షుడ్ ఫాలో ది రియాలిటీ.
1: ఇదే మనం ఈనాడు చదువు లోపల నేర్చుకోవాల్సినటువంటి అంట.
0: This is the true form of education.
1: ఎన్నో చదువులు చదువుతున్నారు.
0: You study many.
1: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు.
0: After all, we study and study, we ultimately die. We should study to be immortal.
1: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏమిటి?
0: What is the result out of this study? Secular.
1: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
0: The studies will help us to eke out our living.
1: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం మా గొప్పది.
0: ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ బెగ్గర్ ఆల్సో ఫిల్ దేర్ స్టమక్స్.
1: పొట్టను నింపుకోవటం కాదు,
0: నాట్ సింప్లీ టు ఫీడ్ యువర్ బెల్లీ.
1: మన హృదయాన్ని నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
0: అండ్ దిస్ లవ్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ద వరల్డ్.
1: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ ట్రయల్ టు ఫిల్ యువర్ హార్ట్.
1: అది ఏ కంపాషన్ హృదయం అనగానే కంపాషన్
0: హృదయ
1: దయతో నిండినటువంటిది.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
0: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
1: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
1: అప్పుడు ప్రేమని పెంచుకోవాలి.
0: అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
1: ఈ ప్రేమని నాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడపటికి ప్రేమను కూడా నిరాశకరం మార్చుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. You convert it, you distort it, and ultimately
1: ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
0: In fact, no one is attached to anybody.
1: ఎవరికి ఎవరికి సంబంధం?
0: Who is attached to anybody?
1: ఎవరికి ఎవరికి అనుబంధం?
0: What is that relationship?
1: లేనే లేదు.
0: Nothing.
1: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
0: Attachments and relationships are of your making.
1: నీవు పెండి కాకముందు ఎవరు నీవు భర్త?
0: Prior to your marriage, who is your husband?
1: పెండి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
0: And prior to that, who is your wife?
1: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
0: After death, who is your husband?
1: ఎవరు నీకు భార్య?
0: And who is the wife?
1: రెండు లేవు.
0: No, both states don't exist.
1: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
0: Therefore, in the family life, we should view them as passing clouds.
1: Majjulo vachinayi, majjulo potunnayi.
0: They have come in between and also leave in between.
1: Shashvatamainatuvi kaane kaadu.
0: They are not permanent.
1: Ivanni kudunu kadiripoyye meghamulu vantivi.
0: They are like passing clouds.
1: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
0: వాట్ ఫార్ షుడ్ వీ వరీ?
1: నీ ఆనందములకై నీవు ప్రాకులాడాలి.
0: స్ట్రగుల్ వర్క్ టు బి
1: ప్రేమనే నీకు చిక్కాలి.
0: In fact, you should enjoy your love.
1: And you
0: should share this love with
1: everybody. Man is not sharing his
0: love with his fellow men. On the other hand, he is sharing his wickedness, cruelty, jealousy and anger.
1: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
0: We are not sharing our love with the rest.
1: ద్వేషము ద్వేషము ద్వేషము ద్వేషము.
0: There is hatred all the time.
1: ఇది మహారాక్షసి ఈ ద్వేషము.
0: And this hatred is much worse than the demon.
1: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమ తత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: The demonic hatred is ever on the rise today and not the love.
1: ఈలో కించిత్యమైన ప్రేమ లభించినా ఆ ప్రేమ తిరిగి 10 మందికి పంచుకో.
0: Even there is fraction of love within you, share it with others.
1: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
0: That is your real duty.
1: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
0: and do that duty properly.
1: నిజమైనటువంటి యొక్క మార్గాన్ని పొందు.
0: And then acquire that, reach that position.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చదివేటువంటి చదువుల లోపల
0: all your studies,
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
0: There are certain
1: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా ఈ లోకానికి సంబంధించినటువంటివి.
0: The subjects belong to this world.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
0: Secular knowledge will help you to be happy in this world and spiritual knowledge will help you to be blissful in the other world.
1: పెంచుకోవాలి.
0: That we have to develop.
1: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది.
0: Then you will have that eternal bliss.
1: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈజ్ అవైలబుల్.
1: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ లవ్ విత్ ఇన్ యూ, వాట్ బ్రాట్ యూ హియర్?
1: అది మీ దగ్గర లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ఇట్.
1: లేదు కనుక ఇక్కడికి వస్తున్నారు.
0: బికాస్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
1: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
1: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
1: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
1: తన ఎందు ఏది లేదు దాన్ని మనం శాంతి లేదు.
0: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్.
1: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
0: ఇన్ గుజరాత్ దిస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
1: అతను పరమ భక్తుడు.
0: ఈజ్ అన్ ఇంటెన్స్ డివోట్.
1: గొప్ప వ్యాపారి.
0: ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్.
1: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారం లోపల ధనం సంపాదించుకున్నాడు.
0: అండ్ he went all over the world and amassed wealth.
1: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
0: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
1: గుజరాత్ కు వచ్చి
0: హావింగ్ కమ్ దేర్
1: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
0: హి సెడ్ ఓ పటేల్ ఐ వాంట్ టు మీట్ యు.
1: తప్పక రావచ్చు అన్నాడు.
0: హి సెడ్ yes you can.
1: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
0: బై ది టైమ్ ద ఫారినర్ విజిటెడ్ దేర్ దిస్ పటేల్
1: వాస్ ఇన్ సేఫ్ అయినా పూజ చేస్తూనే ఉన్నాడు.
0: పూజ
1: అవటం లేదు.
0: He was just worshipping the idol, deity.
1: ఈ విదేశీయుడు కూర్చొని బేజారు పుట్టింది.
0: The foreigner waited and waited, was disgusted.
1: అంత అయిన తర్వాత వచ్చాడు పాపం పటేల్ గారు.
0: After the process of worship, the Patel came out of his puja room.
1: ఏమిటయ్యా పటేల్,
0: ఓ పటేల్,
1: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
0: What for are you worshiping?
1: నీకు కావలసినంత ధనం ఉంది.
0: You have lot of money.
1: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
0: You don't need to pray for money.
1: నీకు కావలసినటువంటి సుఖం ఉంది.
0: You have got all happiness.
1: కాబట్టి సుఖం నువ్వు కావాలని కోరటం లేదు.
0: You don't need any comfort.
1: నువ్వు దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
0: Why do you pray so long? What for?
1: పక్కను నవ్వాడు ఆ పటేల్.
0: The Patel smiled.
1: Sir, నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు నేను ఏమాత్రమో ప్రార్థన చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్.
1: నేను ధనం కావాలని ఆశించడం లేదు.
0: ఐ డోంట్ వాంట్ మనీ.
1: సుఖం కావాలని నేను ఆశించడం లేదు.
0: హ్యాపీనెస్
1: నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: నా దగ్గర లేనటువంటివి అతని దగ్గర ఉన్నాయి.
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈజ్ విత్ గాడ్.
1: కనుక నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
0: సో టు ఎర్న్ ఇట్ ఐ ప్రే టు గాడ్.
1: ఏమిటి మరి నీ దగ్గర లేదు అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ?
1: ఐ వాంట్ ట్రూత్.
0: He said, I want truth.
1: I want love.
0: I want love.
1: I want peace.
0: I want peace.
1: ఈ సత్యము, ప్రేమ, శాంతి ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
0: Truth, peace and love are in the hands of God.
1: భగవంతుడు దాన్ని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
0: And they are in the possession of God.
1: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
0: They are with him.
1: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు.
0: To acquire them I am praying to God.
1: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
0: So we should desire that what we don't have.
1: మన దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏమిటి? అదే పీస్.
0: What is that missing in you? That is peace.
1: ఆ పీస్ నీవు కోరాలి.
0: సో డిజైర్,
1: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
0: డిజైర్ టు బి పీస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ దట్ వాట్ యూ ఆల్రెడీ హావ్, ఇట్స్ రిడిక్యులస్.
1: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
0: All those things can be earned and acquired.
1: నీ దగ్గర లేనటువంటిది భగవంతు దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
0: వాట్ యూ డు నాట్ హ్యావ్, వాట్ గాడ్ హ్యాస్ ఆర్ టూ.
1: ప్రేమ శాంతి ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
0: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
1: ఈ రెండింటిని మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిసీవ్ ది ట్రూ దీస్ టూ యూ కెన్ గెట్ ది ట్రూ.
1: రెండు ఉంటే చాలు సర్వంను మనం సాధించవచ్చు.
0: దీస్ టూ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
0: విత్ షుగర్ యూ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ స్వీట్స్.
1: కానీ గోధుమ హల్వా బాదాం కీరు గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
0: యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్.
1: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి కానీ స్వీట్ ఏమి ఒక్కటే.
0: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ బట్ స్వీట్నెస్ షుగర్ ఈజ్ వన్.
1: కనుకనే దైవమే ఒక ప్రేమ.
0: God is love.
1: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే
0: then once you get
1: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
0: విత్ ది స్వీట్నెస్ నెక్టర్ అండ్ లవ్ యూ కెన్ హ్యావ్ ఇన్ మెనీ లవ్ ఎన్ని
1: సుఖములైనా మనం పొందవచ్చును.
0: యూ కెన్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ కంఫర్ట్
1: ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ మెనీ.
1: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
0: దేర్ఫోర్ యూ షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కోరు.